0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: మాట్లాడితేనే అర్థమవుతుందా? ఆయన మనస్సు ఆవిడి దగ్గరుంది, ఆవిడ మనస్సు ఆయన దగ్గరుంది. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనీయం సచి ధర్మాత్మ ముహూర్తం అపి జీవతి. ఒకరి మనస్సు ఒకరి దగ్గర ఉన్న దాంపత్యం ఆ దాంపత్యం. కాబట్టి వెంటనే రాముడు అన్నాడు, సీత నువ్వు ఆహారాన్ని మెళ్ళొంచి ఎందుకు తీశావో నాకు తెలుసు. ప్రదేహి సుభగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ నేతాని సర్వశః దదౌ సామాజిపుత్రా జాతం హారం అసితేచ్చన హనుమాంస్తేన హారేణ శుశుభే వనరసభ చంద్రాంశు చంద్రాంశుచయ గౌరేణ శ్వేత శ్వేతాభ్రేణ యథాచలః. వెంటనే ఆ తల్లి తన చేతిలో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని స్వామి హనుమకి ఇచ్చింది. వెంటనే హనుమ ఆ హారాన్ని మెళ్ళో వేసుకున్నారు. చంద్రకిరణములు పడినటువంటి మేఘం ఎలా ఉంటుందో ఆయన పచ్చటి రంగులో కదండి ఉంటారు, కాంచనాద్రికమనీయ విగ్రహం. ఆ హారములు వేసుకున్నటువంటి హనుమ అలా మిరిసిపోయారు కాంతితోటి. ఆయన ఏదో కొరికారు, రామనామం లేదని అవతల బారేశారు, అటువంటి పిచ్చి పనులు ఆయన చేయరు. ఆయన చక్కగా దాన్ని మెళ్ళో ధరించారు. ఇప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుడి వంక చూసి అతిష్ట ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజాం జుషితాం బలీన. మన పూర్వరాజులందరూ అధిష్ఠించినటువంటి ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించడంలో నాతో పాటు బాధ్యత పంచుకోవడానికి, కర్తవ్యాన్ని నిర్వహించడానికి లక్ష్మణ ధర్మము తెలుసున్నవాడా, ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజ్యాం జుషితాం బలేన, యవరాజ్యం తీసుకో అన్నాడు. అంటే అన్నయ్యా నాకు నీ కైంకర్యం కావాలి, కానీ నాకన్నా పెద్దవాడు భరతుడు ఉండగా నాకెందుకన్నయ్యా యవరాజ్యం, నాకొద్దు, భరతుడికి ఇమ్మన్నారు. ఎంత బతిమాలినా పుచ్చుకోలేదు. ఏమో 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు, అన్నయ్య నన్ను అడగనన్నా అడగలేదనుకుంటాడేమోనని ధర్మం తెలుసున్నవాడా అని అడిగాడు. ధర్మం తెలియడం అంటే అంత జాగ్రత్తగా ఉంటుంది. ధర్మం తెలిసి ఉండడం అంటే పెద్దలు ఉన్నప్పుడు అంత జాగ్రత్తగా ప్రవర్తించాలి, ప్రవర్తించకపోతే దోషం వస్తుంది అందులో. కాబట్టి ఇప్పుడు వెంటనే నేను తీసుకోనన్నయ్య, భరతుడు పెద్దవాడు, ఆయనకి ఇమ్మన్నారు. భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేశారు. సపర్యదేవన్ విధవ నచ వ్యాళకృతం భయం నవ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగిన తరువాత 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని ఆయన ఇచ్చిన మాట ప్రకారం పరిపాలన చేశారు. పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము, ఇతరమైనటువంటి అనేక యజ్ఞయాగాది క్రతువుల్ని చేశారు. ఆయన రాజ్యం చేస్తున్నటువంటి కాలంలో ఏ స్త్రీ కూడా విధవ అవడం అనేటటువంటిది లేదు. ఎవరికీ కూడా క్రూర సర్పముల వలన కానీ, క్రూర మృగాల వలన కానీ భయం కలగలేదు. ఎవరికీ ఎన్నడూ ఏదీ రోగం కలగలేదు. అటువంటి రీతిలో ధర్మాత్ముడై రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు. నచస్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతే. ఎన్నడూ కూడా రామరాజ్యంలో చిన్నపిల్లవాడికి అంతకన్నా పెద్దవాడు ప్రేతకార్యం చెయ్యడం, అంటే పిల్లవాడు మరణిస్తే పెద్దవాళ్ళు అంత్యేష్టి సంస్కారం చెయ్యడం అన్నది ఎన్నడూ జరగలేదు. అంటే పిల్లలందరూ చక్కగా వృద్ధిలోకి వస్తుంటే పెద్దవాళ్ళు చూసి సంతోషించారు. ఆసన్ వర్ష సహస్రాణి తథా పుత్రసహస్రిణః నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా 3 తరాల్ని చూసి ఒక్కొక్కళ్ళకి బోరెంతమంది కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మళ్ళీ ఆ మనవలకి పెళ్ళిళ్ళై మునిమనవలు, మునిమనవలకి పెళ్ళిళ్ళై వాళ్ళ పిల్లలు, ఇంతమందితో ఒక్కొక్క కుటుంబంలో బాలసార జరిగితే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ బంధువులే చాలు. వీళ్ళు మళ్ళీ వీళ్ళ వియ్యాలారు, ఆ వియ్యాలారు తాలూకా బంధువులు, ఇంతమంది కలిసి ఎంతో సంతోషంగా ఎక్కడ చూసినా రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఎవరి నోట విన్నా ఒక్కటే మాట, రామా రామా రామా, ఇది తప్ప ఇంకొక మాట లేదు. అంతటి ధార్మికుడై మహానుభావుడు అంత గొప్పగా రాజ్యం చేశాడు. వృక్షములన్నీ కూడా లావైనటువంటి బోధిలతో చక్కగా పుష్పిస్తూ

క్రీస్తు జనులకు కావలసినటువంటివన్నీ సమకూర్చే అన్ని వర్ణముల వారు దురాశ లేని వారై ఎవరి ధర్మాన్ని వారు అనుష్ఠిస్తూ సంతృప్తితో జీవించారు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భ్రాతృభి సహిత శ్రీమాన్ రామో రాజ్యం అకారయత్. 11,000 సంవత్సరములు తన తమ్ముళ్ళైనటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి రామచంద్రమూర్తి ఈ రాజ్యాన్ని చేశారు. ఆది కావ్యం ఇదం త్వార్షం పురా వాల్మీకినాకృతం ఎప్పటే చృవియాల్లోకే నర పాపాద్ విముచ్యతే. ఆర్షము పరమ సత్యము ఇందులో ఒక్క అక్షరము కల్పితము కాదు, యథార్థముగా జరిగిన గాథ. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వరం చేత వాల్మీకి మహర్షి ఆచమనం చేసి కూర్చుని ఘంటం పట్టుకుంటే ఆ రామాయణ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు రాక్షసులు స్త్రీలు అందరూ చేసినటువంటి పనులతో పాటు వాళ్ళ మనస్సుల్లో కదిలిన ఊహలు కూడా వాల్మీకి మహర్షికి ప్రచోదనమయ్యాయి. ఆనాడు వాల్మీకి మహర్షి బ్రహ్మగారి వరంతో అన్నిటినీ తెలుసుకుని రచించినటువంటి కావ్యము తప్ప కేవలముగా కాల్పనికమైనటువంటి కథతో కూడుకున్నటువంటిది కాదు, యథార్థముగా జరిగిన కథ రామకథ. కాబట్టి ఇది ఆది కావ్యము. భార్య భర్తతో మాట్లాడితే ఎంత మధురంగా ఉంటుందో అటువంటి భాషలో చెప్పబడిన కావ్యము, సర్వధర్మములు పొదగబడినటువంటి కావ్యము. ఈ కావ్యాన్ని ఎవరు వింటున్నారో, పుత్రకామస్తు పుత్రాన్వై ధనకామో ధనానిచ లభతే మనుజోలోకే శ్రుత్వా రామాభిషేచనం. ఎవరు ప్రత్యేకించి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చూస్తున్నారో, పట్టాభిషేకంలో పాల్గొంటున్నారో, రాజారాముడిగా కూర్చున్నటువంటి రోజున జరుగుతున్నటువంటి పూజా సభలో ఉంటారో, ఎవరెవరు సంపూర్ణంగా రామాయణాన్నంతటినీ పరమ సంతోషంతో చెబుతున్నటువంటి వ్యక్తి కన్నా కింది స్థానంలో కూర్చుని పరమ మర్యాదతో నమ్మకంతో కూడిన బుద్ధితో నమస్కరిస్తూ వింటారో అటువంటి వారికి పుత్రకామస్తు పుత్రాన్వై, అటువంటి వారికి కొడుకులు కావాలంటే కొడుకులు కలుగుతారు. ధనకామో ధనానిచ ధనం కావాలి అంటే ధనం కలుగుతుంది. మహీం విజయితే రాజా, ఈ భూమండలాన్ని గెలవాలి అని రాజులు అనుకుంటే రామాయణాన్ని వింటే వాళ్ళు భూమండలాన్ని గెలుస్తారు. రిపుంశ్చాప్యధితిష్టతి శత్రువుల్ని గెలుస్తారు. రాఘవేణ యథామాత సుమిత్ర లక్ష్మణేన చ భరతేనేవ కైకేయీ జీవపుత్రాస్తథా స్త్రియః భవిష్యంతి సదానంద పుత్ర పౌత్ర సమన్వితాః. కౌసల్య సుమిత్ర కైకేయీ ఎలా కొడుకులతో చక్కగా కొడుకులు బ్రతికుండగా కొడుకుల్ని చూసి సంతోషించి ప్రయోజకులైన కొడుకులని తల్లి సంతోషించిందో, అలా రామాయణాన్ని పఠనం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా బిడ్డలు ప్రయోజకులై ఆ తల్లులు ఆనందాన్ని పొందుతారు. శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుష్య విందతి రామస్య విజయంచైవ సర్వం అకృష్టకర్మణః. ఎవరు హేళగా పనులు చేయగలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క వైభవంతో కూడిన ఈ రామాయణాన్ని, సంపూర్ణ రామాయణాన్ని వింటున్నారో అటువంటి వారు దీర్ఘాయుర్దాయాన్ని పొందుతారు. సమాగమం ప్రవాసాంతే లభతే చాపి బాంధవై ప్రార్థితాంశ్చ వరాన్ సర్వాన్ ప్రాప్నుయాదిహ రాఘవాత్. ఎవరు ఈ రామాయణాన్ని వింటున్నారో అటువంటి వారికి దూరదేశంలో ఉన్నటువంటి వారితో సమాగమం సిద్ధిస్తుంది. వారు తొందరలో తమకి అత్యంత ప్రాణప్రియులైన వారు ఎవరున్నారో వాళ్ళని కలుసుకుంటారు, కలుసుకుని సంతోషాన్ని పొందుతారు. శ్రవణేన సురాహ సర్వే ప్రియంతే శృణ్వతాం వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి యస్య వై. ఎవరైతే ఈ రామాయణాన్ని వింటున్నారో అటువంటి వారి ఎడల దేవతలందరూ ప్రసన్నులవుతారు. అటువంటి వారి ఎడల ఏవైతే ఉగ్రమైనటువంటి భూతములున్నాయో అవన్నీ కూడా ఉపశాంతి పొందుతాయి. అరిష్టమైనటువంటి గ్రహములు ఇచ్చేటటువంటి ఫలితములు ఏ ఉంటాయో ఆ ఫలితములు ఇవ్వకుండా ఆపు చేసి వాళ్ళు అభ్యున్నతిని పొందుతారు. విజయేత మహీం రాజా ప్రవాసీ స్వస్తిమాన్వ్రజేత్ స్త్రియా రజస్వలాహ శ్రుత్వా పుత్రాన్ సూయురను తమాం. రజస్వలైనటువంటి స్త్రీ ఈ రామాయణాన్ని వింటే, అంటే ఇంకా బిడ్డలు పుట్టవలసినటువంటి స్త్రీ వివాహమైనటువంటి ఆమె ఈ రామాయణ కావ్యాన్ని వింటే చాలా ఉత్తమమైనటువంటి సంతానాన్ని పొందుతుంది. పూజయంశ్చ పటేశ్చేమం ఇతిహాసం పురాతనం సర్వ పాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్. ఎవరైతే ఈ శ్రీరామాయణ కావ్యాన్ని వింటున్నారో వాళ్ళకి అన్ని కోర్కెలు నెరవేరుతాయి. ఎవరికి ఏ కోర్కె తీరాలో
పొందాలో, ఏ అభ్యున్నతిని పొందాలో ఆ అభ్యున్నతి వాళ్ళకి కలుగుతుంది. అభ్యున్నతి కలగడం కాదండి,

మీకు నేను ఒక యథార్థం చెప్తున్నాను. శ్రీరామాయణం వింటుండగా చేయవలసిన సంస్కారం చేయబడకపోతే ఆ సంస్కారము సశాస్త్రీయముగా చేయబడినది అవుతుంది. షష్ఠీ పూర్తి చేసుకోవలసిన వాడు చేసుకోలేదనుకోండి, సంపూర్ణ రామాయణాన్ని వింటే వాడు షష్ఠీ పూర్తి సశాస్త్రీయంగా చేసుకున్నట్టే. ఎవరు ఏ సంస్కారములను పొందాలో ఆ కాలంలో ఆ సంస్కారములను పొందకపోయినా రామాయణాన్ని విన్నటువంటి వాళ్ళకి ఆ సంస్కారములు పొందినటువంటి ఫలితాన్ని ఈశ్వరుడు వాళ్ళ ఖాతాలో వేస్తాడు. శ్రీరామాయణానికి అంత శక్తి ఉంది. అందుకే రామాయణం చెప్దామన్నా రామాయణం విందామన్నా అంత తేలిక కాదు. సీతారామచంద్ర ప్రభువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటే తప్ప రామాయణం చెప్పడమూ కుదరదు, రామాయణం వినడమూ కుదరదు. నేను మీకు ఒక యథార్థం మనవి చేస్తున్నాను. ఇవాళ నేను చెప్తున్నటువంటి ఈ రామాయణం, నేను చేస్తున్న ఈ ప్రసంగాలు ఒక 15 రోజుల క్రితం నేను ఆపు చేసేసి నేను వెనక్కి వెళ్ళిపోవాలి. అంత పెద్ద ప్రమాదం ఒకటి వచ్చేసింది, నాకు అశౌచమే వచ్చేస్తుంది. అంత పెద్ద ప్రమాదం ఒకటి ఏర్పడింది. కానీ రామానుగ్రహం ఉంది, నా తల్లి సీతమ్మ తల్లి అనుగ్రహం ఉంది. ఎవరు శరీరం విడిచిపెట్టేస్తే, ఎవరికి ప్రమాదం జరిగితే నాకు అశౌచం వస్తుందో నేను రామాయణం చెప్పడానికి అనర్హత పొందుతాను, నేను రామాయణం చెప్పకుండా ఆపి మళ్ళీ మొదలు పెట్టవలసి వస్తుందో, అటువంటి పరిస్థితి రాకుండా తట్టుకోగలిగినంత ఓపిక అసలు ఆయనకి లేకపోయినా ఈశ్వరుడు ఆయనకి ఆయుర్దాయాన్ని ఇచ్చి కాపాడి రామాయణ ప్రవచనానికి అభ్యంతరం లేకుండా ఆయన నన్ను నాకు అశౌచం రాకుండా ఆయుర్దాయం ఇచ్చి ఆయన్ని రక్షించేశాడంతే. అంటే శ్రీరామాయణం ఎంత శక్తివంతమో, రామాయణాన్ని నమ్మి మొదలు పెడితే రామచంద్రమూర్తి అనుగ్రహం ఎంత పరిపూర్ణంగా ఉంటుందనడానికి ఇదే తార్కాణం. రామాయణం మొదలు పెట్టాక మీరే ప్రత్యక్షంగా చూశారు ఎన్ని ఘట్టాలలో ఎన్ని చోట్ల రామానుగ్రహం స్పష్టంగా కనపడిందో. కాబట్టి పూజయంశ్చ పటేశ్చేమం ఇతిహాసం పురాతనం సర్వ పాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్. దీర్ఘమైనటువంటి ఆయుర్దాయాన్ని పొందుతారు, సర్వ పాపములు కూడా పోతాయి. ఇది అతి పవిత్రమైనటువంటి ఇతిహాసము, పురాతనమైన ఇతిహాసము. ఇతి హా అసం అంటే ఇది ఇలాగే జరిగినది. అందుకే రామాయణం సత్యమేమి, ఒక్క వాల్మీకి రామాయణమే సత్యం, బ్రహ్మగారి వరం. ఇది హా అసం, ఇది ఇలా జరిగినది, ఇది కల్పిత గాథ కాదు, ఇది సృష్టింపబడినది కాదు, కేవలము కల్పించి మీకు సంతోషాన్ని చేకూర్చేది కాదు, యథార్థముగా జరిగిన కథ. అప్పుడు జరిగిన కథ ఇప్పటికీ ఎందుకు చెప్తారు అంటే రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా ప్రియతే సతతం రామః సహి విష్ణు సనాతనః. సనాతనుడైనటువంటి విష్ణువు రామాయణం చెప్పబడిన ప్రాంగణం ఎక్కడుంటుందో అక్కడ అపారమైన ప్రీతిని పొంది మిగిలిన దేవతలందరితో కలిసి స్వామి హనుమ రామచంద్రమూర్తి సీతమ్మ 33 కోట్ల మంది దేవతలు ఆ రామాయణ ప్రవచనము జరిగినటువంటి ప్రాంగణం మీద నిలబడి ఉంటారు. నిలబడి పట్టాభిషేక సర్గనాడు చూస్తూ ఉంటారు. పితృదేవతలందరూ కూడా విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతారట. పట్టాభిషేక సర్గ దగ్గరికి వచ్చేటప్పటికీ రామాయణం అంత శక్తిని పొందుతుంది. కాబట్టి ఆదిదేవో మహాబాహు హరిర్నారాయణ ప్రభు సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే. ఆయన సహి విష్ణు సనాతనః, సనాతనుడైనటువంటి విష్ణువు యొక్క కథ. ఆయన ఆదిదేవుడు, మహాబాహు హరిహి నారాయణుడు, స్వయంగా ఆయన ప్రభువు, సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠ. రఘుశ్రేష్ఠుడైనటువంటి ఆ రాముడే ఆ శ్రీ మహావిష్ణువు. ఎక్కడెక్కడ రామాయణం చెప్పబడుతుందో అక్కడ ఇప్పటికీ పట్టాభిషేక సర్గనాడు దేవతలందరూ వచ్చి నిలబడవలసిందే. ఎందుకు వస్తారో తెలుసా అండి? పట్టాభిషేకం జరిగిన నాడు దేవతలందరూ సంతోషిస్తారట ప్రాంగణానికి వచ్చి. పితృదేవతలు కూడా తీసుకొచ్చి నిలబెడతారు అంటారు. నేను కొన్ని కొన్ని వ్యాఖ్యానాల్లో చూశాను, పితృదేవతలందరినీ ఎక్కడ రామాయణం చెప్తారో, ఎక్కడ రామాయణం చదువుతారో, ఎక్కడ రామాయణం వింటారో శ్రద్ధతో అక్కడ పితృదేవతలందరినీ తీసుకొస్తారట. ఇదిగోరా మీ వాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సంపూర్ణ రామాయణాన్ని దోషిలి ఒగ్గి విన్నాడు, వినయంతో నమస్కరించి విన్నాడు, నమ్మి విన్నాడు. వాడు విన్నందుకు ఆ వంశంలో పుట్టాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ స్వర్గలోకానికి పంపిస్తున్నామని పూర్వ పితృదేవతలందరినీ స్వర్గానికి పంపిస్తారట.
నా కడుపున ఇటువంటి వాడొకడు పుట్టాడు, వీడి వల్ల మేము స్వర్గానికి ఎడుతున్నామని ఆ పితృదేవతలందరూ గొప్ప

ఆనందాన్ని పొందుతారట. అంత గొప్ప కావ్యం శ్రీరామాయణ కావ్యం. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధం. ఆయుష్యం ఆరోగ్యకరం యశస్వం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖంచ శ్రోతవ్యమేతం నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధి కామైః. ఈ శ్రీరామాయణాన్ని ఎవరు వింటారో అక్కడ కుటుంబ వృద్ధి. చక్కగా విన్నటువంటి వాళ్ళకే కాదు, వాళ్ళ కుటుంబం అంతా కూడా వృద్ధిలోకి వస్తుంది. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖశాంతులు పొందుతారు. ఒక్కడు రామాయణం విన్నాడనుకోండి కుటుంబంలో, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మంచి వార్తలు వింటారు, గొప్ప గొప్ప బిడ్డలు పుడతారు, గొప్ప గొప్ప సంతోషాన్ని పొందుతారు, అన్నీ కలిసి వస్తాయి ఈశ్వరానుగ్రహంతో. ధనధాన్య వృద్ధి, ధనధాన్య వృద్ధి పొందుతుంది. స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమంచ, చక్కటి సుఖాన్ని పొందుతారు. శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం, ఈ రామాయణ కావ్యాన్ని వినడం చేత ఆయుష్యము ఆరోగ్యము కీర్తి బుద్ధి సుఖము అన్నిటినీ కూడా శ్రీరామాయణము ఇవ్వగలదు. ఇది సత్యం, సత్యం పునఃసత్యం. అందుకే నరులు ఉన్నంతకాలం, ఈ లోకం ఉన్నంతకాలం రామాయణం ఉండాలి. రామాయణం ఎంతకాలం చెప్పబడుతుందో, రామాయణం ఎంతకాలం వింటారో అంతకాలము నరులకు అభ్యున్నతి, నరుడు నరుడిగా బతకడం చేతనవుతుంది అని బ్రహ్మగారు వాల్మీకి మహర్షిని ఆదేశించి పరమ కరుణార్త హృదయుడు కనుక వాల్మీకి మహర్షి చేత ఈ రామాయణ కావ్యాన్ని రచింపచేసి మనకు అందించారు మహానుభావుడు. కాబట్టి ఈ శ్రీరామాయణాన్ని విన్నవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ ఒక మాట అనాలి అంటారు. ఎందుకంటే తపశ్శక్తి కలిగిన వాళ్ళకైతే ఖచ్చితంగా కనపడతారు. శ్రీమన్నారాయణుడు ఇవాళ మెరిసిపోతున్నటువంటి గరుడ వాహనం మీద లక్ష్మీ సహితుడై మిగిలిన దేవతలందరితో కలిసి త్రిమూర్తులతో సహా పితృదేవతలతో సహా పట్టాభిషేక సర్గ జరుగుతున్న నాడు ఆకాశ మండలంలో వచ్చి నిలబడతారు. రాజారాముడికి పట్టాభిషేకం జరగడం అంటే ఇప్పటికీ లోకంలో అంత శక్తి కలిగినటువంటిది రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకమే. అందుకే శ్రీరామాయణం చెప్తే తప్పకుండా పట్టాభిషేకం చేస్తారు. ఏ ద్రవ్యాలు లేకపోయినా అక్షతలతోనైనా కిరీటాదులను కల్పించి పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం చేయడం అంటే ఈ భూమండలాన్నంతటి రామచంద్రమూర్తికి ఇవ్వడం. కాబట్టి విష్ణువు వచ్చి నిలబడతారు. వీళ్ళందరూ పరమభక్తులు, నా చేత పరిపాలింపబడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మనమేం కోరుకోవాలి? మనందరం కోరవలసింది, రామ మీరు బలంగా ఉండాలి. మీరు ఎంత బలంగా ఉంటే అంతగా రావణాదుల్ని పడగొడతారు, మమ్మల్ని కాపాడతారని మనం కోరుతాం. అందుకే రామానుగ్రహం కావాలనుకున్న వాళ్ళందరూ చెయ్యవలసిన పని మాత్రం ఒకటి చెప్పారు శాస్త్రంలో, మూడు మాటలు. మీ కంఠాన్ని వంచన చేసుకోకుండా, మీ కంఠం పలికితే ఎంత గట్టిగా మీరు పలకగలరో అంత గట్టిగా అరిచి మూడు మాటలు చెప్పాలి. నేను చెప్తాను, మీరు చెప్పండి. బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం. శ్రీ మహావిష్ణువునకు బలము కలుగుగాక. ఈ మాటలన్నప్పుడు స్వామి ఎంతో ఆనందిస్తారట, ఎంతో ఉల్లాసాన్ని పొందుతారు. ఇప్పుడు మనందరం ఆయన కింకరులం. ఇక మన బాధ్యతలు, మనం చెయ్యవలసినవన్నీ హాయిగా ఆయన ఛత్రఛాయల్లో పెట్టుకుని మనని కాపాడి ఆయన రక్షిస్తారు. మీరు విశ్వాసాన్ని పొందండి. తప్పకుండా రామానుగ్రహంతో, ఆ సీతమ్మ తల్లి అనుగ్రహంతో మనందరం హాయిగా ఆనందంగా ఉండగలం. కాబట్టి ఇప్పుడు యథార్థంగా చెప్పబడినటువంటి పట్టాభిషేక క్రతువు ఏది ఉందో దాన్ని ఇప్పుడు ఆ పట్టాభిషేకాన్ని చేస్తారు. కిరీటధారణ అవి చేయిస్తారు. స్వామికి రాజారాముడిగా పూజలు అందుకుంటాడు. పట్టాభిషేకాన్ని పొందాడు కాబట్టి ఇప్పుడు రాజారాముడిగా పూజ. పూజ అందుకున్న తర్వాత దర్బారు జరుగుతుంది. ఇవాళ కొద్దిగా వేళ దాటినా దయచేసి ఎవరు వెళ్లకుండా అందరూ కూడా ఈ పట్టాభిషేకాన్ని చూడవలసిందిగా మనవి చేస్తూ, 42 రోజుల పాటు నాకేమీ చేతకాకపోయినా, గట్టిగా ఒక్క శ్లోకం చదవడం నాకు రాకపోయినా, మీ అంత బాగా రామా రామా రామా అండం మూడు మాటలు కూడా నాకేమీ తెలియకపోయినా,
ఫోన్లే పాపం ఏదో చెప్తున్నాడు కదా, మాడు చెప్తే మనం వింటే వాడు సంతోషిస్తాడని. మీకన్నీ తెలుసున్నా, ఏమీ తెలియని వాళ్ళల్లా మీ అందరూ కూర్చుని విని శ్రీరామాయణం చెప్పుకునేటటువంటి మహద్భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ మీ అందరికీ ఆ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ

సీతారామచంద్ర ప్రభువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు కలగాని అని సాంజలి బంధకంగా సీతారామచంద్రమూర్తి యొక్క పాదార విందములకు నమస్కరిస్తూ ఇవాల్టితో ఈ శ్రీరామాయణ ప్రవచనాన్ని పూర్తి చేసి నేను ఆకాశగంగ యందు అవభృత స్నానమే ఆచరించాను. 42 రోజులు రామచంద్ర ప్రభువు నా చేత దీక్ష చేయించాడు. అంత సుదీర్ఘమైన దీక్ష నడవాలంటే మాటలు కాదు, ఈశ్వరానుగ్రహం ఉండాలి. తపస్సు చేయించాడు, చేయించి ఇవాళ నాకు ఒక ఇప్పుడు అన్నీ ఉన్నవాడికి ఇవ్వడం గొప్ప కాదు, ఒక చేత కాని వాడికి ఇవ్వడమే గొప్ప. ఎక్కడ పల్లం ఉంటుందో అక్కడెక్కడ నీరిడుతుంది. చేత కాని వాడిని ఉద్ధరిస్తేనే ఆయన ప్రభువు కాబట్టి నన్నించుకున్నాడు. ఈ చేత కాని వాడితో రామాయణం చెప్పించి వీడే చెప్పాడంటే ఎవరు చెప్పలేరు. శ్రద్ధ ఉంటే ఎవరైనా చెప్పగలరని లోకాలకి నిరూపించాలని నా చేత ఇంత కైంకర్యం అందుకుని నా చేత ఇంత ఆనందాన్ని పొంది నా జీవితంలో 2వ మాట సంపూర్ణ రామాయణ ప్రవచనాన్ని పూర్తి చెయ్యగలిగాను అని నాకు ఎంత సంతోషంగా ఉందో. దీని ముందు నాకు నిజంగా గజారోహణం చేయించిన, నాకు గండ పిండేరం వేసిన, నాకు సింహతలాటం వేసిన అది దిగదుడిపి. నాకు కావలసింది నేను బతికున్న నాళ్ళు, నా ఆఖరి ఊపిరి విడిచిపెట్టేసేంత వరకు నా స్వామి కథ నేను ఇలా చెప్పుకుని, నేను ఇలా భగవంతుని కథ చెప్పుకుంటూ ఉండగా నా ఊపిరి ఆగిపోతే అంతకన్నా నాకు జీవితంలో కావలసింది ఇంకొకటి ఏదీ లేదు. త్రికరణ శుద్ధిగా నేను ఈశ్వరుణ్ణి కోరుకున్నది అదొక్కటే. ఇవాళ కూడా నేను రామాయణ ప్రవచనం పూర్తి చేస్తూ రామాయణ కావ్యం మీద నా 2 చేతులుంచి స్వామి పట్టాభిషేకంలో ఆయన పాదాల దగ్గర నేను కోరుకున్న కోరిక అంటూ ఏమైనా ఉంటే అదొక్కటే. కాబట్టి రామచంద్రమూర్తికి నా పరిపూర్ణ హృదయంతో ఆయనకి నమస్సుమాంజలు అర్పిస్తూ మనం పెట్టుకున్నటువంటి ఆచారాన్ని చక్కగా ఇవాళ కూడా పాటించి 11 మాటలు రామనామం చెప్దాం. ఆ తర్వాత నేను మీరు నన్ను భరించవలసినటువంటి అవసరం ఇక ఉండదు, ఎందుకంటే నేను ఇక మిమ్మల్ని వేధించాను ఉపన్యాసం చెప్పి మీరు కొన్నాళ్ళు విశ్రాంతి పొందవచ్చు. ఆ తర్వాత ఎప్పుడో మళ్ళీ ఎప్పుడో వస్తే వస్తాను. కాబట్టి 11 మాటలు రామనామం చెప్పుకుందాం. కోరి కొలిచిన వారికి

0: అండపిండ బ్రహ్మాండముల కాధారమైనది రామనామము,
1: రామనామము రామ నామము రమ్యమైనది రామనామము,
0: గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము,
1: రామనామము రామ నామము రమ్యమైనది రామనామము,
0: బ్రహ్మ సత్యము.

0: వారికి ముక్తి నొసగును రామనామము,
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము,
0: రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము,
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము,
0: ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము,
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము,
0: రావణానుజ హృదయ

0: రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము.
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
0: రామనామ స్మరణ చేసిన క్షే

మంగళాశాసన వరైమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.

0: వరదలను తట్టుకునే వరి.
1: వరదలు వచ్చినప్పుడు 10-15 రోజుల పాటు నీళ్లు నిలిచిపోయాయి. నాట్లు వేసిన వరి పొలం నీళ్లలో మునిగిపోయి పూర్తిగా దెబ్బతిన్నది.
2: మేము నాట్లు వేసినప్పుడు వరదలు వస్తే మొలకలు మునిగిపోయి పాడైపోతాయి కాబట్టి నాట్లు వేయం. ఏడాదికి ఒక పంటనే వేస్తాం.
0: లోతట్టు ప్రాంతాల్లో చేసే వరి సాగుకి పంటను నాశనం చేయగల వరదలొచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. వాయువ్య బంగ్లాదేశ్ కు చెందిన అక్బర్ అలీ కొన్ని సంవత్సరాలుగా వరదలు మారిన తీరు గురించి చెప్తున్నది విందాం.
1: 20-30 సంవత్సరాల క్రితం వరదలు చాలా తరచుగా వచ్చేవి, కానీ నీళ్లు ఎక్కువ కాలం నిలిచేవి కావు. ఇప్పుడు వరదలు తక్కువే వస్తున్నా నీళ్లు ఎక్కువ కాలం నిలుస్తున్నాయి. ఎందుకో నాకు తెలియదు, బహుశా డ్రైనేజ్ సరిగా లేకపోవడం వల్లనేమో. వరద నీళ్లు ఎక్కువ కాలం నిలుస్తుంటే వరి మొక్కలు దెబ్బతింటున్నాయి.
0: వరద నీళ్లలో పూర్తిగా మునిగిపోయిన మొలకలకు ఎండ తగలదు కాబట్టి అవి ఎక్కువ కాలం బతకలేవు. తరచుగా వరద నీళ్లు తగ్గిన తర్వాతే రైతులు నాట్లు వేయాల్సి వస్తుంది. వాళ్ళు మార్కెట్ నుంచి మళ్లీ కొత్త నాట్లు కొనాల్సి వస్తుంది. చాలాసార్లు అవి ఏ రకమో వాళ్ళకి తెలియదు. ఒక్కోసారి నాట్లు దొరకకపోవచ్చు కూడా. చాలా మంది రైతులకి తమ భూములని బీడుగా వదిలేసి తర్వాతి సీజన్ కోసం ఎదురు చూడడం తప్ప వేరే మార్గం ఉండదు. మరి వరద ముంపుకి గురయ్యే ప్రాంతాలకు పరిష్కారమేమిటి? సమాధానం, వరదలను తట్టుకునే వరి. ఈ వీడియోలో ఈ క్రింది విషయాలని మనం నిశితంగా పరిశీలించబోతున్నాం. తగిన వరి రకాలను ఎంచుకోవడం, నాణ్యమైన వడ్లను వాడడం, ఆరోగ్యంగా బలంగా ఉండే మొలకలను పెంచడం, వరదలు తీసేసిన తర్వాత మీ పొలాన్ని నిర్వహించడం. ముందు కొన్ని కొత్త రకాల వరి వంగడాలు 2 వారాల వరకు వరదలను తట్టుకోగలవని మీరు తెలుసుకోవాలి. మీ స్థానిక డీలర్ వద్ద గాని, రైతు క్షేత్ర పాఠశాల నుంచి గాని, పరిశోధన సంస్థ నుంచి గాని వరదలను తట్టుకునే వరి రకాలు దొరుకుతాయేమో కనుక్కోవాలి. బినతరి గ్రామంలో రైతు క్షేత్ర పాఠశాల నుంచి రహీమా, ఆమె తోటివారు వరదలను తట్టుకునే కొత్త వరి వంగడాన్ని వాడిచూశారు.
2: వరద నీళ్లలో మునిగిపోతే పంట కుళ్ళి పాడైపోతుందని మా అందరికీ దిగులుగా అనిపించింది. నాట్లు వేశామే, అవి పాడవుతాయేమో అని మదనపడ్డాం. నీళ్లు తగ్గిన తర్వాత మా పొలాలకు వెళ్లి చూస్తే పంట బురద ఆకులతో కనిపించింది, కాని పంటలు కోలుకున్నాయి. అందరం సంతోషించాం, మా వరి పంట బాగా పండింది.
0: రెండోది, వరదలను తట్టుకునే వరి రకాల్లో పురుగు పట్టిన తెగుళ్లు లేని మిశ్రమం కాని నాణ్యమైన వడ్లని వాడండి. సూత్రాపూర్ గ్రామానికి చెందిన మాణిక్ మియా 2008 నుంచి నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాడు.
1: కోతల తర్వాత వడ్లను ఎండలో ఆరబెట్టి శుభ్రం చేసి పాలిథిన్ సంచిలో పోసి దాన్ని గోనె సంచిలో ఉంచి నిల్వ చేస్తాను. నా స్వంత వాడకానికి వడ్లని మా ఇంట్లోనే దాస్తాను. కొంత మా చుట్టాలకిచ్చి కొంత బజార్లో అమ్ముతాను. కొందరు రైతులు మా ఇంటికే వచ్చి కొంటారు. ఈ సంవత్సరం 8 టన్నుల వడ్లని కిలో 30 టాకాల చొప్పున రీటైలర్లకు అమ్మాను.
0: మూడోది, బలమైన శక్తివంతమైన మొలకలను పెంచడం. ఎక్కువ వడ్లను వాడితే మొలకలు సన్నగా బలహీనంగా వస్తాయి. నాట్లు వేసిన తర్వాత వరదలొస్తే అవి తేలికగా దెబ్బతింటాయి. కాబట్టి బలమైన మొలకలు రావాలంటే పొందడానికి మీ నారుమడిలో తక్కువ వడ్లని వాడాలి. 3 వారాల నారు కంటే 4 వారాల వయసున్నవి బలంగా ఉంటాయి. కాబట్టి వరద ముంపు రాగల ప్రాంతాల్లో కాస్త ఎక్కువ వయసున్న మొక్కలను నాటుకోవడం మంచిది. వరదలను తట్టుకునే వరి రకం నాట్లు వేయడానికి మహమ్మద్ నూరుజ్మాన్ బలమైన మొలకలను ఎలా పెంచుతున్నాడో తెలుసుకుందాం.
1: ఇది వరకు 10 చదరపు మీటర్లకు 2.5 కిలోల

0: వడ్లని వాడాను. వాటి మొలకలు సన్నగా బలహీనంగా వచ్చాయి. అవి 10-15 రోజుల పాటు నీళ్ళలో మునిగి ఉండేసరికి పాడైపోయాయి. ఇప్పుడు మేము వడ్లని తక్కువ మోతాదులో వాడుతున్నాం. అంతే విస్తీర్ణంలో 1/2 కిలో వడ్లనే వాడుతున్నాం. ఇప్పుడు మొలకలు బలంగా వస్తున్నాయి. 10-15 రోజుల పాటు వరదల్లో మునిగి ఉన్న ఈ మొక్కలకు ఏమీ కాదు.
1: నాలుగోది, వరద నీళ్లు తగ్గాకనే మీ పొలాన్ని నిర్వహించడం. వరద నీళ్లలో ఎక్కువ బురద ఉంటే అది ఆకులను అంటుకుంటుంది. ఆకులు ఊపిరి పీల్చుకోవడానికి, మొక్కలు పెరగడానికి అవసరమైన ఎండ తాకకుండా ఈ బురద అడ్డుకుంటుంది. ఆకుల మీది బురదను జాగ్రత్తగా కడగాలి. వరద నీరు తగ్గిపోయిన వారం తర్వాత వరద నీళ్లతో వచ్చిన కలుపు మొక్కలని, చెత్తని తొలగించండి. మనం నేర్చుకున్నదేమిటి? వరద పరిస్థితులను తట్టుకోగల వరి రకాలను ఎంచుకోవాలి. దెబ్బతినని, మిశ్రమాలు లేని నాణ్యమైన వడ్లను వాడాలి. నాణ్యమైన విత్తనం వల్ల బలమైన మొలకలు వస్తాయి. బలమైన మొలకలను పెంచాలి. బలమైన మొలకలు రావాలంటే మీ నారుమడిలో తక్కువ వడ్లని వాడాలి. కొద్దిగా పాతబడిన మొలకలని నాటాలి. అవి కొత్త మొలకల కన్నా వరదలను బాగా ఎదుర్కొంటాయి. వరద తీసేసిన తర్వాత నీళ్లలోని చెత్త, కలుపు మొక్కలను తొలగించండి. అవసరమైతే ఆకులకి అంటిన బురదను జాగ్రత్తగా కడగాలి.
0: వడ్లు తెచ్చిన తర్వాత మొలకలను పెంచాను. 12 రోజులు పూర్తిగా వరద నీళ్లలో మునిగి ఉన్న మొక్కలు దెబ్బతినలేదు.
1: వరదలను తట్టుకునే వరి రకాలను వాడితే వరదలొచ్చే ప్రాంతాల్లో మంచి పంటను పండవచ్చు. మీరు వరదలను ఆపలేకపోవచ్చు, కానీ అవి వరి పొలాలకి చేసే నష్టాన్ని తగ్గించుకోగలరు.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: అంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ 2 బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు ఇంటికి

కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజినర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈరోజు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చేసానండి. మరి అవేంటో తెలుసుకుందామా? జుట్టు తల మీద ఒత్తుగా నల్లగా నిగనిగలాడాలనే మహిళలంతా కోరుకుంటారు కదండి. అందాన్ని, ఆకర్షణను తెచ్చిపెట్టే దీన్ని సంరక్షించుకోవటానికి రకరకాల పద్ధతులు కూడా పాటిస్తూ ఉంటారు. కానీ అవే వెంట్రుకలు ముఖం మీద మొలిచి అందాన్ని దెబ్బతీస్తుంటే మనసులో తీవ్ర వేదన మొదలవుతూ ఉంటుంది. అనుక్షణం ఆలోచనలన్నీ దాని చుట్టే తిరుగుతూ ఆందోళనకు గురితీస్తాయి. నిజానికి మహిళలకు పెదవులు, చుబుకం, ఛాతి, కడుపు, వెన్ను వంటి భాగాల మీద వెంట్రుకలు చాలా సూక్ష్మంగా కంటికి కనిపించని విధంగా ఉంటాయి. కానీ కొందరిలో మాత్రం ఇవి గుబురుగా పెరుగుతూ నల్లగా స్పష్టంగా కనిపించడం చూస్తూ ఉంటాము. ఈ సమస్యను హిర్సుటిజం అంటారు. సాధారణంగా స్త్రీలలో పురుష లక్షణాలు, పురుష హార్మోన్లు తక్కువ మోతాదులోనే ఉత్పత్తి అవుతాయి. ఒకవేళ ఈ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయితే అవాంఛిత రోమాలు పెరగటం మొదలవుతూ ఉంటుంది. ఇలా జరగటానికి కారణాలు అనేకమంది. అయితే చాలా మందిలో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే సమస్య అవాంఛిత రోమాలు పెరగటానికి కారణమవుతుందట. చూడటానికి ఇబ్బంది తప్పించి ఆ అవాంఛిత రోమాలన్నది చాలాసార్లు హానికరమైన సమస్య ఏమీ కాదు. అధిక బరువు గలవారు కూడా బరువు తగ్గించుకుంటే ఈ వెంట్రుకలు పెరగటము తగ్గుతుంది. బ్లీచింగ్ చేసుకోవడం ద్వారా వీటిని అంతగా కనిపించకుండా చూసుకోవచ్చు. షేవింగ్ చేసుకుంటే మరిన్ని వెంట్రుకలు మొలుస్తాయని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. కాకపోతే వెంట్రుకలు దట్టంగా కనిపిస్తాయి. ప్లకింగ్, ట్వీజింగ్, వ్యాక్సింగ్ సురక్షితమైన మరియు చవకైన ప్రక్రియలు, అయితే వీటితో నొప్పి కలుగుతుంది. అలాగే మచ్చలు, వాపు, చర్మం నల్లబడటం, కొన్నిసార్లు చీము పట్టి ఇన్ఫెక్షన్లు రావటం వంటి ముప్పులు కూడా ఉంటాయి. అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించే ఎలక్ట్రాలిసిస్ లేదా లేజర్ వంటి ప్రక్రియలు ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాయి. నిపుణులతో చికిత్స చేయించుకుంటే మంచి ఫలితం కనపడుతుందండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు ఒక చక్కని పాటను వినేద్దాం.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865 5873.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందామండి. వంటకాల గుమగుమలు ముక్కుకు తగలగానే నోట్లో నీళ్ళుతూ ఉంటాయి కదండి, అలానే మురికి కాలువల దగ్గరికి వెళ్తే వెంటనే ముక్కు మూసేసుకుంటాం. కొన్ని రకాల సువాసనలు మన మనసును ఆహ్లాదపరుస్తాయి, ఇంకా ఉత్తేజపరుస్తాయి. ఇలా గ్రహణశక్తి అంటే వాసనలను పసిగట్టే శక్తి మన జీవితం మీద శారీరకంగా ఇంకా మానసికంగా రకరకాలుగా ప్రభావం చూపుతుందట. భావోద్వేగాలు, జ్ఞాపకాలు, ఆహార అలవాట్లు, మూడ్స్ ఇలాంటివన్నీ దీంతో సంబంధం కలిగినవే. కొన్నిసార్లు జలుబు, అలర్జీలు, సైనస్ సమస్యలు వంటివి తాత్కాలికంగా వాసన చూసే శక్తిని తగ్గిస్తాయట. దీనికి పెద్దగా బాధపడాల్సిన పని లేదు, కానీ దీర్ఘకాలికంగా వాసన చూసే శక్తికి తగ్గిపోతే ప్రమాదకరమేనని చెప్తున్నారు పరిశోధకులు. ముఖ్యంగా మలి వయసులోనే దీన్ని నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదంటున్నారు. ఎందుకంటే ఘ్రాణశక్తి తగ్గిపోవటం ఆయుష్ క్షీణించిపోవటానికి సంకేతమని తాజా అధ్యయనంలో వెల్లడైంది. షికాగో విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవలే

57 నుంచి 85 ఏళ్ల వయసుకు చెందిన 3000 మందిని ఎంచుకొని పిప్పర్మెంటు, చేప, నారింజ, గులాబీ, చర్మం వంటి వాసనలను గుర్తించే పరీక్షను పెట్టారట. 5 ఏళ్ల తర్వాత పరిశీలించగా వాసనలను సరిగ్గా గుర్తుపట్టిన వారిలో 10% మంది మరణిస్తే, వాసనలను అంతగా పోల్చుకోలేని వారిలో 39% మంది చనిపోవటం గమనార్హం. వయసు, పోషకాహారం, పొగ అలవాట్లు, పేదరికం, సంపూర్ణ ఆరోగ్యం వంటివి పరిగణలోకి తీసుకొని చూసిన వాసనలను సరిగ్గా గుర్తుపట్టలేకపోవటం పెద్ద ముప్పుగానే కనిపిస్తోందని తేలింది. వాసనలు తెలియకపోవటం నేరుగా మరణానికి కారణం కాదు, కానీ శరీరంలో అప్పటికే ఏదో నష్టం జరిగిపోయిందనటానికి ముందస్తు హెచ్చరిక అని అధ్యయన నేత ప్రొఫెసర్ జయంత్ పింటో చెబుతున్నారు. తమ అధ్యయనం మరణం ముప్పును పసిగట్టేందుకు తేలికైన పరీక్షగా ఉపయోగపడాలని పేర్కొంటున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.

0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. రోజు రోజుకి మన జీవనకాలం పెరుగుతూ పోతుంది. దీంతో ఉద్యోగ విరమణ తర్వాత కూడా చురుకుగా ఆరోగ్యంగా జీవించాలనే కోరిక మనలో కూడా పెరుగుతుంది. నిజానికి చాలామంది తమ అసలు వయసు కన్నా 5 నుంచి 10 ఏళ్ల తక్కువగానే ఉన్నామని భావిస్తూ ఉంటారు. కానీ తమ శారీరక దృఢత్వం మీద మాత్రం పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఎందుకంటే 50 ఏళ్లు పైబడిన వారిలో దాదాపుగా ప్రతి ముగ్గురులోనూ ఒక సార్కోపీనియా, అనగా క్రమంగా కండరాలు పరిమాణం చెందటం లేదా బలం క్షీణించటం అనే సమస్యతో బాధపడుతున్నట్టు తాజా అధ్యయనం హెచ్చరిస్తున్నట్టు దీనికి నిదర్శనం. మంచాన పడ్డ వారి మీద లేదా దీర్ఘకాలికంగా చికిత్స తీసుకునే వారి మీద మాత్రమే సార్కోపీనియా ప్రభావం చూపుతుందని చాలా మంది భావిస్తూనే ఉంటారు. కానీ మిగతా వారికి ఈ ముప్పు లేకపోలేదని తాజా అధ్యయనం సూచిస్తోంది. సాధారణంగా 40 ఏళ్ల వయసు నుంచి కండరాలు క్షీణించడం మొదలవుతుందట. ప్రతి 10 ఏళ్లకు 8% చొప్పున కండరాల మోతాదు తగ్గుతూ వస్తుంది. 70 ఏళ్ల వయసులో ఈ వేగం మరింతగా, అంటే 15% ఎగపాకుతుందట. ఇవి శారీరక బలం, సామర్థ్యం వంటి వాటి మీద దుష్ప్రభావం చూపిస్తుంది. నడవటం, కుర్చీలోంచి లేవటం, వస్తువులను పట్టుకోవటం లేదా లేపటం వంటి రోజువారీ పనులను చేసేటప్పుడు కూడా దెబ్బతీస్తుందట. అయితే మంచి విషయం ఏంటంటే సార్కోపీనియా బారిన పడ్డప్పటికీ కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు చేయడంతో పాటు ఆహారంలో తగినన్ని ప్రోటీన్లు, అత్యవసరమైన అమైనో ఆమ్లాలను తీసుకోవటం ద్వారా సమస్యను అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వయసు మీద పడ్డాక కూడా వ్యాయామాలు ఎందుకులే అని అనుకోకుండా కండరాలకు బలాన్నిచ్చే కసరత్తు చేయటం మంచిదని నిపుణులు చెప్తున్నారు. అలాగే తగినంత ప్రోటీను, అమైనో ఆమ్లాలు లభించే ఆహార పదార్థాలు కూడా తీసుకోవటం మర్చిపోకూడదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు ఇంకొక చక్కని పాఠం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మన ప్రపంచాన్ని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలను పట్టికుదుపుతున్న మొండి జబ్బుల్లో క్షయ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 86 లక్షల మంది దీని బారిన పడుతుండగా సుమారు 13 లక్షల మంది చనిపోతున్నారని అంచనా. హెచ్ఐవి తర్వాత ఇంతమందిని పలుగొంటున్న జబ్బు ఇదే. క్షయ మొండి జబ్బే అయినప్పటికీ క్రమం తప్పకుండా 6 నెలల పాటు మందు వేసుకుంటే పూర్తిగా నయమైపోతుందంటండి. కానీ మధ్యలోనే మందులు ఆపేస్తే మందులకు మొండికేసే ఎన్డీఆర్టీబీగా మారుతుందట. కొన్ని దేశాల్లో ఇలాంటి క్షయ కేసులు 30% వరకు ఉన్నాయని అంచనా. క్షయను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స చాలా సులభంగా ఉంటుంది. అందువల్ల తేలికగా, చవకగా క్షయను గుర్తించే పరీక్షలను రూపొందించడంపై చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా క్షయ శ్వాస పరీక్షను పరిశోధకులు రూపొందించారు. ఇది క్షయకారక మైక్రోబాక్టీరియం ట్యూబర్క్యులాసిస్ వెలువరించే నైట్రోజన్ వాయువును పసిగట్టడం ద్వారా జబ్బును గుర్తిస్తుందట. ఇందులో ముందుగా క్షయ చికిత్సలో వాడే ఐసోనియాసిడ్ మందును లోనికి పీల్చుకునేలా మార్చిస్తారు. 10 నిమిషాల తర్వాత శ్వాసను పరీక్షిస్తారు. శరీరంలో క్షయకారక బ్యాక్టీరియా ఉంటే దానిలోని కేఏటీజీ అనే ఎంజైమ్ ఐసోనియాసిడ్ మందుకు స్పందించి నైట్రోజన్ వాయువును వెలువరిస్తుంది. దీన్ని స్పెక్ట్రోమీటర్ విశ్లేషించి వెంటనే జబ్బును పసిగడుతుందట. కుందేళ్లపై పరీక్షించగా ఇది బాగా పనిచేస్తున్నట్టు బయటపడింది. దీన్ని సురక్షితత్వాన్ని, ఇంకా ఖచ్చితత్వాన్ని తెలుసుకోవటానికి మనుషులపై కూడా ప్రయోగాలు చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే తేలికగా, వేగంగా ఎక్కడైనా క్షయను పరీక్షించడానికి ఉపయోగపడగలదని ఆశిస్తున్నారు. అది మామూలు క్షయేనా లేక మందులకు తట్టుకునే మొండి క్షయనా అనేది పరీక్షించడానికి చాలా వీలుగా ఉండటం గమనార్హం. ఇదండి ఈరోజు ఆయుష్మాన్ భవలో మనం తెలుసుకునే ఇంట్రెస్టింగ్ టాపిక్స్. ఇంకొక ప్రోగ్రామ్తో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే ప్రణీత.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదించ

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ.

శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు

ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడను. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0816-2377-9623-7295. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని నేలలు, పంటలు పాఠం వింటారు.
3: సెలవులు బాగా గడిపావా గోపి? నేనైతే మా అమ్మమ్మ గారింట్లో చాలా సరదాగా గడిపాను. అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదనుకో.
4: నాకు అంతేరా, ఈ సెలవులు ఎలా అయిపోయాయో తెలియలేదు. చెరువుల్లో ఈత కొట్టాము, తోటల్లో చెట్లకి జామకాయలు కోసుకుని ఎంతో సరదాగా గడిపాము. మా అమ్మ చేసిన పిండి వంటలు, మా తాతయ్య చెప్పిన కథలు, అబ్బా భలే బాగుందిరా ఆ ఊరు, ఆ మనుషులును.
3: అంతే మరి, మన పట్టణాల కంటే పల్లెలే ఎంతో బాగుంటాయి. ఎంతో హాయిగా, ప్రశాంతంగా నాకైతే ఇక్కడికి తిరిగి రావాలని అనిపించలేదు. మళ్ళీ స్కూలు హడావుడి.
5: అన్నట్లు మాస్టారు మనల్ని సెలవులకు ఏదైనా ఊరు వెళితే అక్కడ మట్టి నమూనాలను తెమ్మని చెప్పారు కదా, తెచ్చారా?
4: ఓ ఇదిగో, మా తాతయ్య చక్కగా ప్లాస్టిక్ సంచిలో కట్టి పిన్ను చేసి మరీ ఇచ్చాడు.
3: మా మామయ్య రైతు కదా, అందుకే భద్రంగా చిన్న సంచి కుట్టి అందులో మట్టి నమూనా పోసి తిరిగి దాని మూతి కట్టి మరీ ఇచ్చాడు. ఇంతకీ నీ సంగతేమిటి రాము?
5: నేను తెచ్చానులే, నేనేం మర్చిపోలేదు. పదండి, బెల్లవుతోంది.
4: అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి, అదిగో మాస్టర్ వస్తున్నారు.
6: చాలా నిశ్శబ్దంగా కూర్చున్నారే, ఎవర్రా? సెలవులు బాగా గడిపారా?
7: ఓ చాలా బాగా గడిపాం మాస్టారు.
6: అదేమిటారా, అందరూ బ్యాగుల నుంచి ఏమిటి తీస్తున్నారు?
3: సెలవులకు వెళ్ళినప్పుడు అక్కడ మట్టి నమూనాలను తెమ్మని చెప్పారు కదా మాస్టారు, అలాగే తెచ్చాము.
5: అంతేకాదు, అక్కడ పండే పంటల వివరాలు కూడా తెలుసుకున్నాము.
6: అబ్బో భలే వాళ్ళేనారా మీరు. అందరూ వాళ్ళు వాళ్ళు సేకరించిన మట్టి నమూనాలను, వాటిపై సేకరించిన వాళ్ళ పేర్లు వ్రాసి అక్కడ టేబుల్ మీద పెట్టండి. ఇక నేల వివరాలు చెప్తాను, వినండి.
4: అసలు నేల అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడుతుంది మాస్టారు?
6: భూమి పైనుండి 1 లేక 2 అడుగుల మందం గల పైపొరను నేల అంటారు. ఈ నేలలు పెద్ద పెద్ద రాళ్ళు శిథిలమై ఏర్పడతాయి.
3: పెద్ద పెద్ద రాళ్ళు ఎలా శిథిలమవుతాయి మాస్టారు?
6: వాతావరణ మార్పుల వలన ఎండలో బాగా ఎండి ఆపై వర్షం పట్టడంతో రాళ్ళు బీటలు వేస్తాయి. కాలక్రమేణా అవి ముక్కలు ముక్కలుగా విరిగి మట్టి ఏర్పడుతుంది. ఇలా రాతి నుండి నేల ఏర్పడటానికి ఎన్నో వేల సంవత్సరాలు పడుతుంది.
5: అబ్బా, అయితే మనం ఉండే ఈ నేల చాలా విలువైనదన్నమాట.
6: అవును, అందుకే మనం ఈ నేలని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
3: మాస్టారు, మా తాతయ్య గారింట్లో బావి తవ్వుతుంటే మొదట మెత్తటి మట్టి, క్రింద పెద్ద పెద్ద రాళ్ళు వచ్చాయి. అంతేకాదు మట్టి రంగులు కూడా వేరువేరుగా ఉన్నాయి. అలా ఎందుకు ఉన్నాయి?
6: మట్టి రేణువుల పరిమాణం బట్టి అందులో ఉండే లవణాల కారణంగా నేలలో రకరకాల పొరలు, రంగులు ఏర్పడతాయి. వీటి కారణంగా నేలలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఈ రకరకాల నేలలు అనేక పంటలకు అనుకూలంగా ఉంటాయి.
4: అసలు ఈ నేలల్లో ఎన్ని రకాలు ఉన్నాయి మాస్టారు?
6: ఈ నేలల్లో ఒండ్రు మట్టి నేలలు,

0: మేగడి నేలలు, ఇసుక నేలలు, రాతి నేలలు, ఎర్రగరప నేలలు, చవటి నేలలని చాలా రకాలు ఉన్నాయి.
1: ఈ నేలల్లోని రకాలు మనం ఎలా తెలుసుకోగలం?
0: ప్రతి మట్టి నమూనా నుంచి కొంత మట్టిని చేతివేళ్ల మధ్యన ఉంచి అవి ఎంత మెత్తగా ఉన్నాయో లేక గరుకుగా ఉన్నాయో పరీక్షించి చూడొచ్చు. కొన్ని అతి మృదువుగాను, కొన్ని మెత్తగాను, కొన్ని గరుకుగాను ఉంటాయి. కొన్ని నేలల్లో అతి పెద్ద రేణువులుంటాయి. నేలలను ఈ పద్ధతిలో రెండు రకాలుగా విభజించవచ్చు, మృదువు నేలలు, గరుకు నేలలు అని. అయితే ఇది శాస్త్రీయ పద్ధతి కాదు.
2: ఇంకా ఏ పద్ధతులున్నాయి మాస్టారు?
0: మట్టిలో ఉన్న అణుముల పరిమాణాన్ని బట్టి, వాటి గుణాన్ని బట్టి నేలను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి హ్యూమస్ నేల, రెండు రేగడి నేలలు.
1: హ్యూమస్ నేలలు అంటే ఏమిటి మాస్టారు?
0: హ్యూమస్ నేలలు ఒండ్రు మట్టి కలిగి ఉంటాయి. హ్యూమస్ అన్నది నేల పైపొర. జంతువులు, వృక్షాలు శిథిలమైపోయి నేలలో కలిసిపోయి సారవంతమైన నేలగా మారుతుంది. మన ఇంటిలోని చెత్త చెదారం అంతా ఒక గొయ్యి తీసి కప్పుతాము. వీటిని కంపోస్ట్ గోతులు అని అంటారు. అందులో కొన్నాళ్లకు చెత్త చెదారం మట్టిలో కలిసి నల్లటి సారవంతమైన మట్టి ఏర్పడుతుంది. అటువంటి నేలల్నే ఒండ్రు మట్టి నేలలు లేక హ్యూమస్ నేలలని అంటారు. రాము తెచ్చిన మట్టి నమూనా చూడండి.
1: అవును మాస్టారు, ఈ మట్టి నల్లగా గుల్లగుల్లగా ఉంది. ఈ నేలల్లో మా తాతయ్య అన్ని రకాల పంటలు పండిస్తున్నారు.
0: అవునరా, అన్ని రకాల పంటలకి ఈ ఒండ్రు మట్టి నేలలు శ్రేష్టం. నదీ పరివాహక ప్రాంతాల్లో ఇటువంటి సారవంతమైన నేలలు ఉంటాయి. ఈ నేలలను సాగు చేసిన రైతు అధిక దిగుబడి తెచ్చుకోవచ్చు. ఇక ఇది రాధ తెచ్చిన నేల నమూనా, అందరూ చూడండి.
2: ఈ నేలలో ఇసుక రేణువులు చిన్నవిగా మృదువుగా ఉన్నాయి మాస్టారు.
0: అవునమ్మా, ఈ నేల నమూనా రేగడి నేల నుంచి తెచ్చింది. రేగడి నేలలను బంకమట్టి నేలలను కూడా అంటారు. వీటికి నీటిని పీల్చే శక్తి, నీటిని నిల్వ చేసుకునే శక్తి కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ నేలలలో ప్రత్తి, మినుము, పెసర బాగా పండుతాయి. ఇక ఇది గోపి తెచ్చిన మట్టి నమూనా, అందరూ చూడండి.
3: ఈ నేల చిన్న చిన్న ఇసుక రేణువులు, పెద్ద పెద్ద ఇసుక రేణువులు, కొద్ది మెత్తటి మట్టి కలిసి ఉంది మాస్టారు. మా మామయ్య ఈ నేలలో జీడి మామిడి తోట వేశాడు.
0: అవును గోపి, ఈ నేలలో జీడి మామిడి, తర్బూజా పళ్ళు, సరుగుడు చెట్లు బాగా పెరుగుతాయి. ఈ నేలలను ఇసుక నేలలు అంటారు.
2: సరుగుడు తోటల వలన లాభం ఏమిటి?
0: సరుగుడు చెట్లు నేల కోరివేయకుండా కాపాడతాయి, ఇసుక నేలలను సంరక్షిస్తాయి. సరుగుడు చెట్లను వంట చెరుకుగాను, పందిళ్ళు వేయడానికి, తోటలకు, ఇంటికి కంచ, దడి ఇలాంటివి కట్టడానికి వాడుకుంటారు.
1: ఒండ్రు మట్టి నేలలు, రేగడి, ఇసుక నేలలే కాక ఇంకా ఏ రకాల నేలలు ఉన్నాయి మాస్టారు?
0: అబ్బో, ఇంకా చాలా రకాల నేలలు ఉన్నాయి. ఇదిగో ఈ మట్టి నమూనా చూడండి. ఈ నేల ఎర్రగా ఉంది. ఇది ఎర్రగరప నేల నమూనా. మట్టి కొంత మృదువుగా, కొంత గరుకుగా ఉంటుంది. ఈ నేలలో వేరుశనగ, జొన్న, కందులు, రాగులు పండిస్తారు. ఇవి కాక లోమ్ నేలలు, రాతి నేలలు కూడా ఉన్నాయి. లోమ్ నేలల్లో బంకమన్ను, హ్యూమస్, ఇసక సమపాళ్లలో ఉంటాయి. రాతి నేలలో రాళ్ళు, పెద్ద పెద్ద బండలు ఉండటం వలన వ్యవసాయానికి అనుకూలం కాదు. ఇక చవటి నేలలు.
2: అవి ఏమి నేలలు మాస్టారు?
0: చవటి నేలలు గట్టిగా, ఒక్కొక్క చోట పొడి పొడిగా ఉంటాయి. పంటలు పండించడానికి సరైన లవణాలు తక్కువ, అందుకే పంటలు పండవు. ఈ రకంగా నేలలు అనేక రకాలు. నేల సారాన్ని బట్టి, స్థితిని బట్టి రైతు పంటలు పండిస్తాడు.
1: ఈ నేలలను ఎలా కాపాడుకోవాలి మాస్టారు?
0: భూమిపైనున్న సారవంతమైన పొరని, అదే హ్యూమస్ పొరని సంరక్షించుకోవాలి రైతు. ఈ పొర వలన మొక్కలకు నీరు, గాలి లభిస్తాయి. పంట పంటకు భూమిని బాగా దున్ని ఎరువులు వేసుకోవాలి. ఒకే రకమైన పంటలు వేసుకోకూడదు, దీని నుంచి భూసారం దెబ్బతింటుంది. అడవులను నరకకూడదు, దీనివలన వర్షాలు పడినప్పుడు సారవంతమైన హ్యూమస్ నేల నీటిలో కొట్టుకుని పోతుంది. దీన్నే కోరివేత అంటారు.
3: అందుకే నా మాస్టారు పొలం చుట్టూ గట్లు వేస్తారు.
0: అవును గోపి, రైతు తన పొలాన్ని అలా కాపాడుకుంటాడు. రైతు ప్రతి సంవత్సరం భూసార పరీక్షలు చేయించుకోవాలి. చిక్కుడు, సోయాబీన్స్ వంటి చిక్కుడు జాతి మొక్కలను పెంచడం వలన నేలకు నత్రజని బాగా లభిస్తుంది. అంతేకాక భూమిలో తక్కువ ఉన్న లవణాలను ఎరువుల ద్వారా భర్తీ చేయాలి. స్వాభావిక ఎరువులు కానీ రసాయనిక ఎరువులు కానీ

0: చేసుకుని ఈ నేలలను సారవంతంగా చేసుకోవచ్చు.
1: స్వాభావిక ఎరువులంటే ఏమిటి మాస్టారు?
0: ప్రకృతి సిద్ధంగా మనం తయారు చేసుకునే ఎరువులను స్వాభావిక ఎరువులు అంటారు. ఉదాహరణకి ఆవులు, మేకలు మొదలైన పశువుల పేడ పెంటను ఎరువులుగా ఉపయోగిస్తారు. అలాగే రాలిన ఆకులు, కలుపు మొక్కలతో కంపోస్ట్ గోతుల్లో ఎరువులను తయారు చేసుకుంటాం. వాటిని స్వాభావిక ఎరువులు అంటారు.
2: మరి రసాయనిక ఎరువులు అంటే?
0: రసాయనిక ప్రక్రియల వలన ఫ్యాక్టరీల్లో నిపుణుల ఆధ్వర్యంలో తయారు చేసే ఎరువులను రసాయనిక ఎరువులు అంటారు.
1: ఈ రెండిటిలో ఏవి మంచివి మాస్టారు?
0: ప్రకృతి సిద్ధమైన స్వాభావిక ఎరువులే మంచివి. రసాయనిక ఎరువుల వాడకంలో రైతులు వ్యవసాయ నిపుణుల సలహాలను పాటించాలి. అంతేగాని అధికంగా రసాయనిక ఎరువులను వాడకూడదు.
1: రైతులు ఇంకా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మాస్టారు?
0: రైతులు నేలను తల్లిలాగా జాగ్రత్తగా చూసుకోవాలి. పొలాలకు గట్లు వేసుకోవాలి. దీనివలన నీటిని ఆదా చేసుకోవచ్చు, నేల కోరువేతను అరికట్టవచ్చు. ఈ పొలాల గట్లపై గుబురు మొక్కలు పెంచవచ్చు. పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. ఎక్కువ ఫలసాయం వస్తుంది కదా అని అధికంగా రసాయనిక ఎరువులు వేయకూడదు. వ్యవసాయ నిపుణుల సలహాలను పాటించాలి. భూమి పరిస్థితి, సారవంతాన్ని గమనించి పంటలు వేసుకోవాలి. అధిక దిగుబడి ఇచ్చే సంకరజాతి వంగడాలను వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది.
2: సంకరజాతి వంగడాలంటే ఏమిటి మాస్టారు?
0: వ్యవసాయ శాస్త్ర నిపుణులు ప్రయోగాలు చేసి తయారు చేసిన మంచి గుణాలున్న జాతి విత్తనాలను సంకరజాతి వంగడాలు అంటారు. వీటిని వాడటం వలన సమయం, శక్తి, శ్రమ తగ్గుతాయి. తక్కువ సమయంలో ఎక్కువ పంట పండించుకోవచ్చు. ఇవన్నీ కాకుండా పంటలను నాశనం చేసే చీడపీడల నుంచి పంటలను కాపాడుకునే విధానాలు తెలుసుకోవాలి.
1: అవేంటి మాస్టారు?
0: అంటే పురుగుల నుంచి, జబ్బుల నుంచి పంటను కాపాడుకోవటం అన్నమాట. ప్రకృతి వరప్రసాదాలైన నేల, నీరు, ఖలిజన ఉండాలని చాలా జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. చూసారా, సెలవులు వృధా కాకుండా మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు. రకరకాలైన నేలల్ని, వాటి స్వరూపాల్లో వ్యత్యాసాన్ని, ఆ నేలల్లో పండించే పంటల్ని కూడా తెలుసుకున్నారు.
2: పట్నంలో పుట్టి పెరిగిన మాకు ఇన్ని రకాల నేలలుంటాయని కూడా తెలియదు.
1: అవును మాస్టారు, మా తాతయ్యతో పొలానికి వెళ్ళి పంటలను పండించే విధానం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. రైతు ఇంత కష్టపడి పంటలను పండిస్తాడని నాకు తెలియదు.
0: అవును రాము. సరే గాని మీరంతా వచ్చి ఈ నేల నమూనాలను పరీక్షించండి. నేను నేల నమూనాలను, వాటి పేర్లను రాసి గాజు ప్లేట్లలో పెడతాను. మీరంతా చూసి మీ పుస్తకాలలో ఈ విషయాలన్నింటినీ వ్రాసి చూపించాలి.
2: వాటికి సరైన బొమ్మలను కూడా వేస్తాం మాస్టారు.
0: వెరీ గుడ్. బొమ్మలను వేసి నోట్స్ వ్రాసి చూపించండి. బావి తవ్వుతున్న ప్రదేశానికి, ఇంటి పునాదులు తవ్వుతున్న ప్రదేశానికి వెళ్ళి చూస్తే వీటి గురించి ఇంకా బాగా అర్థమవుతుంది. అన్నట్టు మన స్కూల్ వాళ్ళు హాస్టల్ కట్టడం మొదలెడుతున్నారు. అందుకే రేపు నేలను తవ్వుతున్నారు. మనమంతా రేపు అక్కడికి వెళ్దాం. మీకు నేల గురించి, వివిధ రకాల నేలల వివరాల గురించి సోదాహరణంగా చెప్తాను. మీరు నేర్చుకున్న విషయాలన్నీ మీ స్నేహితులకు, మీ వారందరికీ కూడా చెప్పండి.
1: ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నాం మాస్టారు. మీరు చెప్పినట్లే నోట్స్ రాసి చూపిస్తాము. చాలా థ్యాంక్స్ మాస్టారు.
0: రాము, ఈ మట్టి నమూనాలన్నీ మన సైన్స్ పరిశోధనశాలలో జాగ్రత్తగా పెట్టు. గోపి, రాధా, మీరు కూడా రాముకు సహాయం చేయండి.
3: అలాగే మాస్టారు.
4: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని నేలలు, పంటలు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని ఋతుపవన భూములు పాఠం వింటారు.
5: పట్టుకోరా, పట్టుకో.
6: ఎక్కడికి పోతావు, ఎక్కడికి పోతావు? దొరికిపోయావు, దొరికిపోయావు. అవుట్.
5: నేనే అవుట్ కాదు.
6: అవుటే?
5: కాదు,
6: నువ్వే అవుట్.
5: ఏం కాదు,
6: నువ్వే అవుట్.
5: ఒరే బాబు, బుజ్జి ఆడింది చాలు గాని, ఇంట్లోకి రండి.
6: వస్తున్నామమ్మా. పదవే బుజ్జి, వాన చినుకులు కూడా మొదలయ్యాయి.
5: భలే భలే, వాన వాన వల్లప్ప, వేగం తిరుగు వల్లప్ప,
6: తడిసిపోతే వల్లప్ప, తన్నులు తప్ప వల్లప్ప. అదిగో తాతయ్య కూడా వస్తున్నాడు.
7: త్వరగా ఇంట్లోకి నడవంటారా పిల్లలు, అవతల వాన పెద్దదవుతోంది.
5: అలాగే తాతయ్య.
6: అమ్మయ్యా చూసావా, నేనే ఫస్ట్.
5: ఏం కాదు, నేనే ఫస్ట్.
6: కాదు, నేనే ఫస్ట్.
5: కాదు, నేనే ఫస్ట్.
7: సర్లేండ్రా, ఇద్దరు ఫస్టే. చూడండి, మట్టిలో ఆడి ఆడి కాళ్ళు చేతులు మురికిగా తయారయ్యాయి.

0: వాన పెరుగుతోందమ్మా, అల్లుడు ఇంకా రాలేదా?
1: లేదు నానా, లేట్ అవుతుందని చెప్పారు.
0: ఆహా, సర్లేమ్మా, నువ్వెళ్ళి వంట పని చూసుకో.
1: అలాగే నాన్నా.
0: ఆ పిల్లలు ఇలా రండర్రా, బావుందిరా. ఇప్పుడు అసలు సీసలైన ఆణిముచ్చేలా ఉన్నారు. అలా బుద్ధిగా కూర్చొని ఇక పాఠాలు చదువుకోండి.
2: వానొస్తోందిగా తాతయ్య, కాసేపాకి చదువుకుంటాం. మరి కథ చెప్పవా?
1: అవును తాతయ్య, మొన్న చెప్పిన కథ సగమే అయ్యింది.
0: కథలు ఆనక చెప్తాను గాని ముందు చదువుకోండర్రా.
2: తాతయ్య తాతయ్య, కథ చెప్పవా?
1: అవును తాతయ్య.
0: వదిలేలా లేరు. సరే, అయితే ఓ పని చేద్దాం, వాన కురుస్తోందిగా, దాని గురించి చెప్పుకుందాం.
1: భలే భలే, వాన కథన్న మాట.
0: వాన కథంటే ఋతుపవనాల గురించి, ఋతుపవన ప్రాంతాల గురించి అన్నమాట.
2: ఋతుపవన ప్రాంతాల గురించా? అయితే మాకు పాఠం కూడా ఉంది.
1: అవును తాతయ్య, అప్పుడు 2-in-1 అయిపోతుంది. నీకు కథ చెప్పినట్టు మాకు పాఠం చెప్పించుకున్నట్టు అవుతుంది.
0: అయితే శ్రద్ధగా వినండర్రా. ఒక ప్రత్యేక ఋతువులో వర్షాలు బాగా కురిసే భూములను ఋతుపవన భూములు లేక ప్రాంతాలు అంటారు.
2: ప్రత్యేక ఋతువు అంటే వర్ష ఋతువేగా తాతయ్య?
0: వర్షాలు కురిసే ఋతువు వర్ష ఋతువే.
2: వర్షాలు కురిస్తే మనకి బోల్డ్ అని లాభాలు కదా తాతయ్య. ఎంచక్క తాగడానికి మంచినీళ్లు వస్తాయి, కాలువలు చెరువులు నిండుతాయి, పంటలు పండుతాయి, చెట్లు మొక్కలు పెరుగుతాయి,
1: కాగితం పడవలు చేసి ఆడుకోవచ్చు.
2: భలే భలే, వానళ్ళు కురవాలి వానదేవుడా, పంటలు పండాలి వానదేవుడా అంటూ పాటలు కూడా పాడతారు కదా తాతయ్య.
1: ఇదంతా సరే తాతయ్య, ఋతుపవన భూముల గురించి ఇంకా ఏం చెప్పలేదు.
0: ఋతుపవన భూముల గురించి తెలుసుకునే ముందు అసలు అవి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవటం చాలా అవసరం రా.
1: అవును తాతయ్య, మరి ఆ ఋతుపవన భూములు ఏవేవి?
0: అదే చెబుతున్నానమ్మా బుజ్జి. మన భారతదేశం, పొరుగునే ఉన్న బంగ్లాదేశ్, బర్మా, పాకిస్తాన్, దక్షిణ చైనా, ఇంకా ఫిలిప్పీన్స్ దీవులు, మధ్య అమెరికా తీరభూములు, మెక్సికో, వెనిజులా, తూర్పు ఆఫ్రికా, న్యూగనియా, బ్రెజిల్, మలేషియా, ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండు మొదలైన దేశాలన్నీ ఋతుపవన భూములేనర్రా.
2: అబ్బో, చాలా ప్రాంతాలే ఉన్నాయి.
0: ఈ ఋతుపవన భూముల్ని ఇండియా రకపు శీతోష్ణ స్థితి భూములని కూడా అంటారు.
1: అయితే తాతయ్య, ఈ భూములు ఏ ప్రాంతాల మధ్య వ్యాపించి ఉన్నాయి?
0: మంచి ప్రశ్న అడిగావమ్మా. ఈ ఋతుపవన భూములు భూమధ్య రేఖకు ఇరువైపులా 8 డిగ్రీల నుంచి 30 డిగ్రీల అక్షాంశం వరకు వ్యాపించి ఉన్నాయి. మన దేశంలో ఈ వర్ష ఋతువు సాధారణంగా మే జూన్ నెలల మధ్యలో ప్రారంభమై సెప్టెంబర్ నెల మధ్య వరకు ఉంటుంది. అయితే అసలైన వర్ష ఋతువు జూలై ఆగస్టు నెలలేనరా?
1: అంటే శ్రావణ భాద్రపద మాసాలు కదూ తాతయ్య.
0: అవునమ్మా, సరిగ్గా చెప్పావు. ఋతుపవన భూముల్లో వేసవి కాలంలో సగటు ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది.
2: మరి శీతాకాలంలో తాతయ్య?
0: శీతాకాలంలో 21 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు సగటు ఉష్ణోగ్రత ఉంటుంది బాబు. కానీ చిత్రం ఏమిటంటే ఈ ఋతుపవన భూముల్లో వర్షాలు వేసవి కాలంలో అధికంగా వస్తాయి.
1: మరి ఈ ప్రాంతాల్లో ఎంత వర్షం కురుస్తుంది?
0: ఈ ప్రాంతాల్లో కనీసం 100 సెంటీమీటర్ల నుండి 200 సెంటీమీటర్ల వరకు వర్షాలు కురుస్తాయర్రా. బయట వర్షం పడుతున్నట్టుందే. ఉండండిరా పిల్లలు, ఇప్పుడే తలుపులు వేసి వస్తాను. అమ్మయ్యా, మనం ఇప్పుడు కావలసినంతసేపు చెప్పుకోవచ్చురా.
2: ఈ ప్రాంతాలలో ఏ పంటలు పండుతాయి తాతయ్య?
0: అదే చెప్తున్నానరా, ఈ ఋతుపవన భూముల్లో వరి, గోధుమ, చెరకు, పత్తి, జనపనార, తేయాకు, కాఫీ వంటి పంటలు పండుతాయి.
1: ఈ ప్రాంతాల్లో ముఖ్య వృత్తి ఏమిటి?
0: ఈ ప్రాంతాల్లో ప్రధాన వృత్తి వ్యవసాయం అమ్మా. దాదాపు 80% పైబడి ప్రజలు వ్యవసాయంపై జీవిస్తూ ఉంటారు. ప్రపంచ జనాభాలో 4వ వంతు ఈ ఋతుపవన భూముల్లోనే ఉన్నారర్రా. అంటే ప్రపంచంలో ఇతర ప్రాంతాల కన్నా ఈ ప్రాంతాల

0: లో జనసాంద్రత ఎక్కువ అన్నమాట.
1: ఋతుపవనాలకి వ్యవసాయానికి ఉన్న సంబంధం ఏమిటి తాతయ్య?
0: వ్యవసాయాభివృద్ధి అంతా జల సంపద పైనే కదమ్మా ఆధారపడేది. నదులున్న చోట ఆనకట్టలు కట్టి, లేని చోట చెరువులు బావులు నిర్మించుకుని పంటలు పండిస్తున్నారు.
2: వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్న, పప్పు ధాన్యాలు ఇవన్నీ ఆహార ధాన్యాలు కదా తాతయ్య?
0: అవును బాబు. చెరకు, పొగాకు, రబ్బరు, జనపనార, కాఫీ, తేయాకు ఇవేమో వాణిజ్య పంటలు. భారతదేశం, శ్రీలంక ఎక్కువగా తేయాకును పండిస్తున్నాయి. అలాగే భారతదేశం, బంగ్లాదేశ్ జనుమును ఉత్పత్తి చేస్తున్నాయి. ఇకపోతే బ్రెజిల్ కాఫీ ఉత్పత్తికి, అనాసకి ఎంతో ప్రసిద్ధి. బ్రెజిల్లో విస్తారమైన ఇనుప గనులు కూడా ఉన్నాయర్రా.
1: ఈ ప్రాంతాల్లో ఏ ఏ వృక్షాలు పెరుగుతాయి తాతయ్య?
0: ఇక్కడ టేకు, సాల్, రోజువుడ్, దేవదారు, వెదురు వంటి చెట్లు బాగా పెరుగుతాయమ్మా.
2: ఇక్కడ జంతువులు కూడా ఉంటాయా తాతయ్య?
0: అవునరా, పెద్ద పులులు, సింహాలు, కోతులు, ఎలుగుబంట్లు ముఖ్యంగా చెప్పుకోదగ్గ జంతువులు.
1: ఇక్కడ దొరికే ముఖ్య ఖనిజాలు ఏమిటి తాతయ్య?
0: ఈ ఋతుపవన భూముల్లో ఎక్కువగా లభించే ఖనిజాల్లో బొగ్గు, మైకా, మ్యాంగనీసు, టంగ్స్టన్, తగరం వంటివి ఉన్నాయిరా. అందుకే ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు బాగా స్థాపించబడ్డాయి.
2: మరి నైరుతి ఋతుపవనాలంటారు, అవేమిటి తాతయ్య?
0: భలే గుర్తు చేసావురా. అసలు ఈ నైరుతి ఋతుపవనాల వల్లనే మన దేశంలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. వీటి వల్ల వర్షం జూన్ నుండి సెప్టెంబర్ నెల వరకు కురుస్తుంది. ఈ ఋతుపవనాలు ముఖ్యంగా అరేబియా సముద్రం, బంగాళాఖాతం ప్రవాహాల మీదుగా వస్తాయి. ఈ ఋతుపవనాల వల్ల కురిసే వర్షం ఆయా ప్రాంతాలకి, సముద్రానికి మధ్య ఉండే దూరాన్ని బట్టి మారుతుందిరా.
2: మరి ఋతుపవనారణ్యాలని అంటారుగా, అదేమిటి తాతయ్య?
0: మన దేశంలో ఉష్ణోగ్రత, వర్షపాతంలోని వ్యత్యాసాల ఆధారంగా అడవుల్ని 4 రకాలుగా విభజించారు. అవి సతత హరితారణ్యాలు, ఋతుపవనారణ్యాలు, పర్వతారణ్యాలు, చిట్టడవులు అన్నమాట. 120 నుంచి 200 సెంటీమీటర్ల వరకు వర్షపాతం గల మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలలో ఈ ఋతుపవనారణ్యాలు పెరుగుతాయి. అయితే వర్షం అన్ని చోట్ల సమానంగా ఉండకపోవడం వల్ల అడవులు కూడా అన్ని చోట్ల దట్టంగా ఉండవు. వీటిని ఆకురాల్చు అడవులు అని అంటారు. ఏమంటారు? ఈ అడవుల్లో టేకు, గంధం, మర్రి, వెదురు ముఖ్యమైన వృక్షాలు. విషపు పాములు, కోతులు, ఏనుగులు, పులులు, సింహాలు, దున్నలు, జింకలు, చిరుతపులులు ఇవన్నీ ముఖ్య జంతువులు అన్నమాట.
1: అమ్మో, ఇన్ని విశేషాలు ఉన్నాయన్నమాట.
0: అవునమ్మా. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు నైరుతి ఋతుపవనాల ప్రభావం చేత వర్ష ఋతువు జూను, సెప్టెంబర్ నెలల మధ్య ఉంటుంది. అయితే ఈశాన్య ఋతుపవనాల వల్ల అక్టోబరు, నవంబరు నెలల మధ్య కూడా వర్షం కురుస్తుందన్నమాట. అందుకే ఈ 2 నెలల్ని తిరోగమిస్తున్న ఋతుపవన కాలం అని ప్రత్యేకంగా పరిగణిస్తారు. మన దేశంలో వ్యవసాయానికి నదులే కాకుండా ఈ ఋతుపవనాలు కూడా ఎంతో మేలు చేస్తున్నాయి. అందువల్లే ప్రపంచంలో వరి పంటకు భారతదేశం 2వ స్థానంలో ఉంది.
2: అందుకేనా తాతయ్య మనకి 2 రకాల పంట కాలాలు ఉన్నాయి?
0: అవునరా. ఇంతకీ ఆ పంట కాలాలు ఏమిటో చెప్పు చూద్దాం.
2: అదే ఖరీఫ్ పంటలు, రవి పంటలు.
0: బాగా జ్ఞాపకం ఉన్నాయిరా నీకు. ఇకపోతే మామూలుగా వచ్చే వర్ష ఋతువుల్లో అంటే జూన్, జూలై నెలల్లో ఖరీఫ్ పంటలు నాటి సెప్టెంబర్, అక్టోబర్లలో కోస్తారు. ఇవి వరి, జొన్న, సజ్జ, రాగి, మొక్కజొన్న, ప్రత్తి మొదలైనవి.
1: అయితే రబీ పంటల నాట్లు ఈశాన్య ఋతుపవనాల్లో వేస్తారా తాతయ్య?
0: అవునమ్మా. రబీ పంటలు అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యలో నాటి ఏప్రిల్, మే నెలల్లో కోస్తారు. ఇవి కాయధాన్యాలన్నమాట, అంటే అవిశ ఆవా మొదలైనవి.
2: మొత్తానికి తాతయ్య ఋతుపవన ప్రాంతాల గురించి చాలా విషయాలు చెప్పాడు.
1: అవునన్నయ్యా, మనకి పాఠం కూడా.

0: అయింది.
1: పాఠం అయిపోయింది. సరే, అసలు నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైందో, మీరెంతవరకు విన్నారో, మీకు ఎంతవరకు జ్ఞాపకం ఉందో నేను తెలుసుకోవాలిగా.
0: నేను రెడీ తాతయ్య.
2: నేను రెడీనే.
1: సరే, అయితే అసలు మనం ఇంతవరకు దేని గురించి చెప్పుకున్నావురా?
0: ఋతుపవన భూముల గురించి.
1: బాగుంది. ఋతుపవన భూములు అని వేటిని అంటారా?
0: ఒక ప్రత్యేక ఋతువులో.
1: ఆగండి ఆగండి, ఒక్కళ్ళు చెప్పండి రా. రే బాబు, నువ్వు చెప్పు.
2: ఒక ప్రత్యేక ఋతువులో వర్షాలు బాగా కురిసే భూములని ఋతుపవన ప్రాంతాలని అంటారు తాతయ్య.
1: బాగుందిరా. మరి అవి ఏ ఏ ప్రాంతాల్లో ఉంటాయో నువ్వు చెప్పమ్మా బుజ్జి.
0: పూర్తిగా గుర్తులేవు గాని అయినా ట్రై చేస్తాను. మన భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ దీవులు, మధ్య అమెరికా, తూర్పు ఆఫ్రికా, ఆస్ట్రేలియాలోని క్విన్స్లాండ్, ఇవన్నీ ఋతుపవన భూములే కదా తాతయ్య?
1: కరెక్ట్ గా చెప్పావమ్మా. ఋతుపవన భూములకి ఆధారం వర్షపాతం. మరి ఈ ప్రాంతాల్లో ఎంతెంత వర్షం కురుస్తుందో చెప్పు.
2: ఈ ప్రాంతాల్లో కనీసం 100 సెంటీమీటర్ల నుండి 200 సెంటీమీటర్ల వరకు వర్షాలు కురుస్తాయి.
1: కరెక్ట్. ఈ ప్రాంతాల్లో పండే పంటలేమిటో నువ్వు చెప్పు బుజ్జి.
0: ఈ ఋతుపవన భూముల్లో వరి, గోధుమ, చెరకు, పత్తి, జనపనార, తేయాకు, కాఫీ వంటివి పండుతాయి. అలాగే ఈ ప్రాంతాలకి ప్రధాన వృత్తి వ్యవసాయం.
1: సరే, మరి ఇక్కడ లభించే ఖనిజాలు ఏమిటో
2: నేను చెప్తాను తాతయ్య. ఈ భూముల్లో బొగ్గు, మైకా, మ్యాంగనీసు, టంగ్స్టన్, తగరం వంటి ఖనిజాలు లభిస్తాయి తాతయ్య.
1: అవునరా. సరే, మరి ఇక్కడ పెరిగే చెట్లు ఏమిటో వాటి పేర్లు చెప్పండి.
0: ఇక్కడ టేకు, సాల్, రోజ్వుడ్, దేవదారు, వెదురు, ఈ చెట్లన్నీ బాగా పెరుగుతాయి.
1: మరి ఈ భూములు ఏ ఏ అక్షాంశాల మధ్య వ్యాపించి ఉన్నాయి నువ్వు చెప్పరా బాబు.
2: ఈ ఋతుపవన భూములు 8 డిగ్రీల నుండి 30 డిగ్రీల అక్షాంశం వరకు భూమధ్య రేఖకు ఇరువైపులా వ్యాపించి ఉన్నాయి.
3: ఏరా బాబు, బుజ్జి, తాతయ్యతో మీ కబుర్లు పూర్తయ్యాయా?
0: కబుర్లు కాదమ్మా,
2: ఏకంగా మా పాఠమే పూర్తయిపోయింది.
1: మొత్తానికి నీ పిల్లలు అసాధ్యులేనమ్మా. కథ అని మొదలుపెట్టి వాళ్ల పాఠం చెప్పించుకోవటం, దాని సారాంశాన్ని మళ్ళీ చెప్పటం కూడా అయిపోయింది.
3: నా వంట కూడా పూర్తయింది నాన్న. అంతా భోజనాలకు పదండి.
2: నేను రెడీ.
0: నేను కూడా రెడీ.
1: నేను రెడీ అయినరా.
4: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని నేలలు, పంటలు మరియు ఋతుపవన భూములు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
5: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థో డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
4: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం
5: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు
4: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ
5: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి జీర్ణాశయం పచ్చకమెర్లు మలబద్ధకం రక్తపు వాంతులు గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు
4: హెపటైటిస్ బి అండ్ సి టైప్ 2 మధుమేహం ఊబకాయం అధిక ట్రైగ్లిజరాయిడ్స్ మెటబాలిక్ సిండ్రోమ్ గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును
5: సిగ్వెండోస్కోపీ ఈవెల్ బ్యాండింగ్ డైలటేషన్ చిన్నపిల్లలకు ఎండోస్కోపీ ఈఆర్సీపీ ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును
4: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును
5: ఓపీ కన్సల్టేషన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం
4: రక్త పరీక్షలలో ఎక్స్రే సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును
5: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
5: సెల్ 9989342009
4: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా మీ చిగుళ్ల రంగు మారిందా ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్ డీప్ క్లీనింగ్ చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం
6: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి నేనండి మీ ప్రసాద్
7: నేను మీ విజయ లిజనెస్ మరి September 18th ఈరోజు ముచ్చట్లు కార్యక్రమానికి మరి మీ అందరికీ కూడా సాదర స్వాగతం అండి మరి ఈనాటి కార్యక్రమంలో కాలం అందించిన మరుపురాని చారిత్రక పరిణామాలతో September 18th ముచ్చట్లను మీ ముందుకు తీసుకొస్తున్నా మరి ప్రతిరోజు చరిత్ర మనకి సరికొత్త పాఠాలను స్ఫూర్తిదాయకమైన కథనాలను అందిస్తూనే ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు ప్రపంచ చరిత్ర పుటల్లో నమోదైన అత్యంత కీలకమైన ఘట్టాలను జాతీయ మరియు ప్రాంతీయ ప్రాధాన్యత కలిగిన విశేషాలను వివరంగా ముచ్చరించుకుందాం
6: ఆధునిక ఆస్ట్రోఫిజిక్స్ రంగంలో విప్లవాత్మకమైన పరిశోధనలు చేసి నక్షత్రాల పరిణామ క్రమాన్ని వివరించిన సుప్రసిద్ధ భారతీయ సంతతి ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ September 18th జన్మించారు ఆయన ప్రతిపాదించిన చంద్రశేఖర్ పరిమితి సిద్ధాంతం విశ్వంలోని నక్షత్రాల అంతిమ రూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రపంచ శాస్త్రవేత్తలకు సరికొత్త దిశను చూపించింది భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకుని భారతీయ విజ్ఞాన శాస్త్ర కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత శాస్త్రవేత్త ఆయన
7: ఇక ఆధునిక భారతీయ చిత్రకళలో తనదైన ప్రత్యేక శైలితో వర్ణ చిత్రాలకు జీవం పోసి జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు పొందిన అమర చిత్రకారుడు కెకే హెబ్బార్ జన్మించింది కూడా ఈ రోజే మరి ఆయన భారతీయ జానపద సంస్కృతిని గ్రామీణ జీవితాన్ని శాస్త్రీయ నృత్య భంగిమలను తన కాన్వాస్పై అద్భుతంగా ఆవిష్కరించారు లలిత కళా అకాడమీ అధ్యక్షుడిగా సేవలందిస్తూ పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకుని భారతీయ సాంప్రదాయ చిత్రకళా వికాసానికి మహోన్నత సేవలందించిన అమర కళాకారుడు ఆయన
6: అలాగే అంతర్జాతీయ దౌత్య రంగంలో ఐక్యరాజ్య సమితి 2వ సెక్రటరీ జనరల్ గా సేవలందిస్తూ ప్రపంచ శాంతి స్థాపనకు నిరంతరం శ్రమించిన ప్రసిద్ధ స్వీడిష్ దౌత్యవేత్త డాగ్ హామర్ షోల్డ్ September 18th పరమపదించారు

0: అయిన ఆఫ్రికా ఖండంలో కాంగో సంక్షోభ నివారణకు శాంతి రాయబారం నేర్పుతూ ప్రయాణిస్తున్న సమయంలోనే విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ప్రపంచ శాంతికి ఆయన చేసిన అసమాన త్యాగానికి గాను మరణానంతరం నోబెల్ శాంతి బహుమతిని పొందిన అమర దౌత్యవేత్త ఆయన.
1: ఇక భారత క్రీడారంగానికి వస్తే, బ్యాడ్మింటన్ ప్రపంచంలో తన పదునైన ఆట తీరుతో భారతదేశానికి అనేక అంతర్జాతీయ పతకాలు తెచ్చిపెట్టిన సుప్రసిద్ధ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అపర్ణ పోపట్ జన్మించింది కూడా ఈరోజే. ఆమె వరుసగా 9 సార్లు జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకుని చారిత్రక రికార్డు సృష్టించారు. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించి అర్జున అవార్డును అందుకుని భారతీయ మహిళా బ్యాడ్మింటన్ రంగానికి మహోన్నత ప్రేరణగా నిలిచిన క్రీడా నక్షత్రం ఆమె.
0: ఇక తెలుగు భాషా వికాసంలో వ్యాకరణానికి, వ్యాఖ్యాన రంగానికి అపారమైన సేవలందించి పండితులు మెప్పు పొందిన ప్రముఖ వ్యాకరణవేత్త పండితుడు దోసి రామమూర్తి శాస్త్రి గారు 18 సెప్టెంబర్ పరమపదించారు. ఆయన ప్రాచీన సంస్కృతాంధ్ర గ్రంథాలకి, శాస్త్రాలకి సులువైన వ్యాఖ్యలను అందించి భాషా ప్రేమికులకు మార్గదర్శిగా నిలిచారు. తెలుగు భాషా సంస్కృతిని, వ్యాకరణ నియమాలను కాపాడుతూ తదుపరి తరాలకు పండిత విజ్ఞానాన్ని అందించిన మహోన్నత విద్వాంసుడు ఆయన.
1: ఇక అలానే చలనచిత్ర రంగానికి వస్తే, కన్నడ సినీ సీమలో సాహస సింహంగా పేరుగాంచి తెలుగు తమిళ భాషల్లో కూడా విలక్షణమైన అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న దిగ్గజ నటుడు విష్ణువర్ధన్ జన్మించింది కూడా 18 సెప్టెంబర్. ఆయన నాగరహావు, ఆప్తమిత్ర వంటి వందలాది చిత్రాల్లో కథానాయకుడిగా నటించి 7 సార్లు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడి పురస్కారాలు అందుకున్నారు. తన గాంభీర్యమైన నటనతో, నిరాడంబరమైన వ్యక్తిత్వంతో దక్షిణ భారత వెండితెరపై సమున్నత నటుడిగా రాణించిన మహోన్నత నటుడు ఆయన.
0: ఇక స్వాతంత్ర సమర యోధుడిగా, సంస్కృతాంధ్ర పండితుడిగా, కవిగా సమాజానికి అమూల్యమైన సేవలందించిన ప్రముఖ సాహితీవేత్త గరికపాటి మల్లావధాని గారు 1899 సెప్టెంబర్ 18 జన్మించారు. ఆయన జాతీయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూనే తన కవితలు మరియు పండిత ప్రసంగాల ద్వారా ప్రజల్లో దేశభక్తిని, భాషాభిమానాన్ని పెంపొందించారు. సంస్కృత తెలుగు భాషలపై అపారమైన ప్రావీణ్యం కలిగి అనేక గ్రంథాలను రచించి పండిత లోకంలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న మహోన్నత పండితుడు ఆయన.
1: ఇక అలానే మారిషస్ దేశ విముక్తి పోరాటంలో కీలక పాత్ర పోషించి ఆ దేశపు తొలి ప్రధానమంత్రిగా మరియు గవర్నర్ జనరల్ గా సేవలందించిన ప్రముఖ నాయకుడు శివసాగర్ రాంగులాం 1900 సెప్టెంబర్ 18 జన్మించారు. ఆయన ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనగా మారిషస్ జాతిపితగా పిలువబడుతూ భారతీయ మూలాలున్న మారిషస్ ప్రజల సామాజిక రాజకీయ హక్కుల పరిరక్షణకు నిరంతరం శ్రమించారు. మారిషస్ దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా సుస్థిరమైన ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దడంలో మహోన్నతమైన పాత్ర వహించిన దిగ్గజ నాయకుడు ఆయన.
0: అలాగే తెలుగు సాహిత్యంలో రచయితగా, సంపాదకుడిగా, పదునైన హేతువాదిగా సమాజంలోని మూఢనమ్మకాలపై తన కలం ద్వారా పోరాడిన సాహితీవేత్త కోగంటి రాధాకృష్ణమూర్తి గారు 1914 సెప్టెంబర్ 18 జన్మించారు. ఆయన పలు పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరిస్తూ అభ్యుదయ భావాలను, హేతువాద ఆలోచనలను పాఠకులకు అందించారు. సమాజంలో వైజ్ఞానిక దృష్టిని, సామాజిక చైతన్యాన్ని పెంచడానికి తన రచనల ద్వారా నిరంతరం శ్రమించిన అమర సంపాదకుడు ఆయన.
1: ఇకలనే భారతీయ ఖనిజ ప్రాసెసింగ్ అనగా మినరల్ ప్రాసెసింగ్ విజ్ఞాన శాస్త్ర రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీసీ రావుగా సుప్రచితులైన ప్రముఖ శాస్త్రవేత్త, పరిశోధకుడు తాడిమిట్టి చక్రపాణి గారు 1940 సెప్టెంబర్ 18 జన్మించారు. ఆయన ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ధన్బాద్ లో ప్రొఫెసర్గా, సిఎస్ఐఆర్ ఏఎంపిఆర్ఐ భోపాల్ డైరెక్టర్గా సేవలందిస్తూ ఖనిజాల శుద్ధి పరిశోధనలో విప్లవాత్మకమైన నమూనాలను అభివృద్ధి చేశారు. ఖనిజ సాంకేతిక రంగానికి సరికొత్త దిశను చూపి వందలాది మంది ఇంజనీర్లకు, పరిశోధకులకు మార్గదర్శిగా నిలిచిన మహోన్నత భారతీయ శాస్త్రవేత్త ఆయన.
0: అలాగే తెలుగు సాహిత్యంలో కవిగా, రచయితగా, విమర్శకుడిగా మరియు నాటకకర్తగా తనదైన సృజనాత్మక రచనలు అందించిన ప్రముఖ సాహితీవేత్త తంగిరాల చక్రవర్తి గారు 1964 సెప్టెంబర్ 18 జన్మించారు. ఆయన అనేక నాటకాలు, కవితా సంపుటలను రచించి రంగస్థల మరియు సాహిత్య విమర్శన రంగానికి సరికొత్త శోభని తెచ్చారు. సమాజంలోని నైతిక విలువలను, సమకాలీన అంశాలను తన రచనల ద్వారా ప్రతిబింబిస్తూ తెలుగు సాహిత్య వికాసానికి కృషి చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన.
1: ఇక అలానే కన్నడ మరియు తెలుగు చలనచిత్ర పరిశ్రమలు ప్రయోగాత్మక కథలతో, విలక్షణమైన దర్శకత్వంతో మరియు కథానాయకుడిగా తనదైన ప్రత్యేక శైలితో విశేష ప్రజాదరణ

0: ప్రముఖ సినీ నటుడు దర్శకుడు ఉపేంద్ర 1968 సెప్టెంబర్ 18న జన్మించారు. ఆయన ఓం, ఏ, ఉపేంద్ర వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి సంచలనాత్మక విజయాలను సాధించడమే కాకుండా తెలుగులో కన్యాదానం, ఎస్ ఆన్సర్, సన్నాఫ్ సత్యమూర్తి వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. నూతన రకం ఆలోచనలతో, విలక్షణమైన స్క్రీన్ ప్లేతో వెండి తెరపై తన ప్రత్యేకమైన చరిష్మాను చాటుకున్న ప్రతిభావంతుడు ఆయన.
1: లిజనర్స్ సెప్టెంబర్ 18వ తేదీకి సంబంధించిన ఎన్నో స్ఫూర్తిదాయకమైన కథనాలు, చరిత్ర పుటల్లో నమోదైన అత్యంత కీలకమైన ఘట్టాలు, ఎంతో మంది మహామహుల గురించి తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు టాపిక్ లోకి వెళ్లబోయే ముందు శ్రోతలందరి కోసం ఒక మంచి పాట వినిపిద్దామమ్మా.
0: తప్పకుండా అన్నయ్య. లిజనర్స్, మరింకెందుకు ఆలస్యం, మీకోసం ఒక చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈరోజు మన శ్రోతలందరి కోసం ఎలాంటి టాపిక్ తీసుకొచ్చో, ఏం మాట్లాడుకోబోతున్నావు ఒకసారి చెప్తావమ్మా?
3: తప్పకుండా అనయ్యా. మరి ఈరోజు ఉదయాన్నే మన రేడియో విష్ణు 90.4 స్టూడియోకి వస్తుంటే మరి దారిలో ఒక పసిపాప నీళ్లు తీసుకెళ్తూ మరి సగం నీళ్లను కింద పారబోస్తూ ఆడుకోవడం చూసా. ఇక అది చూసి మనసులో ఏదో ఒక తెలియని బాధ, ఒక పెద్ద దిగులు కూడా ముసురుకున్నాయి. ఇక ఆ పాపకు తెలీదు తను నేలపాలు చేస్తున్న ఆ కొన్ని నీటి చుక్కల కోసం ప్రపంచంలో ఎక్కడో ఒక మూల మైళ్ల కొద్దీ నడిచి వెళ్లే ఆడపడుచులున్నారు అని. మరి నీరు అనేది మనకు ఉచితంగా సులువుగా దొరికేసరికి దాని విలువను మనం పూర్తిగా మర్చిపోతున్నాం. మరి 17 సమీపిస్తున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుని ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం. మరి దీని గురించి ఆలోచిస్తుంటే నీటి ప్రాధాన్యత ఎంతటిదో నాకు మళ్లీ మళ్లీ గుర్తుకొస్తుందనుకో.
0: నువ్వు చెప్పింది అక్షరాల నిజమమ్మా. మనిషి ప్రాణానికి, భూమిపైన సమస్త జీవరాశి మనుగడకి ప్రాణాధారం నీరే. నీరు లేని ప్రపంచాన్ని అసలు ఊహించగలమా చెప్పు? అస్సలు ఊహించాం. 2003 అమెరికాకు చెందిన క్లీన్ వాటర్ ఫౌండేషన్ ఈ ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవాన్ని ప్రారంభించింది. అసలు మనం తాగే నీళ్లు ఎలా ఉన్నాయి, మన ఊరి చెరువుల్లో, నదుల్లో, బావుల్లో అసలు నీటి నాణ్యత ఏ స్థాయిలో ఉందో పర్యవేక్షించడం, ప్రజల్లో నీటి పరిరక్షణపై అవగాహన పెంచడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. భూమి మీద 3 వంతులు నీళ్లే ఉన్నప్పటికీ తాగడానికి పనికొచ్చే తీపి నీరు కేవలం 1% కంటే తక్కువే ఉందనే చేదు నిజాన్ని చాలా మంది ఈ రోజున గ్రహించలేకపోతున్నారు.
3: అవునన్నయ్య, ఆ 1% నీటితోనే ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది మనుషులు, జంతువులు, చెట్టు చేమలు బతకాలి. కాని మనం ఆ 1% నీటిని కూడా పవిత్రంగా చూసుకోవడం లేదు. పూర్వకాలంలో నీటిని నారాయణ స్వరూపం అని, జీవనధార అని పూజించేవారు. చెరువు తవ్వించడం, దిగుడు బావులు కట్టించడం మహాపాతకాలను తొలగించే గొప్ప పుణ్య కార్యాలుగా భావించేవారు. ఊరి చివర చెరువుంటే ఆ ఊరంతా కూడా పచ్చగా, కడుపు నిండా అన్నంతో కళకళలాడుతూ ఉండేది. కానీ ఈ రోజుల్లో నగరాలు, పట్టణాలు పెరిగిపోతున్న కొద్దీ ఆ చెరువుల్ని, కాలువుల్ని పూడ్చేసి కాంక్రీట్ భవనాలు కట్టేస్తున్నాం. వర్షం వస్తే నీరు ఇంకే దారి లేక రోడ్ల మీద పారి సముద్రంలో కలిసిపోతోంది తప్ప భూమిలోకి ఇంకిపోవడం లేదు.
0: అవునమ్మా, ఒకప్పుడు నీటి నాణ్యతను పరీక్షించడానికి పెద్ద పెద్ద ప్రయోగశాలలు

0: అవసరం లేకపోయేది. నీరు స్వచ్ఛంగా తీపిగా అద్దంలా ప్రతిబింబించేలా ఉండేవి. బావి నీళ్ళైనా సరే తాగితే దాహం తీరిపోయేది. కానీ ఈ రోజుల్లో మనం తాగుతున్న నీరు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచిస్తే ఒళ్ళు మాత్రం గగురు పడుతుందమ్మా. పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు, పట్టణాల నుంచి వచ్చే మురుగు నీరు, పొలాల్లో విపరీతంగా వాడే పురుగు మందులు, ఇవన్నీ వెళ్ళి మన భూగర్భ జలాల్లో నదుల్లో కలిసిపోతూ ఉన్నాయి. ఫలితంగా మంచినీరు కాస్త విషతుల్యంగా మారిపోతుంది. నీటి నాణ్యత పడిపోవడం వల్ల కలరా, టైఫాయిడ్, కామెర్లు, చర్మరోగాలు, ఇలా కిడ్నీ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
1: అవునన్నయ్య, ఆ రసాయనాల వల్ల నీటిలోని జీవజాలం కూడా అంతరించిపోతుంది. ఇక నీటి పర్యవేక్షణ అంటే కేవలం నీటిని దాచుకోవడం మాత్రమే కాదు, ఆ నీటి పవిత్రతను, నాణ్యతను కాపాడుకోవడం. మనం రోజువారీ జీవితంలో నీటిని ఎంత దారుణంగా వృధా చేస్తున్నామో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మరి బ్రష్ చేసుకునేటప్పుడు, షేవింగ్ చేసుకునేటప్పుడు ట్యాప్ అలా వదిలేయడం, కార్లు బైకులు కడగడానికి బకెట్ నీళ్లకు బదులు పైపులతో వందలాది లీటర్ల నీటిని పారిపోయడం, ఇవన్నీ మనం చేస్తున్న భయంకరమైన పొరపాట్లు. మనకు కుళాయి తిప్పగానే నీళ్లొస్తున్నాయి కదా అని నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్ తరాలకు చుక్క నీరు కూడా మిగిలని భయానకమైన పరిస్థితి వస్తుందనుకో.
0: అవునమ్మా, మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది కేవలం నీటి కోసమే వస్తుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరిస్తూ ఉన్నారు. మన బంగారాన్ని, వెండిని ఎంత జాగ్రత్తగా దాచుకుంటున్నామో అంతకంటే 1000 రెట్లు జాగ్రత్తగా నీటి చుక్కని దాచుకోవాలి. ప్రతి ఇంటా వర్షపు నీటిని భూమిలోకి మళ్లించే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. పండుగలు, శుభకార్యాల పేరిట నదులని కాలుష్యం చేయకుండా చూసుకోవాలి. పాఠశాలల్లో పిల్లలకి చిన్నతనం నుంచే నీటి విలువని, నీటి నాణ్యతను పరిరక్షించే పద్ధతులను నేర్పించాలి.
1: అవునన్నయ్య, చాలా చక్కగా చెప్పావు. మరి నీరు మనకి ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన కానుక. నీటిని కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడమే. ఈ ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం సందర్భంగా మనందరం కూడా ఒక గట్టి సంకల్పం తీసుకుందాం. ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడుకుందాం. మన నీటి వనరులను కాలుష్యం కాకుండా కాపాడుకుందాం. మన భూమాతను పచ్చదనంతో నింపుకుందాం.
0: ఖచ్చితంగానమ్మా, మన ప్రాచీన భారతదేశ సంస్కృతికి సంబంధించిన అద్భుతమైన జ్ఞాపకం కూడా ఇది. అసలు మన సనాతన సంస్కృతిలో నీరు అంటే కేవలం తాగడానికి ఉపయోగపడే ఒక రసాయన పదార్థం లేదంటే ఒక ద్రవం మాత్రమే కాదు, నీటిని మనం గంగమ్మ తలపైన మోసే జీవధారగా, జలదేవతగా పూజించే మహోన్నతమైన పరంపర మనది. మన ఆచారాల్లో, మన దైనందిన జీవితంలో నీటిని దేవతగా కొలిచే సంస్కృతి ఏ దేశంలోనూ లేదు. పొద్దున్నే లేవగానే స్నానం చేసేటప్పుడు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధంకురు అని సమస్త దివ్య నదులను స్మరించుకుంటూ ఆ నీటిని మన శిరస్సుపై చల్లుకుని పవిత్రతను పొందే సంస్కృతి మనది. మరి అలాంటి దైవికమైన నీటిని ఈరోజు మనం ఎంతటి నిర్లక్ష్యంతో పాడు చేస్తున్నామో తలుచుకుంటేనే భయం వేస్తోంది.
1: అవునన్నయ్య, మన సంస్కృతిలో నీటికిచ్చిన స్థానం గురించి నువ్వు చెప్తుంటే నా ఒళ్ళు గగురు పొడుస్తుందనుకో. అసలు మన ప్రాచీన సంప్రదాయంలో నీటిని తీర్థం అన్నారు. ఆ తులసి తీర్థం ఒక బొట్టు నాలుక మీద పడితే సమస్త పాపాలు, రోగాలు తొలగిపోతాయని నమ్మాం. ప్రతి ఊరిలో చెరువును, బావిని నిర్మించడాన్ని దైవ కార్యంగా భావించారు. తవ్వించిన బావికి గంగ పూజ చేసి నెత్తిపై కొత్త కుండతో నీళ్లు మోసుకొచ్చి ఇంట్లో దేవుడి పీఠం ముందు పెట్టేవారు. గంగమ్మను కన్నతల్లి కంటే ఎక్కువగా గౌరవించి పండుగలు చేసి నైవేద్యాలు సమర్పించిన ఘన చరిత్ర మంది. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? అదే నదుల్లోకి, అదే చెరువుల్లోకి విషపూరితమైన మురుగునీటిని, ప్లాస్టిక్ వ్యర్థాలను, ఆసుపత్రుల రసాయనాలను ఏమాత్రం భయం లేకుండా వదిలేస్తున్నాం. దేవతగా కొలవాల్సిన గంగమ్మను ప్లాస్టిక్ శవపేటికల్లో బంధించేస్తున్నాం.
0: అవునమ్మా, మన మానసిక స్థితిలోంచి వచ్చిన ఈ మార్పే మనల్ని ఈ రోజు తీవ్రమైన నీటి ముప్పు వైపు నెడుతోంది. పూర్వకాలంలో ప్రతి పల్లెలోనూ పుణ్యతీర్థాలు ఉండేవి. నదులు ప్రవహించే ప్రదేశాల్ని తీర్థక్షేత్రాలు అని పిలిచేవారు. పంచభూతాల్లో ఒకటైన జలాన్ని నారాయణ స్వరూపంగా భావించి ఆపో ఇష్ట మయోభువహ అంటూ వేదమంత్రాలతో అభిషేకించేవారు. కానీ నేటి ఆధునిక మనిషి నీటిని కేవలం తన స్వార్థానికి, వ్యాపారానికి ఉపయోగపడే వస్తువుగా మార్చేశాడు. నీటిని బాటిళ్లలో బంధించి అమ్మే వ్యాపార సంస్కృతి వచ్చేసింది. పవిత్రమైన జలాన్ని కొనడం, దాన్ని వృధాగా పారబోయడం నేటి మనుషులకి సర్వసాధారణమైపోయిందనుకో.
1: అవునన్నయ్య, మనం రోజువారీ జీవితంలో ఆచరించగలిగే ఎన్నో చిన్న చిన్న పద్ధతుల్ని మన పెద్దలు అప్పట్లో సంప్రదాయం పేరుతో నేర్పించారు. ఉదాహరణకి కాళ్ళు చేతులు కడుక్కునేటప్పుడు నీటిని ఎంత అవసరమో అంతే వాడటం, బావి దగ్గర నీటిని మలినం చేయకపోవడం, నదిలో ఉమ్మడం లేదా చెత్త వేయడాన్ని మహాపాపంగా భావించడం, ఇవన్నీ

0: కేవలం మూఢనమ్మకాలు కావు, పర్యావరణాన్ని కాపాడే అత్యున్నతమైన ఆచరణాత్మక సూత్రాలు. ఈరోజు మనం ఆ సూత్రాలన్నింటినీ కూడా మరిచిపోయి కుళాయిలు తెరిచి లీటర్ల కొద్దీ నీటిని డ్రైన్లలో పారబోస్తున్నాం.
1: నిజమేనమ్మా, మన ఇళ్లల్లో మనం అనుకరిస్తున్న చిన్న చిన్న మార్పుల ద్వారా నీటిని ఎలా పొదుపు చేయొచ్చో, ప్రతి ఒక్కరూ ఆచరించగల మార్గాలేమిటో ఒకసారి చూద్దాం. పళ్ళు తోముకునేటప్పుడు, గిన్నెలు తోమేటప్పుడు, లేదంటే షేవింగ్ చేసుకునేటప్పుడు ట్యాప్ ఎప్పుడూ తిప్పి ఉంచకుండా ఒక చిన్న బకెట్ లేదంటే మగ్గు నీటిని మాత్రమే ఉపయోగించుకోవాలి. బియ్యం కూరగాయలు కడిగిన నీటిని పారిపోయకుండా ఆ నీటిని పెరట్లో మొక్కలకు లేదంటే కొండీలకు పోయాలి. దీనివల్ల మొక్కలకి పోషకాలు అందడమే కాకుండా మంచినీరు కూడా ఆదా అవుతుంది. ఇక ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటిని పైపుల ద్వారా ఇంకుడు కుంతల్లోకి లేదంటే భూగర్భ ట్యాంకుల్లోకి మళ్లించాలి. ఒక చిన్న వర్షపు సీజన్లో ఒక ఇంట్లో సేకరించే నీరు ఆ ఇలవేల్పు భూగర్భ జలమట్టాన్ని ఎంతో పెంచుతుందట. ఇంట్లో లీకేజీలు, చినుకులు పడే ట్యాప్లని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే బాగు చేయించుకోవాలి. ఒక చిన్న లీకేజ్ ద్వారా రోజుకి 10 లీటర్లలో నీరు వృధా అవుతోంది.
0: అవునన్నయ్య, ఎంత సరళమైన, అందరూ పాటించగలిగే అద్భుతమైన మార్గాలైతే చెప్పావు. మరి పూజ గదిలో దేవుడికి నీటిని నైవేద్యంగా పెట్టడం ఎంత ముఖ్యమో, బయట ఉన్న నీటి చుక్కను కాపాడుకోవడం కూడా అంతకంటే పెద్ద పూజ అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మనం ఇచ్చే ప్రతి బొట్టు నీటి గౌరవం మన రాబోయే తరాల దాహాన్ని తీర్చే అమృతంగా మారుతుంది.
1: అవునమ్మా, మన భూమి ఒక జీవగర్భం, అందులోని నీరు దాని రక్తం లాంటివి. నీరు లేకపోతే సృష్టి లేదు, మనుగడలేదు. దైవత్వంతో కూడిన పర్యావరణ స్పృహని తిరిగి మన గుండెల్లో నింపుకోవాలి. జలదేవతని పూజించాలి. ప్రతి చుక్కని అమృతంగా భావించి కాపాడుకోవాలి. ప్రకృతిని గౌరవించాలి, జల సమృద్ధిని సాధించాలి. మన తెలుగు ఇళ్లల్లో మళ్ళీ ఆనాటి పవిత్రమైన జల సంస్కృతి వికసించాలి. మనం నీటిని దైవంగా కొలవడం గురించి, మన ప్రాచీన జల సంస్కృతి గురించి మాట్లాడుకుంటుంటే నా కళ్ళ ముందు మన గోదావరి జిల్లాల గ్రామీణ దృశ్యాలు, మన పూర్వీకుల ఇళ్లల్లోని కట్టుబాట్లు స్పష్టంగా కళ్ళకి కట్టినట్టు కనపడతాయి. అసలు మనం ఆలోచిస్తే పూర్వకాలంలో ప్రతి ఊరిలోనూ చెరువు అనేది కేవలం నీళ్లు తాగే ఒక ప్రదేశం మాత్రమే కాదు, అది ఆ ఊరి జీవనాడి, సమస్త ప్రాణికోటికి ఆశ్రయం ఇచ్చే ఒక దివ్యమైన జీవ వ్యవస్థ. ఊరి చెరువు ఒడ్డున ఉండే మర్రి చెట్లు, రావి చెట్లు, నీటిలో ఈదే హంసలు, కల్వపూలు, ఆ పక్కనే ఉదయాన్నే వికసించే తామరలు, ప్రతిదీ ఒక అద్భుతమైన ప్రకృతి సమతుల్యతని కాపాడేవి. మరి అలాంటి అద్భుతమైన జల వ్యవస్థల్ని మనం ఈరోజు కాంక్రీట్ అడవుల కింద పూడ్చిపెట్టేస్తూ ఉన్నామంటే మన కాళ్లపై మనమే నిప్పులు పోసుకుంటున్నట్టే కదా.
0: అవునన్నయ్య, నువ్వు చెప్తుంటే నాకు మన ఊళ్ళల్లోని దిగుడు బావులు మరి పుష్కరణలు గుర్తుకొస్తున్నాయి. మన తాతల కాలంలో ఊరి మధ్యలో కట్టిన దిగుడు బావులు కేవలం నీటిని దాచుకోవడానికి మాత్రమే కాదు, భూమిలో ఇంకిపోయే వర్షపు నీటిని అత్యంత సహజ సిద్ధంగా వడపోసి భూగర్భ జలమట్టాన్ని అనుక్షణం నిలకడగా ఉంచే గొప్ప సైంటిఫిక్ విజన్ ఉన్న నిర్మాణాలవి. రాజభవనాలు, దేవాలయాలు, ఊరి రచ్చబండల పక్కన నిర్మించిన ప్రతి పుష్కరిణి వెనుక నీటిని ఆవిరి కాకుండా కాపాడి భూమిని తడిగా ఉంచే అద్భుతమైన ఇంజనీరింగ్ అల్లుకుని ఉండేది. నేడు మనం 1000 అడుగుల లోతుకు బోర్వెల్స్ వేసి భూమి పొట్ట చీల్చి ఉన్న నీటినంతా తోడేస్తున్నామే తప్ప తిరిగి ఒక్క చుక్క నీటిని కూడా భూమాతకు ఇవ్వలేకపోతున్నాం.
1: అక్షరాల నిజమమ్మా. అందుకే ఈ ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం మనందరికీ ఒక పెద్ద హెచ్చరిక లాంటిదన్నమాట. నీటిని తోడడమే తప్ప నీటిని తిరిగి భూమికి ఇవ్వకపోవడం ఎంతటి అపరాధమో మనం గ్రహించాలి. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం గత 100 ఏళ్లలో మనం భూమి లోపల నుంచి తోడిన నీటి వల్ల భూమి యొక్క అక్షం కూడా స్వల్పంగా వంగిపోయిందట. అంతలా భూగర్భ జలాల్ని మనం తోడేసి ఖాళీ చేసేస్తూ ఉన్నాం. మన బావులు ఎండిపోతున్నాయి, కాలువలు మురికి గుంటలుగా మారిపోతున్నాయి, చేతి పంపుల్లో ఉప్పు నీరు వస్తుంది. దీనికి కారణం ఎవరు? కేవలం మన నిర్లక్ష్యమే కదా.
0: అవునన్నయ్య, మన ప్రవర్తనలో మార్పు అనేది రాకపోతే రాబోయే రోజుల్లో నీరు అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువుగా మారిపోతుంది. మరి ఇప్పటికే మనం లీటర్ తాగునీటి సీసాని 20 రూపాయలు పెట్టుకుంటున్నాం. ఇంకొన్నాళ్ళు పోతే 1 లీటర్ నీటి కోసం 100 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఒక పేద కుటుంబం రోజువారీ కూలీలు సగం డబ్బులు కేవలం తాగే నీటి కోసమే తగలేసే దుస్థితి అనేది వస్తుంది. ఆ భయంకరమైన పరిస్థితి రాకూడదు అంటే ప్రతి ఒక్కరూ నీటి వినియోగంలో 3 సూత్రాలను నిత్య జీవితంలో పాటించి తీరాలి. అవసరానికి మించి ఒక్క బొట్టు నీటిని కూడా వాడకూడదు. కుళాయి తెరిచి ఉంచడం, షవర్ కింద గంటల కొద్దీ నిలబడటం మానేయాలి. ఇంట్లో ఆర్వో వాటర్ ఫిల్టర్ నుంచి బయటకు వచ్చే వేస్ట్ వాటర్ను వృధాగా పారపోయకుండా ఆ నీటితో

0: తుడవడానికి, బట్టలు ఉతకడానికి లేదా టాయిలెట్స్ ఫ్లష్ చేయడానికి ఉపయోగించాలి. అపార్ట్మెంట్లు, కాలనీల్లో మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని ఆ శుద్ధి చేసిన నీటిని చెట్లకు, గార్డెనింగ్కు వాడుకోవాలి.
1: లిజనర్స్, ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం సందర్భంగా నీటి గురించిన విశేషాలు ఎన్నో తెలుసుకుంటున్నాం కదండి. మరి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు కార్యక్రమంలో మీ అందరి కోసం ఒక చక్కని పాటను ప్రసారం చేస్తున్నాం, విని ఆనందించండి.

0: జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఇందాక నువ్వు చెప్పింది అక్షరాల నిజమమ్మా. ప్రతి ఇంట్లోనూ, ప్రతి ప్రాంగణంలోనూ ఈ మార్పు అనేది రావాలి. ముఖ్యంగా పిల్లలకి చిన్నతనం నుంచే నీటి విలువని నేర్పించాలి. బడిలో, ఇంట్లో పిల్లలు నీటిని వృధా చేస్తుంటే మందలించి నీటిని కాపాడడం ఎంతటి గొప్ప పుణ్య కార్యమో వివరించాలి. పాఠశాలల్లో వాటర్ బ్రిగేడ్ లేదంటే జల సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేసి పిల్లల చేత నీటి పర్యవేక్షణ చేయిస్తే వారు భావి భారత బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారు. నీటి పర్యవేక్షణ అంటే కేవలం నీటి ప్రమాణాలను కొలవడం మాత్రమే కాదు, మన నిత్య జీవితంలో నీటి పట్ల మనం చూపే గౌరవాన్ని, బాధ్యతని నిరంతరం పర్యవేక్షించుకోవడం. మన చేతుల్లో ఉన్న నీటి చుక్క మన రాబోయే తరాల శ్వాస. ఆ శ్వాసను నిలబెట్టడం మన అందరి కనీస ధర్మం.
2: అవునయ్య, మన గ్రామీణ ప్రాంతాల్లో జలదేవతను పూజించడం గురించి, మన రోజువారీ జీవితంలో నీటిని ఎలా పొదుపు చేసుకోవాలనే విషయాల గురించి చాలా చక్కగా మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు ప్రపంచ పటాన్ని ఒక్కసారి తిరిగేసి చూస్తే మన మనసు నీరు కారిపోతుంది. గుండె పిండేసే దారుణమైన వాస్తవాలు కళ్ల ముందుకొస్తాయి. మనం ఇక్కడ కుళాయి తిప్పగానే ధారణంగా వచ్చే నీటిని చూసి ప్రపంచమంతా ఇలాగే ఉందేమో అని భ్రమపడుతున్నాం. కానీ నిజానికి ఈ క్షణంలో కూడా ప్రపంచంలోని అనేక దేశాలు చుక్క నీరు లేక భయంకరమైన కరువు రాకాసి కోరల్లో చిక్కుకుని నకనకలాడుతున్నాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకక ఎండిపోయిన నెలల వైపు ఆశగా చూస్తూ కోట్లాది మంది ప్రజలు అలమటిస్తున్నారు. నీటి కొరత అనే భయంకరమైన రాక్షసుడు కొన్ని దేశాల భవిష్యత్తును ఏ విధంగా శ్మశానంలో మారుస్తున్నాడో తలుచుకుంటేనే భయం వేస్తుంది.
1: అవునమ్మా, గుండెలు పిండేసే నిజానైతే మాత్రం చెప్పవు. ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం సందర్భంగా మనం ఈ అంతర్జాతీయ జల సంక్షోభం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్లకు పైగా ప్రజలు స్వచ్ఛమైన తాగునీటికి దూరంగా బతుకుతున్నారు. అందులో ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలోని సబ్ సహారన్ ప్రాంతంలో పశ్చిమాసియా దేశాలు తీవ్రమైన నీటి కరువుతో అల్లల్లాడిపోతున్నాయట. ఉదాహరణకి సోమాలియా, ఇథియోపియా, ఎరిట్రియా, సూడాన్ వంటి దేశాల్లో ఏళ్ల తరబడి వర్షాలు పడక భూమి నెర్రలు చాచి గడ్డిపరక కూడా మలవని దుస్థితి నెలకొంది. అక్కడ పసిపిల్లలు తాగునీరు లేక నీటి ద్వారా వచ్చే వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటే చూసి తట్టుకోవడం ఎవ్వరి తరమో కాదమ్మా.
2: అవునయ్య, ఒక్క ఆఫ్రికా దేశాలనే కాదు, కేప్టౌన్ నగరం కొన్నేళ్ల క్రితం డే జీరో దిశగా వెళ్లిన వైనాన్ని ప్రపంచమంతా కూడా ఆందోళనతో చూసింది. అంటే నగరంలోని కుళాయిలన్నింటిలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయి ప్రజలందరూ సైనికుల పర్యవేక్షణలో కొలతల ప్రకారం లీటర్ల కొద్దీ నీటి కోసం గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సిన దుస్థితి వచ్చింది. అలానే యెమెన్, సిరియా వంటి యుద్ధ ప్రాతిపదికన నలిగిపోతున్న దేశాల్లో నీటి వనరులన్నీ ధ్వంసమైపోయాయి. యెమెన్ రాజధాని సనా ప్రపంచంలోనే తాగునీరు పూర్తిగా ఖాళీ అయిపోతున్న మొదటి రాజధానిగా మారబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చుక్క నీటి కోసం మైళ్ల కొద్దీ ఎడారిలో నడిచి వెళ్లే ఆఫ్రికన్ మహిళల జీవితాలను చూస్తే మనం ఎంత అదృష్టవంతులమో, అదే సమయంలో నీటిని పారబోస్తూ ఎంత పెద్ద పాపం చేస్తున్నామో కూడా బాధపడుతుంది.
1: అవునమ్మా, అయితే ఇక్కడ మరో విచిత్రమైన, అత్యంత విచారకరమైన కోణం కూడా ఉంది. అదేంటంటే ప్రపంచంలో కొన్ని దేశాల్లో నీటి వనరులు, నదులు, వర్షాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఆ నీటిని సరిగ్గా వినియోగించుకోలేని స్థితిలో ఉన్నాయి. దాన్నే ఆర్థిక నీటి కొరత అంటారు. ఉదాహరణకి

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్,

0: ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, నైజీరియా వంటి ఆఫ్రికన్ దేశాల్లో, అంతేకాకుండా దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో భారీ నదులు ప్రవహిస్తూ ఉంటాయి. వర్షాలు సమృద్ధిగానూ పడతాయి. కానీ ఆ నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు లేక, పైప్లైన్ వ్యవస్థలు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేక, రాజకీయ అస్థిరత మరియు అవినీతి వల్ల జనాలు ఆ మురికి నది జలాల్నే తాగి టైఫాయిడ్ కలరా వంటి భయంకరమైన రోగాల బారిన పడుతూ ఉన్నారు.
1: ఎంతటి విషాదకర పరిస్థితో కదా. మరి కళ్ల ముందే మహానది ప్రవహిస్తున్నా, తాగడానికి చుక్క స్వచ్ఛమైన నీరు దొరకని పరిస్థితి అంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటుండదు. నీరు ఉండి కూడా సాంకేతికత, నిధులు, సరైన యాజమాన్య లోపం వల్ల ఆ నీటిని సద్వినియోగం చేసుకోలేకపోవడం మానవాళి చేసిన అతిపెద్ద వైఫల్యం. అలాని మన ఆసియా ఖండంలో కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల్లో భూగర్భ జలాలు విపరీతంగా పడిపోయి ఉన్న నీరంతా ఆర్సెనిక్, ఫ్లోరైడ్ వంటి రసాయనాలతో విషతుల్యమైపోతోంది. ఒకవైపు కరువు, మరొకవైపు ఉన్న నీరు తాగలేని పరిస్థితి, ఈ రెండింటి మధ్య ప్రపంచం నలిగిపోతోంది.
0: అక్షరాల పచ్చి నిజమమ్మా. ఈ అంతర్జాతీయ దృశ్యాన్ని చూసిన తర్వాతైనా మనం కళ్ళు తెరవాలి. మన దేశంలో, మన రాష్ట్రంలో ఇంకా నదులు ప్రవహిస్తూ ఉన్నాయి, వర్షాలు పడుతూ ఉన్నాయి. మన ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయి అంటే అది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. కానీ మనం కూడా ఆఫ్రికా, యమన్ దేశాల బాటలో పయనించకుండా ఉండాలంటే ఎప్పటికైనా మేల్కొని మన నీటి వనరులని, భూగర్భ జలాల్ని పరిరక్షించుకోవాలి. కాలుష్యాన్ని అరికట్టాలి, నీటి శుద్ధి ప్లాంట్లను సక్రమంగా నిర్వహించాలి, వర్షపు నీటిని బొట్టు బొట్టుగా దాచుకోవాలి.
1: నీరున్న చోట జీవం ఉంటుంది, నీరు ఎండిన చోట శ్మశానమి మిగులుతుంది. ప్రపంచంలోని ఇతర దేశాల కష్టాలను చూసైనా మనం పాఠాలు నేర్చుకుందాం. జల సంరక్షణను ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్దాం. కానీ సామాన్య మానవుడి ఊహ కూడా అందని, వింటే గుండె ఆగిపోయేంత ఆశ్చర్యాన్ని, దిగ్భ్రాంతిని కలిగించే విచిత్రమైన జల వాస్తవాలు ప్రపంచంలో ఇంకా చాలా ఉన్నాయి. మనం టీవీల్లో చూసే రంగుల ప్రపంచం వెనుక నీటి కోసం మనుషులు పడుతున్న వేదనలు, కొన్ని దేశాల్లో కనిపిస్తున్న నమ్మశక్యం కాని పరిస్థితులు చూస్తే అసలు మనం జీవిస్తుంది 21వ శతాబ్దంలోనేనా అని ఆశ్చర్యం వేస్తుంది.
0: నువ్వు చెప్తున్న అక్షరాల నిజమమ్మా. అసలు మనం వింటే నోరెళ్లబెట్టక తప్పదు. ఒక విచిత్రమైన విషయం చెప్తాను విను. ఆఫ్రికాలో కొన్ని ఎడారి ప్రాంతాల్లో నీటి కోసం రోజు 10 కిలోమీటర్లు నడిచి వెళ్లే ఆడవాళ్లు నీళ్లను మోసుకొచ్చేటప్పుడు దారిలో పడిపోకుండా ఉండడానికి తమ కాళ్లకి ఇనుప గొలుసులు, తాళ్లు కట్టుకుని నడుస్తారట. అక్కడ ఒక బిందె నీటి విలువ ఒక మనిషి ప్రాణం కంటే ఎక్కువ. అంతెందుకు మన పొరుగునున్న కొన్ని దేశాల్లో నీటి కోసం జరుగుతున్న అన్యాయాలు చూస్తే నమ్మలేం. బొలీవియా అనే దేశంలో కొన్ని సంవత్సరాల క్రితం ఏకంగా వర్షపు నీటిని పట్టుకోవడం కూడా నేరం అని ప్రభుత్వం చట్టం చేసింది. అంటే ఆకాశం నుంచి పడే వర్షపు నీటిపై కూడా ఒక విదేశీ ప్రైవేటు కంపెనీకి హక్కులిచ్చేశారు. ప్రజలు తమ ఇంటి కప్పులపై పడే వర్షపు నీటిని బకెట్లలో పట్టుకుంటే జైల్లో వేసేవాళ్లు. ఒక నీటి చుక్కపై కూడా మనిషికి హక్కు లేకుండా చేసిన రాక్షసత్వం ప్రపంచంలో నడిచింది అంటే నిజంగా ఆశ్చర్యం వేయడం లేదా?
1: బా, వింటుంటేనే ఒళ్ళు జలదరిస్తోందనుకో. వర్షపు నీటిపై కూడా పన్నా, మరి ఎంతటి దౌర్భాగ్యం. మరికొన్ని దేశాల్లో పరిస్థితులు చూస్తే ఇంకా విట్టూరంగా ఉంటాయి. కేప్ వర్దే, మాల్దీవులు లేదా గల్ఫ్ దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వంటి ప్రాంతాల్లో స్వాభావికమైన నదులు తీపి నీటి ఊటలు అసలేలేవు. దాంతో వాళ్లు సముద్రపు ఉప్పు నీటిని 1000 కోట్లు ఖర్చు పెట్టి డీసాలినేషన్ పద్ధతి ద్వారా మంచినీరుగా మారుస్తున్నారు. అక్కడి దేశాల్లో 1 లీటర్ తాగునీటి తయారీకి అయ్యే ఖర్చు 1 లీటర్ పెట్రోల్ కంటే ఎక్కువ. అంటే అక్కడ లీటర్ పెట్రోల్ కంటే లీటర్ మంచినీరే ఖరీదైంది. నీటి కోసం వాళ్లు చేస్తున్న ఖర్చు 1000 కోట్ల రూపాయల విద్యుత్ విందడం వల్ల భూగోళం ఇంకా వేడెక్కిపోతుంది.
2: నిజంగా ఇది చాలా విచిత్రమైన పరిస్థితి కదా. ఒకవైపు ఉప్పు నీటిని మంచి నీరుగా మార్చడానికి 1000 కోట్లు ఖర్చు పెడుతూ ఉంటే, మరోవైపు దక్షిణ అమెరికాలోను, పెరూ దేశంలో రాజధాని లీమా సమీపంలో అసలు వర్షమే పడదు. అక్కడ ప్రజలు కొండలపై భారీ పొగమంచు వలలు కడతారు. ఆకాశంలో తేలియాడే పొగమంచు ఆ వలలకు తాకి నీటి బిందువులుగా మారి కింద పడితే ఆ బొట్టు బొట్టు నీటినే ట్యాంకర్లలో పట్టుకుని తాగుతారు. ఒక్కసారి ఆలోచించు, ఆకాశంలో కురిసే వర్షం లేదు, భూమిలో ఇంకిన నీరు లేదు, కేవలం మంచు పొగ నుంచి నీటిని పిండుకుని బతికే విచిత్రమైన జీవితాలు ప్రపంచంలో ఉన్నాయంటే మన మనస్సు నిజంగా ఆశ్చర్యంలో మునిగిపోక తప్పదు కదా. ఒక విధంగా ఇది మన ప్రకృతి విధించిన వింత శిక్ష అని చెప్పుకోవాలి. అంతేకాదు,
0: ప్రపంచంలో నీటి పంపకాల విషయంలో జరుగుతున్న రాజకీయం ఇంకా దారుణం. ఉదాహరణకి ఆఫ్రికాలోని నైల్ నదీ నీటి కోసం ఈజిప్ట్, ఇథియోపియా దేశాల

0: మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం రావచ్చు. ఇథియోపియా నైల్ నదిపై భారీ డ్యామ్ కడితే ఈజిప్టుకు నీళ్లు అందక ఆ దేశమంతా ఎడారిగా మారిపోతుంది. దాంతో మాకు నీళ్లు రాకపోతే ఆ డ్యామ్ను బాంబులతో పేల్చేస్తామని ఈజిప్ట్ బహిరంగంగానే హెచ్చరిస్తోంది. అంటే ఆయిల్ కోసమో బంగారం కోసమో కాదు, కేవలం నీటి ప్రవాహం కోసం ఏకంగా రెండు దేశాలు అణుయుద్ధానికి సిద్ధపడే పరిస్థితి ఈరోజు ప్రపంచంలో ఉందంటే నీటి తీవ్రత ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు.
1: అవునయ్య, అలానే మనం ధరించే ఒక జీన్స్ ప్యాంట్ తయారు చేయడానికి దాదాపు 10,000 లీటర్ల నీరు ఖర్చు అవుతుందట. మనం తినే ఒక చిన్న బర్గర్ వెనుక 2,500 లీటర్ల వర్చువల్ వాటర్ దాగుంది. అంటే మనకు తెలియకుండానే మనం వేసుకునే దుస్తుల రూపంలో, తినే ఆహారం రూపంలో రోజు 1,000,000 లీటర్ల నీటిని మింగేస్తున్నాం. ఇవన్నీ వింటుంటే ప్రపంచంలో మనం ఎంత అజ్ఞానంలో బతుకుతున్నామో, ఎంతటి భారీ నీటి సంక్షోభం వైపు పరిగెడుతున్నామో స్పష్టంగా బోధపడుతోంది. ఈ దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు విన్న తర్వాతైనా ప్రతి ఒక్కరి గుండెల్లో చలనం రావాలి. మన కుళాయిలో నీరొస్తోంది కదా అని వృధా చేస్తే రేపు మన పిల్లలు కూడా కొండలపై వలలు కట్టి నీటి కోసం అలమటించే రోజులు వస్తాయి. మరి ఈ ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం రోజున ఆ భయానక నియమాలను గ్రహించి ప్రతి నీటి చుక్కను దైవంతో సమానంగా కాపాడుకుందాం. లిజనర్స్, మరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాలు విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్ టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్ టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైమ్ వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ లూయిస్ హాస్పిటల్, భీమవరం.
2: నిపుణులైన వైద్యులకి లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16237962372 9 5.

0: FM 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: விஷ்ணு எஃப்எம் 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్ మరీనాటి మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0816-2377-9623-7295.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
6: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
7: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
8: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.

0: தியேட்டர், ஜேபி ரோட், பீமபுரம்.
1: ஆஃப்டர் ஈ ஷார்ட் பிரேக், வெல்கம் பேக் டு సరదాగా కాసేపు. లిజినెస్ మరి ఎప్పట్లా ఈ రోజు కూడా ఒక మంచి మాటతో ఈనటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి తాడి చెట్టు ఎంత ఎత్తున్నా పూజలు చేసేది తులసి మొక్కకి, అలానే చెడ్డవారు ఎంత ఎదిగినా గౌరవం దక్కేది మంచి మనసున్న వారికి. అంతే కదండి, అంటే తాడి చెట్టు అయ్యో బాబు ఎంత పెద్దగా ఉందో ఎంత ఎత్తుగా ఉందో అని చెప్పి తాడి చెట్టుకి పూజ చేస్తామా? చెయ్యం కదా. మరి చిన్న మొక్క అయిన తులసి మొక్కకే పూజ చేస్తాం. అలానే చెడ్డవారు ఎంత ఎదిగినా గౌరవం దక్కేది మంచి మనసున్న వారికి. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలా ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మాకు ఆయుధం చిత్రం నుండి ఇదేమిటమ్మా మాయా మాయా అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి రోజు ఫ్రైడే శుక్రవారం కదా, కాబట్టి మరి శుక్రవారం అనగానే అమ్మవారు పూజలు చేస్తూ ఉంటాం, లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఉంటాం, కాబట్టి మరి లక్ష్మీ నివాసం ఎక్కడ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరొకసారి నారాయణుడు లక్ష్మీదేవితో మరి ప్రజల్లో ఎంత భక్తి పెరిగింది, అందరూ కూడా నారాయణ నారాయణ అంటూ జపిస్తున్నారు అని చెప్పి అన్నట్ట. ఆ మాటలు విని లక్ష్మీదేవి, అది మీకోసం కాదు, నా కరుణాకటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అందట. అయితే మరి జనులంతా కూడా లక్ష్మీ లక్ష్మీ అని ఎందుకు జపించడం లేదు అంటాడు నారాయణుడు. ఇక అలా అయితే ఓ పరీక్ష పెడదాం భక్తులకి అంటుంది. సరే అంటాడు నారాయణుడు. నారాయణుడు బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోని గ్రామాధికారి ఇంటి తలుపు తడతాడు. మరి గ్రామాధికారి తలుపు తెరిచి, మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతాడు. మరి నా పేరు లక్ష్మీపతి, మీ నగరంలో హరికథ చెప్పాలని అనుకుంటున్నాను అంటాడు. గ్రామాధికారి, అలానా, మహాభాగ్యం, మీరు మా ఇంట్లోనే ఉండండి అంటాడు. మొదటి రోజు 10 మంది వస్తారు, రెండవ రోజు 3వ రోజుల్లో మరింత పెరిగి కూర్చోటానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజల భక్తి చూసి శ్రీహరి కూడా సంతోషపడతాడు. ఇక లక్ష్మీదేవి వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి ఇంటికి తాళం వేసి హరికథకు వెళుతున్న స్త్రీతో దాహంగా ఉంది. కొంచెం నీళ్ళు ఇవ్వవా బిడ్డ అంటుంది. అమ్మా, నేను హరికథ వినేందుకు వెళుతున్నాను అంటుంది. నాకు కొన్ని నీరివ్వు, నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని లక్ష్మీదేవి అడిగితే కాదనలేని స్త్రీ తాణం తీసి ఇత్తడి చెంబుతూ నీళ్ళిస్తుంది. లక్ష్మీదేవి నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారు చెంబుగా మారుతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి, ఎంత మహిమగల తల్లివి, నీకు ఆకలి వేస్తుందేమో, ఉండు అన్నం పెడతాను అంటుంది. లేదు బిడ్డ, నాకు ఆకలిగా లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ హరికథకు వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుప్రక్కల ఆడవారికి చెప్తుంది. దాంతో స్త్రీలందరూ కూడా మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు. మరి మరుసటి రోజు నుండి హరికథకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో లక్ష్మీపతి, భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతోంది అన్నాడు. ఎవరో ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది, ఆమె ఎవరింటికైనా వెళ్ళి ఏ వస్తువులో ఏం తాగినా తిన్నా ఆ వస్తువు బంగారంగా మారుతుంది అంటాడు. లక్ష్మీదేవి వచ్చిందని నారాయణుడికి అర్థమవుతుంది. మరి గ్రామాధికారి కూడా ఆ వృద్ధురాలి దగ్గరకు పోయి, అమ్మా, నేను హరికథ నిర్వహిస్తున్నాను, మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు అని అడుగుతాడు. లక్ష్మీదేవి, మీ ఇంటికే నేను మొదట వచ్చాను, మరి మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండటంతో నేను రాలేదు, అతను వెళ్ళిపోతే నేను వస్తాను అంటుంది. గ్రామాధికారి, నేనిప్పుడే వారికి ధర్మశాలలో గదిస్తాను అంటాడు. ఇక ఆ రోజు హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి, మహారాజా, ఇక మీరు ధర్మశాలలో ఉండండి, అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటాడు. ఇంతలో లక్ష్మీదేవి వచ్చి గ్రామాధికారిని, మీరు బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అంటుంది. మరి ప్రభు, ఇప్పుడు ఒప్పుకున్నారా, భక్తులు మీకోసం కాదు నా కోసం మీ నామం జపిస్తున్నారు అంటుంది.

వెంటనే నారాయణుడు, అవును ఇదంతా కూడా నీ ప్రభావం, కానీ నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడ నా కథలు చెబుతారో అక్కడనే నీవు ఉంటావు అని నారాయణుడు వైకుంఠానికి బయలుదేరతాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లోకి ఆ తల్లి రావాలని కోరుకుంటారు. మరి లక్ష్మీదేవి అందరితో, నేను కూడా వెళుతున్నా, నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం, మీరు నారాయణుడి పంపించారు అందుకే నేను కూడా ఆయన దగ్గరకు వెళ్ళిపోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది. లిజనర్స్, మరి లక్ష్మీ నివాసం గురించి ఒక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇకలా నీ నడుమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదరకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి సోమనాథం జనార్దన్ రావు గారు, వనచమ్మ వెంకట భవన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు. నమస్తే అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలానే మీరు చెప్పే మంచి మంచి మాటలు, పురాణ కథలు, రీల్ స్టోరీలు చాలా చక్కగా ఉంటున్నాయి, మాకు ఎంతగానో నచ్చుతున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న శుభ సందర్భంగా అన్నమయ్య చిత్రం నుండి అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అనే పాటను మాకోసం తప్పకుండా ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక్కడ నీ అంటే మరి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించేశారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరొక తండ్రి తన కూతురు పెద్ద మనిషి అయ్యిందని లక్షలు అప్పు చేసి మరి పండగలా ఫంక్షన్ చేశాడు. రకరకాల వంటలతో ఊరంతా కూడా భోజనాలు పెట్టాడు. ఇక తర్వాత నెలసరి వచ్చిన ప్రతిసారి కూడా నేల మీద నిద్రపోమంటూ మైల పేరుతో ఆమెను దూరంగా పెట్టాడు. ఇక కూతురు పెద్దదైందని చేసిన వేడుకను ఊరెప్పుడూ మర్చిపోయింది. కానీ ఆ వేడుక కోసం చేసిన అప్పుకు మాత్రం ఆ తండ్రి ఇంకా వడ్డీ కడుతూనే ఉన్నాడు. ఒక తండ్రి తన కొడుకు పెళ్లి ఊరంతా చెప్పుకునేలా చేయాలని ఆడపిల్ల ఇచ్చిన కట్నమంతా పెళ్లి ఖర్చులకు పెట్టేశాడు. మరి అది సరిపోక అనవసరపు ఆడంబరాల కోసం మరికొన్ని అప్పులు చేశాడు. అలంకరణలు గొప్పగా ఉండాలని అప్పు, విందులు ఘనంగా ఉండాలని అప్పు, బంధువుల ముందు పరువు నిలవాలని ఇంకో అప్పు. పెళ్లి 4 రోజుల్లో ముగిసిపోయింది. వచ్చిన వాళ్ళు భోజనాలు చేసి వెళ్ళిపోయారు. కానీ అప్పులు మాత్రం కొడుకు జీవితంలో మిగిలిపోయాయి. ఆ అప్పులకు వడ్డీలు కట్టలేకపోతే తాము చేసిన ఆడంబరాన్ని ప్రశ్నించకుండా గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటూ కోడల్ని నిందించారు. తమ పరువు కోసం చేసిన అప్పును అదనపు కట్నం పేరుతో ఆడపిల్ల పుట్టింటి వాళ్లు తీర్చాలని ఆమెను సాధిస్తూ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. బిడ్డకు అర్థం కాని మొదటి పుట్టినరోజు కోసం లక్షలు ఖర్చు చేస్తాం. కానీ అదే బిడ్డ చదువుకు డబ్బు అవసరమైనప్పుడు అప్పు కోసం తిరుగుతాం. ఇల్లు కట్టుకోవడానికి చేసిన అప్పు చాలదన్నట్లు గృహప్రవేశం ఘనంగా చెయ్యాలని మరో అప్పు చేస్తాం. అతిథులు ఒక్క పూట తిని వెళ్ళిపోతారు. మన కుటుంబం మాత్రం ఏళ్ల తరబడి వాయిదాలు కడుతూనే ఉంటుంది. బతికున్నప్పుడు తల్లిదండ్రుల మందులకు ఖర్చు చేయడానికి ఆలోచిస్తాం. వాళ్ళు చనిపోయిన తర్వాత ఊరు మెచ్చుకోవాలని అప్పు చేసి మరీ పెద్ద కర్మకాండలు చేసి భోజనాలు పెడతాం. మరి పండక్కి కొత్త బట్టలు కొనుక్కపోతే చిన్న చూపు చూస్తారని ఇంట్లో అవసరాలను పక్కన పెట్టి ఖరీదైన బట్టలు కొంటాం. పండగ ఒక్క రోజులో ముగిసిపోతుంది. కానీ ఆ అప్పు ఎన్నో నెలలు ఇంట్లో గొడవగా మిగులుతుంది. ఫంక్షన్లొద్దని చెప్పడం లేదు. మన ఆనందాన్ని మన వాళ్లతో పంచుకోవడం తప్పు కాదు. కానీ మన స్తోమతను మించిన అనవసరపు ఆడంబరాలు వద్దని మాత్రమే మనం చెప్పుకోవాలి. మరి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఎవరో ఘనంగా చేశారు కాబట్టి మనము అలాగే చెయ్యాలి అనుకోకూడదు. వాళ్ల ఆదాయం, వాళ్ల పరిస్థితి వేరు, మన పరిస్థితి మనకు మాత్రమే తెలుసు. నలుగురు ఏమనుకుంటారు అని అప్పు చేసి ఆడంబరాలు చేస్తే ఆ నలుగురు విందు తిని వెళ్ళిపోతారు. వడ్డీలు కట్టడానికి మాత్రం ఒక్కరు కూడా తిరిగిరారు. అందుకే పిండి కొలది రొట్టె అని గుర్తుపెట్టుకోవాలి. మన స్తోమతలో చేసిన చిన్న వేడుక కూడా ఆనందమే. అప్పు చేసి చేసిన పెద్ద వేడుక మాత్రం జీవితాంతం భారమే. పిల్లలకు మన ప్రేమనివ్వాలి, మంచి చదువును ఇవ్వాలి, మంచి విలువలను ఇవ్వాలి, వీలైతే మన ఆస్తుల్ని కూడా వారసత్వంగా ఇవ్వాలి. కానీ మన అనవసరపు ఆడంబరాల కోసం చేసిన అప్పులను మాత్రం పిల్లలకి వారసత్వంగా మిగల్చకూడదు. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇకలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నున్న గ్రామం నుండి శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు శీర్షిక వచ్చేసి గణపతి తత్వం అంటున్నారు. మరి చవితి నాడు ఇంటింటా తొలి పూజలు అందుకుని నీలాపనిందలు బాపి నీలకంఠుడి గారాల తనయుడు, చాటంత చెవులు, విశాలమైన మనసుతో బ్రహ్మాండాన్ని బొజ్జలో దాచిన లంబోదరుడు. దేవుళ్లకు ఉన్న మూర్తులను పూజించడం తప్ప విగ్రహాన్ని రూపొందించే సంప్రదాయాన్ని వినాయక చవితలో నిక్షిప్తం చేసిన గణనాథుడు. శరీరం ఎంత వైభవం అనుభవించినా పంచభూతాల్లో కలిసిపోవలసిందే తప్ప శాశ్వతం కాదన్న సత్యాన్ని నవరాత్రుల తర్వాత మట్టిని తెచ్చిన చోటే నిమజ్జనం అవుతూ దిశా నిర్దేశం చేసిన మూషిక వాహనుడు. బాలగంగాధర్ తిలక్ పుణ్యమా ఇలవేలుపుగాను గుడి వెలుగుగాను ఉంటూ వచ్చిన తొలివేలుపును ఇళ్లల్లో నుంచి వీధి మండపంలోకి వచ్చి స్వాతంత్ర్యానికి విఘ్నాలు తొలగిస్తూ లక్షల మంది ప్రజల స్వేచ్ఛకు వేదికగా భారతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఏకదంతుడు. జాతీయ ఉద్యమానికి ఊపిరిలూది భక్తులకే కాదు భారతావనికి ఎండగా నిలిచిన వినాయకుడు. సకల జనులు సుభిక్షం, పర్యావరణ పరిరక్షణ ఎల్లవేళలా కోరుకునే ప్రణవస్వరూపుడు. కళ్లతో పరికించేది ప్రతిమను, బుద్ధితో

గ్రహించాల్సిన తత్వాన్ని ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆవిష్కరిస్తూ దేవగణాలనే కాదు మనిషి గుణాలను సైతం దారిలో పెట్టేది గణపతి తత్వం అంటున్నారు. అలానే జై చిరంజీవ చిత్రం నుండి జై జై గణేష అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయేందు మరో చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి ఇద్దరి భార్య భర్తల మధ్య కాన్వర్జేషన్ గురించి మాట్లాడుకుందాం. మరి భార్య అంటోంది భర్తతో, మరి ఏమండో ఇవాళ ఎక్కువ బట్టలు వేయకండి, పని మనిషి 2 రోజులు రానని చెప్పింది, సెలవని చెప్పింది అని చెప్పి అంటోంది. ఏమొచ్చింది అని అడిగాడు ప్రకాష్. మరి వాళ్ళ ఊరు వెళ్తుందట, కూతుర్ని మనవల్ని చూసొస్తుందట, అక్కడ పండగట అని చెప్పి చెప్తోంది. సరేలే, ఎక్కువ బట్టలు వేయలే కానీ పాపం దానికి ఒక 500 రూపాయలు ఇస్తానండి, మరి వినాయక చవితికి ఇచ్చినట్లుంటుంది కదా, పిల్ల దగ్గరికి వెళుతోంది కదా, ఏదైనా పట్టుకు వెళ్తుంది అని చెప్పంటుంది. నీ చేతికైతే ఏమికే లేదు, వచ్చే దీపావళికి ఇద్దులే, రేపు పిజ్జా కొనుక్కోవాలి కదా అని చెప్పి అంటాడు. సర్లేండి, ఈ వారం పిజ్జా మానేద్దాం. మరి పాచిపోయిన 8 ముక్కల బ్రెడ్ కోసం ఎందుకండి, దానికి ఇస్తే ఎంత సంతోషిస్తుందో కదా, పాపం వెళ్తుంది కదా, కూతురు దగ్గరికి వెళ్తోంది కదా అని చెప్పంటుంది భార్య. సరే మా పిచ్చా దానికి ఇచ్చేస్తావన్నమాట, సరే నీ ఇష్టం, మనసులోని ఏడుస్తూనే ఒప్పుకున్నాడు ప్రకాష్. ఇక పని మనిషికి 500 రూపాయలు ఇచ్చింది భార్య. మరి 4 రోజుల తర్వాత పని మనిషి పనికొచ్చింది. ఏంటి మరి పండుగ బాగా జరిగిందా అడిగాడు ప్రకాష్. మరి పని మనిషి ఎంతో సంతోషంగా ఇలా చెప్పింది, మరి అయ్యగారు అమ్మగారు నాకు 500 రూపాయలు ఇచ్చారండి, మరి ఆ 2 రోజులు కూడా 500 రూపాయలు ఖర్చు పెట్టి చాలా చక్కగా బాగా గడిపాం. మరి 150 రూపాయలు పెట్టి మనవరాలికి డ్రెస్ కొన్నాను, 40 రూపాయలతో బొమ్మ కొన్నానండి, ఇక 50 రూపాయలతో స్వీట్స్ పట్టుకెళ్ళా, మరి 50 రూపాయలేమో గుడిలో ఇచ్చా, ఇక 60 రూపాయలేమో బస్ టిక్కెట్లు అయ్యాయి, ఇక అల్లుడికి 50 రూపాయలు పెట్టి బెల్ట్ కొన్నా, 25 రూపాయలు పెట్టి అమ్మాయికి గాజులు కొన్నా, ఇంకా 75 రూపాయలు మిగిలాయండి, పిల్లలకి మరి పుస్తకాలకి పెన్సిళ్ళు కొనుక్కోమని చెప్పి పిల్లలకి ఇచ్చాను అని చెప్తుంది. ఇక ఆశ్చర్యపోతాడు ప్రకాష్, 500 రూపాయలతో ఇన్నా అని చెప్పి, అంటే తన 8 ముక్కల పిజ్జాను గురించి ఇలా అనుకున్నాడు, అంటే మొదటి ముక్క వచ్చి 150 రూపాయల డ్రెస్సు, 2వ ముక్క వచ్చి 40 రూపాయల బొమ్మ, అలానే 3వ ముక్క 50 రూపాయల స్వీట్స్, 4వ ముక్క గుడిలో ఇచ్చిన 50 రూపాయలు, ఇక 5వ ముక్క మరి బస్ టికెట్స్కి వచ్చిన 60 రూపాయలు, 6వ ముక్క 50 రూపాయలు అల్లుడి బెల్ట్, ఇక 7వ ముక్క 25 రూపాయలు గాజులు, 8వ ముక్క మరి పిల్లలకి పుస్తకాలకి పెన్సిళ్ళకి, అంటే 8 ముక్కల్లో కళ్ళ ముందు తేలుతూ కనిపిస్తున్నాయి. మరి ఇన్నాళ్ళు పిజ్జా ఒకవైపే చూశాడు, పిజ్జా 2వ వైపు ఎలా ఉంటుందో పని మనిషి ఖర్చు చూశాక తెలిసింది, అంటే తనది ఖర్చు పెట్టడానికి జీవితం, ఆమెది జీవితం కోసం ఖర్చు పెట్టడం. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పంపించారు మరి దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ, రమణమ్మ, బ్రహ్మానందరెడ్డి గారు, సావిత్రి గారు, వెంకట సంజీవరెడ్డి గారు, ఋషికేశవరెడ్డి గారు.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి నాకు తెలిసినంత వరకు 64 కళల్లోనూ అన్ని కళలు కంటే ముందుగా వెంటనే మనందరినీ ఎక్కువగా ఆకర్షించేది, అలరించేది ఏది అని ఎవరినైనా అడిగితే వారి నుండి వెంటనే వచ్చే సమాధానం సినిమా. మరి అంతగా అందరినీ అలరిస్తూ ఆకర్షిస్తూ అందరినీ ఆకట్టుకునే ఒక సినిమాను రూపొందించడానికి 64 కళలు ఒక కళలాంటి అలాంటి ఒక సినిమాను మరి రూపొందించడానికి 24 విభాగాల వారు ఎంతగానో పరిశ్రమిస్తారు. అలానే ఒక సినిమాలో ఒక పాట వింటే ఆ పాటను వ్రాసిన రచయిత పేరు, ఆ పాటను ఆలపించిన వారి గాయకుల పేర్లు, మరి ఆ చిత్రానికి స్వరాలు సమకూర్చిన సంగీత దర్శకుని పేరు తెలుసుకోవాలని ఎంతో మందికి ఎంతో ఆసక్తిగా ఉంటుంది. మరి ఆసక్తిగా ఉండటమే కాదు, తెలియని వారి విషయం పక్కన పెడితే తెలిసిన వారు తప్పకుండా వారిని ఒకసారి గుర్తు చేసుకుని ఆ పాట వినాలి. ఎందుకంటే ఆ సినిమాల కోసం, ఆ పాటల కోసం వారెంతో కష్టపడి రూపొందిస్తారు కాబట్టి పాత వారినైతే స్మరించుకోవడం, కొత్త వారినైతే గుర్తు చేసుకోవడం, ఆయా కళాకారులను గుర్తు చేసుకోవడం మన బాధ్యత, మన కనీస కర్తవ్యం. మరి ఈ మాట మనందరి అభిమాన గాయకులకు లెజెండరీ సింగరకు బాలు గారు ఎన్నో సందర్భాల్లో అనడం జరిగింది అంటున్నారు. మరి ఇప్పుడు మీకు వినిపించబోయే పాటలు కొత్త తరం కళాకారులు మేడవిస్తూ లెజెండ్స్, లివింగ్ లెజెండ్స్ గాను దాదాపు పాటలకు సంబంధించిన గీత రచయితలను, సంగీత రచయితలను సమ్మేళనపరుస్తూ మరి రచయిత రాజ్ కుమార్ గారు చాలా చక్కగా పాటను రాయడం జరిగింది అంటున్నారు. ఇక ఆ పాట యొక్క వివరాలు ఏంటంటే, ఇట్లు నీ వెన్నెల ఈ చిత్రం నుండి రాజేష్ ప్రియా ఆలపించిన జేకే సుందర్ గారి

సంగీత నేతృత్వంలో రాజ్ కుమార్ గారి సాహిత్యం ఆత్రేయ గీతమా ఇది ఆరుద్ర భావమా అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. అలానే మరి ఈనాటి సరదాగా కాసేపు కార్యక్రమంలో మీరు ముందు మాటగా చెప్పిన మంచి మాట చాలా బాగుంది అని చెప్పంటున్నారు. మరి నిజమే కదా, చెట్లవని మొక్కలవని వృక్షాలవని వాటి ఎత్తును ఆకృతిని ప్రామాణికంగా తీసుకోం కదా. మరి వాటిలో మనకు అవసరమైన సద్గుణాలను ఉపయోగాలను ప్రామాణికంగా తీసుకుంటామన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. మరి అలానే ఈరోజు శుక్రవారం సందర్భంగా ఎవరు గొప్ప అనే విషయాన్ని లక్ష్మీనారాయణులే తెలుసుకో అని అనుకున్న వారిట్లుగా మరి లక్ష్మీ నివాసం కథ కోసం చెప్పినటువంటి తీరు చాలా బాగుంది అని చెప్పంటున్నారు. లక్ష్మీనారాయణుల కథను చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు అభినందనలు అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే గనగల్ విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి. మరి ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్ వింటూ ఉంటాము, అలానే ఈరోజు మా కోసం మరణం మృదంగం చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. కళని నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి మెహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ గారు, సత్యవతి గారు, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్స్, విద్వాన్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మా కోసం కలియుగ కృష్ణుడు చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండీ. ఇక అలానే నటమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్ అంటున్నారు ఫ్రమ్ కొత్తగూడెం నుండి యాకబాషి గారు, నోచహన గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి అప్పు చేసి ఆడంబరాలకు పోవడం గురించి చాలా చక్కని విషయాలు తెలియజేశారు, సంతోషం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి సర్దార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ శుక్రవారం అంటున్నారు. మరి పని మనిషికి ఇచ్చిన 500 రూపాయలతో మరి 8 రకాల ఖర్చు చేసే వారి యొక్క పిల్లలకు సంతోషాన్ని కురిపించిన పని మనిషి యొక్క సంతోషం ఎంతో ఉంది, చాలా చక్కగా చెప్పారు. అంటే చేసిన ధర్మం చెడని పదార్థం అని పెద్దలు అంటూ ఉంటారు కదా అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మరి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి లక్ష్మీ నివాసం గురించి చాలా చక్కని విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి గ్రామం నుండి అనుమల మోహన్ గారు, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిళ, మరి వీరంతా కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేము అంటున్నారు. నమస్తే అండి. మరి టాపిక్స్ అయితే బాగున్నాయి, చాలా చక్కని విషయాలు తెలియజేశారు అని చెప్పేసి అంటున్నారు. ఉన్నంతలో సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అని అంటున్నారు. అలానే మాకు బాబా బామ్మర్ది చిత్రం నుండి గజ్జగల్లు అన్నది అనే చక్కని పాటని అయితే ప్లే చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో వెన్నెల్లు తాజ్మహల్ కథ వింటారు. ఇంత హఠాత్తుగా వెన్నెల్లు తాజ్మహల్ చూడాలని కోరికింది కలిగింది మమ్మీ, కుతూహలంగా అడిగింది అంకిత. అక్కడికెళ్ళాక తెలుస్తుందిలే, మర్మగర్భంగా అంది తల్లి జానకమ్మ. ఏమా మమ్మీ, ఈ నెలాఖరుకల్లా మా ప్రాజెక్ట్ పూర్తి కావాలి, నువ్వు హఠాత్తుగా ప్రోగ్రాం పెట్టావు, అతి కష్టం మీద 2 రోజులు సెలవు దొరికింది. జానకమ్మ నవ్వి ఊరుకుంది. జానకమ్మ హైదరాబాద్ కేఎన్ఆర్ కాలేజ్లో హిస్టరీ లెక్చరర్. 20 సంవత్సరాల క్రితమే భర్త నుండి విడాకులు తీసుకుంది. అప్పటికి అంకిత వయస్సు 8 సంవత్సరాలు. కూతుర్ని

మంచి క్రమశిక్షణతో పెంచింది. అంకిత ఐఐటీలో సీటు సంపాదించి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. వెంటనే ఢిల్లీలో ఒక బహుళజాతి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఒక సంవత్సరం ఉద్యోగం చేశాక ఢిల్లీలో స్థిరపడిన ఒక తెలుగువారి నుండి మంచి సంబంధం వస్తే ఘనంగా పెళ్లి జరిపించింది జనకమ్మ. అంకిత భర్త సురేష్ కూడా ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ అంకిత సురేష్ 4 ఏళ్లు మాత్రమే కలుసున్నారు. తీవ్ర మనస్పర్ధలతో భర్త నుండి విడిపోయి ఒక్కతే ఢిల్లీలో ఉద్యోగం చేసుకుంటుంది అంకిత. అధ్యాపక వృత్తిలో ఉండటం వల్ల దసరా, సంక్రాంతి, వేసవి సెలవుల్లో ఢిల్లీకి వచ్చి కూతురితో కొన్ని రోజులు గడపడం జానకమ్మకి ఆనవాయితీ. 20 సంవత్సరాల క్రితం భర్త నుండి విడిపోయిన జానకమ్మ, 2 సంవత్సరాల క్రితం భర్త నుండి విడిపోయిన అంకిత తమ నిర్ణయం సరైనదనని గట్టిగా నమ్ముతారు. పైగా తల్లి కూతుళ్లు ఒకరినొకరు సమర్థించుకుంటారు. హిస్టరీ లెక్చరర్ అవటం వలన జానకమ్మకి చారిత్రక కట్టడాలు చూడటం ఇష్టం. ఢిల్లీ నుంచి ఆగ్రా ప్రయాణానికి బయలుదేరుతూ యాత్రా విశేషాలు రాసుకోవటానికి 2 తెల్ల కాగితాలు కావాలని అంకితను అడిగింది జానకమ్మ. ఎందుకు మమ్మీ, మా డాడీగాని గుర్తుకొచ్చారా? ఇంతకుముందు మా డాడీ గుర్తుకొచ్చినప్పుడల్లా తెల్ల కాగితం మీద ఆయన దుర్గుణాలన్నీ రాసి వాటిని చదువుకుని ఆయన జ్ఞాపకాన్ని చెరిపేసుకునేదానన్నావుగా, జోక్ చేసింది అంకిత. నువ్వు కూడా ఒక వైట్ పేపర్ పర్సులో పెట్టుకుని సురేష్ దుర్గుణాలన్నీ రాసిపెట్టుకు. సురేష్ గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ దుర్గుణాలన్నీ చదువుకుంటే అతన్ని త్వరగా మర్చిపోవచ్చు, తిరిగి జోక్ చేసింది జానకమ్మ. మా నాన్నగారి సంగతి నాకు తెలియదు, కానీ సురేష్ దుర్గుణాలు రాయాలంటే ఒక పేపర్ చాలదు, ఒక నోట్బుక్ కావాలి అంటూ నవ్వింది అంకిత. ఇంతలో బస్సు వచ్చి వారిని పికప్ చేసుకుంది. మొభావంగా ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నారు ఇద్దరు. వారి 4 గంటల ప్రయాణంలో మాట్లాడుకుంది చాలా తక్కువ. బస్సు ఆగ్రా చేరేటప్పటికి చీకటి పడింది. తాజ్మహల్కి కొద్ది దూరంలో బస్సు ఆగింది. దిగి కొద్ది దూరం నడవగాని దూరంగా తాజ్మహల్ కనిపిస్తోంది. ఆ వెన్నెల కాంతిలో అద్భుతంగా మెరిసిపోతుంది. చంద్రుడు స్వయంగా దిగివచ్చి యమునా నదీ తీరాన తపస్సు చేసుకుంటున్నట్లుగా ఉంది ఆ దృశ్యం. తల్లి కొత్తళ్ళు మయమరిచి చూస్తున్నారు. తాజ్మహల్ వద్దకు చేరుకుని లాన్లో ఓ పక్కగా కూర్చుని రిలాక్స్ అవుతున్నారు. మమ్మీ, తాజ్మహల్ కట్టి 350 సంవత్సరాలైనా ఈ మధ్య కట్టినట్లు కొత్తగా ఉంది కదూ అంటూ తల్లివైపు చూసింది అంకిత. ఏం మమ్మీ, ఏదోలా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా? తల్లి నుండి ఎటువంటి సమాధానం రాలేదు. వెన్నెల్లో తాజ్మహల్ చూడాలని ఎంతో కోరుకుని వచ్చావు కదా మమ్మీ, మరెందుకంత డల్గా ఉన్నావు? కొంచెంసేపు తాజ్మహల్ని కన్నారప్పకుండా చూస్తే నీరసం మొత్తం మాయమైపోతుంది. నీకంతగా నచ్చిందా కన్నా? అవును మమ్మీ, వెన్నెల్లో తాజ్మహల్ చూడాలని నువ్వు కోరుకున్నావని నీకోసం వచ్చాను. కాని వచ్చాక నీకంటే నేనే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను. ఎంతోమంది మనసుల్ని గెలుచుకోబట్టే కదమ్మా ప్రపంచ వింతల్లో ఒకటిగా తన స్థానం నిలబెట్టుకోగలిగింది, వంత పాడింది జానకమ్మ. అందుకే దీనిని ప్రేమికుల సౌధం అంటారు, ఇది ప్రేమకు చిహ్నం అంది అంకిత. కాని నేను దీనిని దంపతుల సౌధం అంటాను, ఇది దాంపత్యానికి చిహ్నం. ఏం మమ్మీ ఇవాళంత కొత్తగా మాట్లాడుతున్నావు? అవునమ్మా, ప్రేమికుల బంధంలో ప్రేమ ఉండవచ్చు, మోహం ఉండవచ్చు, కాని దంపతుల మధ్య ప్రేమే కాని మోహానికి స్థానం లేదు. అలా కాదు మమ్మీ, షాజహాన్ భార్య ముంతాజ్ బేగం ఒక అద్భుత సౌందర్యరాశి. ఆమె చనిపోయిన తర్వాత ఆమె అందమైన రూపాన్ని స్మరించుకుంటూ ఆమెకు గుర్తుగా అందమైన తాజ్ను నిర్మించాడు. నేను హిస్టరీ లెక్చరర్, నీకు తెలుసు కదమ్మా నాకు నువ్వు చరిత్ర పాఠాలు చెప్తే ఎలా? ముంతాజ్ తన 14వ కాన్పులో ప్రసవానంతరం మరణించింది. అవునా మమ్మీ? ఆసక్తిగా అడిగింది అంకిత. అంతటి సుదీర్ఘ దాంపత్యంలో ఆమె సౌందర్యంలోని అణువణువుని ఆస్వాదించాక ఏ భర్తకైనా ఇంకా మోహం ఉంటుందంటావా? షాజహాన్ మహాచక్రవర్తి, ఆయన కోరుకుంటే ప్రపంచంలో ఏ మూలనుండైనా కావాలనుకున్న సౌందర్యవతిని తనకు భార్యగా చేసుకోగలడు. కాని చనిపోయిన ముంతాజ్ను తలుచుకుంటూ కొన్ని నెలల పాటు దుఃఖంతో ఏకాంత జీవనం గడిపినట్లు చరిత్ర చెబుతోంది, వివరంగా చెప్తోంది జానకమ్మ. ఎన్నో యుద్ధాలు చేసి

చేతితో రక్తపాతాన్ని చూసిన చక్రవర్తిలో ఇంతటి సున్నితత్వం ఆశ్చర్యంగా ఉంది మమ్మీ. ప్రేమికుడు భర్తగా మారితే ఆ స్త్రీ అదృష్టవంతురాలే. కాని భర్తే ప్రేమికుడిగా మారటం ఏ స్త్రీకైనా గొప్ప వరం అని ఆమె చెబుతుంటే ఆ తల్లి కళ్ళలోకి అలాగే చూస్తోంది అంకిత. షాజహాన్ భర్తగా మారిన ప్రేమికుడు, ప్రేమికుడిగా మారిన భర్త. ఉద్వేగంతో అంది జానకమ్మ. ఏం మమ్మీ, ఇవాళ చరిత్రతో పాటు కవిత్వం కూడా చెప్తున్నావు అంటూ గలగల నవ్వేసి పర్సు నుంచి రింగ్ అవుతున్న సెల్ఫోన్ తీసి రెండు మాటలు మాట్లాడి మళ్ళా పర్సులో పెట్టేసింది అంకిత. సెల్ఫోన్ బయటకు తీస్తున్నప్పుడు అంకిత పర్సులోంచి మడతపెట్టి ఉన్న కాగితం కింద పడింది. ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకుని చూస్తుంది తల్లి. ఢిల్లీలో బయలుదేరినప్పుడు తన భర్తలు తనకి నచ్చని లక్షణాలు రాయటానికి పర్సులో పెట్టుకున్న కాగితం అది. నువ్వేం రాసావో నేను చదవచ్చా కన్నా, కాగితం బడతలు తీస్తూ అడిగింది తల్లి. నీకు తెలియని రహస్యాలేముంటాయి మమ్మీ? కాగితం తెరచి చదవబోతోంది తల్లి. కాని ఆశ్చర్యం, కాగితం మీద ఒక వాక్యం కూడా రాసలేదు. ఏమ్మా, 4 గంటల ప్రయాణంలో నీ భర్తలు నీకు నచ్చని తిరుగుడాలు కూడా వ్రాయలేకపోయావు? ఎంతగా ఆలోచించినా ఇది అని ఎత్తి చూపే దుర్గుణం ఏమీ గుర్తుకు రావటం లేదు మమ్మీ. మీ ఆయనకి తాగే అలవాటుందన్నావుగా, అది దుర్గుణం కాదా? పెళ్ళైన కొత్తలో స్నేహితులు పార్టీ ఇవ్వమని ఒత్తిడి చేస్తే వారితో కలిసి మందు తీసుకుని ఇంటికొచ్చారు. నేను చాలా రద్దాంతమే చేశాను. తనకు అసలు అలవాటు లేదని, కంపెనీ కోసం తీసుకున్నానని ఎంతో సర్ది చెప్పారు. ఇంకెప్పుడు తాగనని మాట కూడా ఇచ్చారు. తర్వాత ఎప్పుడు కూడా తాగిరాలేదు. అయినా ఆయనతో కలిసి ఉన్న 4 సంవత్సరాలు ఆయన్ని ఒక తాగుపొత్తుగానే చూశాను. నీ ముందు ఆయన్ని అలాగే చిత్రీకరించాను. మరి నీ భర్తకు స్త్రీ బలహీనత కూడా ఉందన్నావుగా? అవునమ్మా, ఆయన చాలా అందగాడు కాబట్టి స్త్రీలు ఆకర్షితులవుతారని నా అభిప్రాయం. ఆయన ఒక తాగుబోతుగా ఊహించుకున్నాను. మద్యానికి బానిసైన వ్యక్తికి పరస్త్రీ వ్యామోహం ఉండే ఉంటుందని అనుమానం. కాని అయినా నేను విడిపోయాక ఆయన గురించి వాళ్ళ ఆఫీస్లో వాకప్ చేశాను. వాళ్ళు చెప్పిందాన్ని బట్టి ఆయనకు ఆ బలహీనత అనేదే లేదు. అయినా మరి భార్య ముద్దు ముచ్చట గురించి ఏమీ ఆలోచించకుండా ఇంట్లో ఆఫీస్లో కంప్యూటర్కి అతుక్కుపోయే మనిషితో ఎలా కాపురం చేస్తావమ్మా? ఆయనంత కష్టపడింది ఫ్యామిలీ కోసమేగా మమ్మీ. అతని నుండి విడిపోయినందుకు బాధపడుతున్నట్లున్నావు? ఏమో మమ్మీ, పెళ్ళైన తర్వాత కొన్ని నెలలు చాలా హ్యాపీగా గడిపావు. ఆ తర్వాత అతని గురించి ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తపరుస్తుండేదానివి. ఎన్నో అవలక్షణలున్న వ్యక్తిగా నీ కళ్లకు కనపడేవాడు. అందుకే నేను నీకు అతని నుండి విడిపొమ్మని సలహా ఇచ్చాను. ఒక సానుకూల దృక్పథంతో ఆయన్ని ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ ఆయనలో లోపాలే చూసేదాన్ని. నెగిటివ్గా చూస్తే ఎవరైనా చెడ్డవారుగానే కనిపిస్తారు కదా మమ్మీ. దానికి కారణం ఎవరంటావు? రెట్టించింది జానకమ్మ. అయితే నేను లేదా ఆయనే? ఇద్దరూ కాదు, మరెవరు? నీ తల్లి, మమ్మీ. నువ్వు సురేష్ గురించి అసహనం వ్యక్తపరిచిన ప్రతిసారి విషయాన్ని భూతత్వంలో చూపి అతని మీద అయిష్టం కలిగేలా చేశాను. నువ్వు ఎమోషనల్గా నా మీదే ఆధారపడాలని, నువ్వు నా నుండి దూరమవుతావనే అభద్రతా భావంతో అలా చేశాను. ఒక్కసారి తల్లి కళ్ళలోకి చూసింది అంకిత. అపరాధ భావంతో తల ప్రక్కకి తిప్పుకుంది జానకమ్మ. భర్త అంటే స్త్రీ యవ్వనాన్ని తన అవసరాలకు ఉపయోగించుకుని దానికి ప్రతిగా ఆమె కోరిన సౌకర్యాలు ఏర్పరిచే వ్యక్తిగా భావించేదాన్ని. అందుకే మీ నాన్నగారు నేను గొడవలు పడుతూనే జీవించాం. ఆయనలో ఒక్క మంచి లక్షణం నా కనబడలేదు. ఆయన్ని ఒక బాధ్యత లేని తండ్రిగా, భార్యను సుఖపెట్టలేని అసమర్థుడిగా, ప్రేమరహితుడిగా భావించాను. నీకు కూడా నీ తండ్రిపై అలాంటి అభిప్రాయాన్ని ఏర్పరిచాను. అలాంటి వాతావరణంలో పెరిగిన నీవు ఎంత మంచి భర్త దొరికినా అతన్ని పాజిటివ్గా చూడలేవమ్మా. కారణాలేమైనా అటు నువ్వు ఇటు నేను ఒంటరి పక్షుల్లా మిగిలాం, కాదంటావా మమ్మీ? కానీ అనుకోని విధంగా నా ఆలోచనలో బాగా మార్పు వచ్చిందమ్మా. ఏం మమ్మీ అది? ప్రపంచ వింతల్లో ఒకటిగా తాజ్మహల్ ఎన్నికైనప్పుడు నా హిస్టరీ క్లాస్లో విద్యార్థులు తాజ్మహల్ గురించి, షాజహాన్ గురించి, ముంతాజ్ గురించి ఎన్నో ప్రశ్నలు అడిగేవారు. వారి డౌట్స్ క్లియర్ చేయటానికి లైబ్రరీకి వెళ్ళి

కాలమ్స్ బుక్స్ చదువుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. పాలనలు, సమస్యలతో, యుద్ధాలతో క్షణం తీరికలేని చక్రవర్తి, తలుచుకుంటే కోరిన స్త్రీని తన పడక గదికి రప్పించుకోగల వ్యక్తి, 13 మంది పిల్లల్ని కని 14వ కానుపులో భార్య చనిపోతే ఆ బాధను భరించలేక కొన్ని నెలల పాటు ఏకాంత జీవనం సాగించి ఆమె జ్ఞాపకార్థం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయి తాజ్మహల్ నిర్మించాడంటే ఒక భర్తలో ఎంతటి ప్రేమికుడుంటాడో నాకు జ్ఞానోదయమైంది. అప్పటి నుండి హైదరాబాద్లోని మన అపార్ట్మెంటులో జంటల్ని పరిశీలిస్తున్నాను. దంపతులు ఎంత సంతోషంతో ఉంటారో గమనిస్తున్నాను. నిత్యం గొడవలు పడే దంపతుల్లో వారి గొడవకు కారణం ఎంత సిల్లీగా ఉంటుందో కూడా గమనిస్తున్నాను. ఉద్వేగంతో చెప్పింది. కానీ ఎక్కువ మంది భార్యలు వారి భర్తల గురించి నెగిటివ్ కంప్లైంట్ చేస్తూనే ఉంటారు కదా మమ్మీ. మగవాడు ఒక మగవాడమ్మా, గుండె నిండా ప్రేమను నింపుకుని కూడా భార్యకు జీవిత కాలంలో ఒక్కసారి కూడా నువ్వంటే నాకిష్టం అని చెప్పలేడు. కుటుంబం కోసం పగలంతా కష్టపడి రాత్రి కొద్దిగా బంతు తాగి ఇంటికి ఆలస్యంగా వచ్చి భార్య పిల్లల ముందు తనని తాను చులకన చేసుకుని అమాయకుడు. మా నాన్నగారు కూడా మంచివారేనా మమ్మీ? ఈ 4 గంటల ప్రయాణంలో నీలాగే నేను ఆలోచిస్తూనే ఉన్నాను. మీ నాన్నగారిలో ఇది అని చెప్పటానికి ఒక్క దుర్గుణం కానీ లేదా ఆయన నుంచి విడాకులు తీసుకున్నందుకు నన్ను నేను సమర్థించుకుని ఒక్క కారణం కానీ దొరకలేదు. నీ పర్సులో కాగితం ఎంత ఖాళీగా ఉందో నా పర్సులో కాగితం కూడా అంతే ఖాళీగా ఉంది. చూడమ్మా అంటూ ఆమె పర్సులోంచి తెల్ల కాగితం అంకితకు చూపించింది. ఇప్పుడు ఎంత బాధపడి ప్రయోజనం ఏముంది మమ్మీ అంటూ అంకిత బోరున విలపించింది. అది బహిరంగ ప్రదేశమనే స్పృహ కూడా ఆమెకు లేదు. జానకమ్మ అంకితను సముదాయించడానికి కూడా ప్రయత్నించలేదు. ఎందుకంటే ఆ ఏడుపులు, ఆ పశ్చాత్తాపంలో మనసు ప్రక్షాళనమవుతుంది. అలా ఏచి ఏచి కాసేపటికి అంకిత మౌనంగా ఉండిపోయింది. ఎంత ప్రయత్నించినా జానకమ్మ కళ్ళ నుండి కన్నీటి చుక్కలు జారకుండా ఆపుకోలేకపోయింది. కళ్ళు తుడుచుకుని గుండె నిబ్బరం చేసుకుని నీ ఏడుపు సీను అయిపోయినట్లేనా అంటూ నవ్వేసింది. నా బ్రతుకు నీకు నవ్వులాటుగా ఉంది, కోపంగా అంది అంకిత. ఇంతగా ఏడవలసిన అవసరం భవిష్యత్తులో రాదు. నీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది. కొంప ముంచి మళ్ళీ పెళ్లి చేస్తావా మమ్మీ? అవునమ్మా, నీ గెస్ కరెక్టే. కానీ పెళ్లి కొడుకు మళ్ళీ సురేషే. అర్థమయ్యేలా చెప్పు మమ్మీ. సురేష్ని నిన్ను కలపడానికి నిన్నిక్కడ తీసుకొచ్చాను. ఈ తాజ్మహల్ సాక్షిగా నీ భర్తను తిరిగి నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాను. సురేష్తో మాట్లాడవా మమ్మీ? ఆయన ఇక్కడికి వస్తున్నారా? ఆతృతగా అడిగింది అంకిత. సురేష్తో మాట్లాడలేదమ్మా. ఈరోజు మనం ఇక్కడికి వస్తున్నట్లు సెల్కి మెసేజ్ ఇచ్చాను. నిజానికి అతనితో మాట్లాడాలి అనుకున్నాను. కానీ నాలో ఏ తప్పుందని సురేష్ ప్రశ్నిస్తే నా దగ్గర సమాధానం లేదు. మీ పెంపకంలో మీ కూతురు ఇలా తయారైందని నన్ను విమర్శించినా నేను తట్టుకోలేను. అందుకే సెల్కి మెసేజ్ ఇచ్చాను. సురేష్ మెసేజ్ చూసుంటాడా? చూసిన ఇంత దూరం వస్తాడా? అతని ప్రేమ నిజమే అయితే మెసేజ్ అతనికి చేరుతుంది. అతను తప్పకుండా ఈ పాటికి ఇక్కడికి వచ్చే ఉంటాడు. భరోసా ఇచ్చింది తల్లి. క్షణాలు లెక్కిస్తూ కూర్చుంది అంకిత. వస్తాడో రాడో అని అనుమానం. వస్తే ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలని ఆతృత. చాలా కాలం తరువాత సురేష్ని చూస్తున్నానని సంతోషం. మమ్మీ, సెల్ సైలెంట్ మోడ్లో లేదు కదా? లేదులే కన్నా. కొన్ని క్షణాల తర్వాత, మమ్మీ సెల్ ఫుల్ ఛార్జ్లో ఉందా? నీకోసం ఇంత దూరం వచ్చిన దాన్ని ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోలేనా? ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మెసేజ్ అలర్ట్. ఆత్రంగా మెసేజ్ చదివింది అంకిత. మీకోసం తాజ్మహల్ దగ్గరకు వచ్చాను. మీరెక్కడున్నారు? అంకిత కళ్ళల్లో అద్భుతమైన మెరుపు. ఆ వెన్నెల కంటే ప్రకాశవంతంగా కనిపించింది. సురేష్కి ఫోన్ చేసి మనం ఇక్కడ ఉన్నామని చెప్పు మమ్మీ. ఆగమ్మా, నాకు తెలుసు కదా అని. విలువైన వాటి కోసం వెతకాలి అని మెసేజ్ ఇచ్చింది. 10 నిమిషాల తరువాత దూరం నుండి నడుచుకుంటూ వస్తున్న సురేష్ కనిపించాడు. వజ్రాన్ని పోగొట్టుకున్న వ్యక్తిగా చాలా ఆత్రంగా అంకిత కోసం వెతుకుతున్నాడు. చూడమ్మా, అతని కళ్ళల్లోకి చూడు. నీ మీద ఎంత ప్రేమందో తెలుస్తుంది. వెళ్ళి అతని రిసీవ్ చేసుకో.

0: నువ్వు ఎలాంటి సెంజాయిషి ఇవ్వవలసిన అవసరం లేదు. నీ కళ్ళల్లోని పశ్చాత్తాపం అతను గ్రహించగలడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి సురేష్ గుండెపై వాలిపోయింది అంకిత. అటు వెన్నెల కౌగిలిలో తాజ్మహల్, ఇటు సురేష్ కౌగిలిలో అంకిత. అప్పుడు జానకమ్మ కళ్ళలో తన తప్పును సరిదిద్దుకున్న తృప్తి. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్పై కథానిక కార్యక్రమంలో వెన్నెల్లో తాజ్మహల్ కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
4: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
3: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
4: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
5: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. తిరుమలలో గురువారం రాత్రి మలయప్ప స్వామి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల భాగంగా 3వ రోజు ఉదయం స్వామివారు సింహ వాహనాన్ని అధిష్ఠించి యోగ నరసింహుడి రూపంలో ఊరేగారు. సాయంత్రం ఉత్సవమూర్తులు ఆలయం వెలుపల 1000 నేతి దీపాల వెలుగులు సహస్ర దీపాలంకర సేవ అద్భుతంగా ఊయలూగారు. రాత్రి ముగ్ధ మనోహర స్వరూపుడై ఉభయ దేవేరులు శ్రీదేవి భూదేవులతో కలిసి శ్రీమన్నారాయణుడు ముత్యపు పందిరిలో భక్తులను సాక్షాత్కరించారు. బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు శనివారం రాత్రి 7 గంటల నుండి 12 గంటల వరకు గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తిరుమల 2 ఘాట్ రోడ్లలో శుక్రవారం సాయంత్రం నుంచి 2 వాహనాల అనుమతి రద్దు చేశారు. పార్కింగ్ సరిపోయేలా వాహనాలను తిరుమలకు అనుమతించనున్నారు. తిరుమల వెళ్లే ప్రతి వాహనం కూడా ముందస్తు పాస్ను తీసుకుని వెళ్లాల్సి ఉంది. తర్వాత వచ్చే వాహనాలన్నీ కూడా తిరుపతిలోనే కట్టడి చేయనున్నారు. ఇందుకోసం అలిపిరి వద్ద పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గురువారం రాత్రి తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఉత్యపు పందిరి వాహన సేవలు పాల్గొన్నారు. గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో ఉద్దాడ రవిచంద్ర, వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం ఆయన వాహన మంటపంలో ఉత్యపు పందిరిపై ఆసీనులైన స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆ తర్వాత వాహన సేవలు పాల్గొన్నారు. కాగా ఆయన శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో భీమవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో కార్మికులు గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కడలి హరిబాబు, రాష్ట కన్వీనర్ డున్నా అంచిబాబు మాట్లాడుతూ విశ్వకర్మను సృష్టికర్తగా, దైవిక వాస్తుశిల్పిగా భావించి దేశవ్యాప్తంగా కార్మికులు ఆయన జయంతిని జరుపుకుంటారని తెలిపారు. అనంతరం సీనియర్ కార్మికులు జడ్డు అచ్యుతరాంబయ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లు శ్రీనివాస్, మజ్జి మహేష్, ఇళ్ల హరికృష్ణ, శ్రీహరిరాజు, సూర్యనారాయణమూర్తి, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రం తూర్పు వీధిలో కొలువుతీరిన వినాయకుడి ఊరేగింపు గ్రామంలో గురువారం ఉత్సాహంగా సాగింది. అనంతరం నృసింహసాగరంలో వినాయక నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా చిత్ర విచిత్ర వేషధారణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, యువత ఆనందోత్సవాల నడుమ ఊరేగించారు. ఆచంట మండలం ఆచంటలు గణనాథుల విగ్రహాలను పలు వాహనాల్లో అలంకరించి తీన్మార్ గరగ నృత్యాలతో ఊరేగించి కోడేరు గోదావరిలో నిమజ్జనం చేశారు. కాళ్ల మండలం పెద అమీరంలో డిప్యూటీ స్పీకర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బట్టి వినాయకుని ప్రతిమను భక్తి శ్రద్ధలతో కార్యకర్తలతో కలిసి రఘురామ కృష్ణరాజు నిమజ్జనం చేశారు. కాళ్ల, కాళ్లకూరు, దొడ్డనపూడి, ఏలూరుపాడు, కోపల్లె, వండాడ, కలవపూడి తదితర గ్రామాల్లో ఘనంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల అన్న సమారాధనలు జరిగాయి. కలిదిండి మండలం గురువాయిపాలెం, వెంకటాపురం, సానారుద్రవరం, ఎన్ఆర్పి అగ్రహారం, మూల్లంక, సంతోషపురం గ్రామాల్లో ట్రాక్టర్లపై వినాయకుని విగ్రహాలను ఉంచి పురవీధుల్లో డప్పు వాయిద్యాలతో ఊరేగించారు. అనంతరం చెరువులు, కాల్వల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు. పలుచోట్ల అన్న సమారాధనలు జరిగాయి. ఏలూరు సత్రంపాడులోని లక్ష్మీ గణపతి స్వామి ఆలయం వద్ద జరుగుతున్న 28వ చవితి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం భక్తులు సామూహికంగా స్వామివారికి ఫలార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ యాజ్ఞిక బ్రహ్మ తుమ్మలూరి విశ్వనాథ శాస్త్రి, ఆలయ అర్చకులు రఘువేంద్ర కుమార్ భక్తులతో ప్రత్యేక పూజలు చేయించారు.

0: అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఏలూరు పవర్పేటలోని విఘ్నేశ్వర ఆలయంలో 14వ తేదీ నుంచి జరుగుతున్న విజయ గణపతి మహోత్సవాల్లో భాగంగా గురువారం నగరానికి చెందిన కాకి రాజశేఖర్ సత్యవేణి దంపతులు స్వామికి సంతాన గణపతి అలంకారం చేసి పూజలు చేశారు. బొడ్డు శ్రీనివాస్ కాంచన, పద్మ, హైమావతి దంపతులు ఆలయ ప్రాంగణంలో శ్రీలక్ష్మీ గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కందుకూరి వెంకట విజయ కుమార్ భక్తులతో పూజలు చేయించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఐబీఎం స్కిల్ బిల్డ్, ఎస్వీకేపీ ప్లేస్మెంట్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం పెనుగొండ ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు కళాశాలలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన సదస్సు నిర్వహించారు. శిక్షణ పొందిన విద్యార్థులు సమాజంలో సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని నిర్వాహకులు కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బుప్పతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ప్రధాని జన్మదినం సందర్భంగా భీమవరం సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాద దీపాలు వెలిగించారు. అనంతరం రాజవారి సెంటర్లో స్టీల్ డిస్టిబ్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీపోత్సవాన్ని ప్రారంభించారు. సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న విక్రమ్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం మండలానికే గర్వకారణమని ఎంఏఓ ఏ రవీంద్ర ప్రశంసించారు. స్థానిక మండల వనరుల కేంద్ర కార్యాలయంలో గురువారం ప్రధాన ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసినప్పుడు గుర్తింపు దానంతటదే వస్తుందన్నారు. రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో చిన్నగురువాయిగూడెం మోడల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి పథకాలు సాధించారని హెచ్ఎంటి కన్నయ్య తెలిపారు. స్థానిక పాఠశాలలు విద్యార్థులకు గురువారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13న ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం పెద అమీరం ఎడిపి వరల్డ్ స్కూల్లో నిర్వహించిన 7వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ 2026లో బాలికల అండర్ 8 విభాగంలో గుడికందుల చిరణ్వి 6 గేములకు 5 పాయింట్లు గెలిచి 3వ స్థానం సాధించగా బాలికల అండర్ 6 విభాగంలో గుడికందుల జుహి 5 గేములకు 3.5 పాయింట్లు గెలిచి 4వ స్థానం సాధించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన ఈ అక్క చెల్లెళ్లకు టోర్నమెంట్ నిర్వాహకులు మెమెంటో ప్రశంసాపత్రం అందించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు విజయవాణి, మోహిని కుమారి, శ్రీదేవి, రవికుమార్ తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అండర్-14 సబ్ జూనియర్ బాస్కెట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ జెట్ ఫైనల్ కోచింగ్ ఎంపికైన పట్టణానికి చెందిన పునీత్ను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం అభినందించారు. చిన్న వయసులోనే క్రీడలో ప్రతిభను చాటుతూ రాష్ట్ర జట్టు ఫైనల్ కోచింగ్ కు ఎంపిక కావడం గర్వకారణం అని కొనియాడారు. క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో మరింత సాధన చేసి జాతీయ స్థాయిలో రాణించి ఏపీకి, తాడేపల్లిగూడానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇవి ఈనాటి టైమ్ లైన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో వెడగలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియా సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

శారీరక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334116.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఆర్టర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌంటమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
2: సెల్ 9176126669. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
0: September 23, 2026 అనగా బుధవారం
1: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420099.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

శ్రోతలందరికీ ఆణిముచ్చల కార్యక్రమానికి స్వాగతం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆబాల గోపాలాన్ని అలరించిన మధుర గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఏ నటుడికి పాట పాడినా, ఏ భాషలో పాడినా వాళ్లే పాడారా అనిపించేలా మంత్రముగ్ధుల్ని చేసిన స్వర జ్ఞాని ఆయన. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఉత్తరాది గాయకుల గొంతు వినడానికి అలవాటు పడిన హిందీ సినీ ప్రియులను అలరించడం అంత ఆషామాషీ కాదు. అయినా కూడా బాలు వారి గుండెల్లో పాగా వేశారు. మరుపురాని మధుర గీతాలెన్నో హిందీ చిత్రాల్లో ఆలపించి దేశ వ్యాప్తంగా శ్రోతలను అబ్బురపరిచారు. హిందీ చిత్రానికి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కథానాయకుడి పాటలన్నీ బాలుతోనే పాడించాలని బాలచందర్ పట్టుబట్టి పాడించారు. ఆ పాటలు దేశ వ్యాప్తంగా శ్రోతల్ని ఆకట్టుకోవడంతో బాలు పేరు దేశం నలుమూలలా మారుమ్రోగిపోయింది. ఇక మేనే ప్యార్ కియాలో ఆయన పాడిన పాటలు యువత గుండెలను ఉర్రూతలుగుంచాయి. ఆయన పాటలు సూపర్ హిట్, పెద్ద సెలబ్రిటీ హోదా. బాలులో ఆ దర్పం ఏనాడు కనపడలేదు. ఎంత నిండైన రూపమో అంత మెండైన మనసు. వినయ సంపన్నుడు. ఎలా ఉండాలో ఆచరణలో చూపించారు. భారతీయ సంస్కృతి, ముఖ్యంగా తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఆయనకు ఎనలేని గౌరవం మక్కువ. బాలుగారి గురించి ఒకటా రెండా అనేక విశేషాలు చెప్పుకోవచ్చు. ఆయన వ్యక్తిత్వం అటువంటిది. ఈనాటి ఆణిముచ్చలు కార్యక్రమంలో ఇప్పుడు బాలుగారు పాడిన పాటలు విందాం. ఆణిముచ్చల కార్యక్రమంలో ముందుగా జె మహేంద్రన్ దర్శకత్వంలో 1981 జూన్ నెలలో విడుదలైన చిత్రం మౌనగీతం. ప్రతాప్ పోతన్, సుహాసిని జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్ జానకి, ఎస్పి

ఇళయరాజా స్వరపరిచిన చెలిమిలో వలుపురాగం పాట విన్నారు కదా. తర్వాత పాట ఆర్ త్యాగరాజన్ దర్శకత్వంలో రజనీకాంత్ సుజాత జంటగా నటించిన 1980 నాటి చిత్రం మాయదారి కృష్ణుడు. ఈ చిత్రం నుంచి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన చెంగావి పంచికట్టి పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు.

0: అండ్ నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: ఎవడబ్బా సొమ్ము చిత్రం నుంచి ఒక చక్కని పాట విన్నారు కదా. తర్వాత పాట దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణరాజు, జయప్రద జంటగా నటించిన చిత్రం రంగూన్ రౌడీ. 1979 విడుదలైన ఈ చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఓజాబిలి వెన్నెల ఆకాశం పాట వింటారు. రచన వేటూరి, సంగీతం జేవి రాఘవులు.

రంగూన్ రౌడీ చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట కృష్ణ మంజుల జంటగా 1975 ఆగస్టులో విడుదలైన చిత్రం రక్త సంబంధాలు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఎవరో నీవు ఎవరో నేను పాట వింటారు. రచన సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
3: రక్త సంబంధాల చిత్రం నుంచి బాలు, సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో చివరిగా 1983లో విడుదలైన రఘురాముడు చిత్రం నుంచి SP బాలు, P సుశీల ఆలపించిన పాడవే ఓ కోయిల పాట వింటారు. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. శోభన్ బాబు, సుమలత జంటగా నటించిన రఘురాముడు చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

ఆడుముచ్చల కార్యక్రమంలో ఇంతవరకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జీవిత విశేషాలతో పాటు ఆయన పాడిన పాటలు విన్నారు కదా. ఈనాటి ఆడుముచ్చల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఆడుముచ్చల కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజ్నర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే నేహా. వెల్కమ్ టు మహిళ. స్ట్రెస్, ఒత్తిడి ఎలా పిలిస్తేనే దీని బారిన పడని వారుంటూ ఉండడం లేదు. పోనీ ఇది ఆ క్షణం ఉండిపోయేదా? నెమ్మదిగా మన అవయవాలపైన, ఆరోగ్యంపైన ప్రభావం చూపిస్తుంది, అనారోగ్యాల పాలు చేస్తుంది. అలాంటి వారికి ఉపశమనం కలిగించాలనుకుంది అనుజ లోనియా. జస్ట్ రిలాక్స్ అవ్వండి అంటూ రిలాక్స్ ప్లే థెరపీ పేరిట ఓ పుస్తకాన్ని తీసుకువచ్చేసింది. యువత నుంచి నిపుణుల వరకు దీనిపై మనసు పారేసుకుంటున్నారు. 20లోకి అడుగు పెట్టిందంతే ఇంప్లిమెంటరీ బవల్ డిసీజ్ బారిన పడింది అనుజ. ఇదో ఆటో ఇమ్యూన్ కండిషన్. దేహాన్ని రక్షించాల్సిన కణాలే ప్రతిదాడి చేస్తూ ఉంటాయి. ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చవిచూసింది. విపరీతమైన నొప్పి, బరువు దారుణంగా తగ్గిపోయింది. జావ వంటివి తాగాలన్నా పడని పరిస్థితి, కాస్త కదలాలన్నా మెలితిప్పే నొప్పి, చుట్టుముడుతున్న ఆందోళన మంచానికే పరిమితమైంది, నిద్ర రాదు. ఈ పరిస్థితుల్లో బతకడం కన్నా చావే మేలనిపిస్తుంది కదూ. కానీ తనేమనుకుందో తెలుసా, ఇక భరించింది చాలు అనే. అందుకే తన మీద ప్రయోగాలు చేసుకుంది. ఫిజియోథెరపీకి, ఫిట్నెస్, మానసిక వైద్య చిట్కాలు, జీర్ణ వ్యవస్థ మెరుగుపడడానికి వివిధ ప్రక్రియలంటూ జోడించుకుంటూ వెళ్ళింది. 7 నెలల కష్టం, కాస్త ఆహారం లోనికి వెళ్లడం మొదలైంది, నిద్రధరికి చేరింది, నెమ్మదిగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంది. అనుజది మహారాష్ట్రలోని తానే. అమ్మా నాన్నల బాటలో నడుస్తూ వైద్యరంగాన్ని ఎంచుకుంది. తను ఫిజియోథెరపిస్ట్, ముఖ్యంగా వృద్ధులకు సేవలందిస్తుంది. వాళ్ళకి ఫిట్నెస్ కోచింగ్, వర్క్షాప్లని నిర్వహించేది. కెరియర్లో స్థిరపడుతోంది అనగా అనారోగ్యం పాలైంది. తన ఈ స్థితికి ఒత్తిడి, పనిలో పడి శరీరాన్ని పట్టించుకోకపోవడం, జీవనశైలి సరిగ్గా లేకపోవడం, నెగిటివ్ ఆలోచనలు వంటివన్నీ కారణమేనని గ్రహించింది. దానికి తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటూ రాగలిగింది. తనంటే వైద్య నేపథ్యం కాబట్టి బయటపడగలిగింది. మిగిలిన వారి పరిస్థితి ఏంటి అని ఆలోచించింది. స్ట్రెస్ స్టేటస్గా మారింది. ఒత్తిడి నుంచి బయటపడడానికి ఇతరులకు కౌన్సిలింగ్ వంటివి ఇస్తోంది. తాజాగా రిలాక్స్ ప్లే థ్రైవ్ అనే పుస్తకాన్ని తీసుకువచ్చింది. పజిల్స్, ఆర్ట్స్, చిన్న చిన్న ఛాలెంజ్లు, సైన్స్ ఆధారిత

ఛార్జీలతో దీన్ని తీర్చిదిద్దింది. రోజు మొత్తంలో 5 నిమిషాలు కేటాయించినా సరిపోయేలా తీర్చిదిద్దడంతో దానికి ఆదరణ పెరుగుతోంది. ఒత్తిడిని గుర్తించేవారు చాలామందే, కానీ సీరియస్గా తీసుకోరు. తీరా అనారోగ్యం పాలయ్యాక బాధపడుతూ ఉంటారు. నా వల్ల కావట్లేదు అని అనిపించిన క్షణం చేస్తున్న పనిని ఆపండి, పక్కకు వెళ్ళి సేద తీరండి. ఈ చిన్న చర్య కూడా మిమ్మల్ని చాలా కాపాడగలదు. ముఖ్యంగా రిలాక్స్ అవ్వండి, నిద్రను

0: ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8866558773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. స్కూల్లో ఆమెకు మంచి విద్యార్థినిగా పేరు. కాలేజీకి వెళ్ళాక ఒకేసారి 2 ఉద్యోగాలు కొట్టిందన్న గుర్తింపు. చదివయ్యే నాటికి ఉద్యోగం కాదు పెళ్ళి అన్నారు. ఆపై గృహిణిగా, అమ్మగా 7 ఏళ్లు గడిచిపోయాయి. అలాంటి కృతికా కుమారన్ విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎలా ఎదిగారో చూసేద్దాం. అమ్మ చనిపోయి అప్పటికి 4 రోజులే. యూట్యూబ్ చూస్తూ అవేవో తయారు చేసుకుంటుంది అనుకుంటున్నారు కృతిక. బాధలో పిచ్చి పని చేస్తుంది అనుకుంటున్నారంతా. కానీ అమ్మ సలహా పాటిస్తున్నారని ఆమెకు మాత్రమే తెలుసు. తల్లి బతుకున్నప్పుడు ఈ రసాయనాల గోల నీ వాళ్లకు వద్దు, నువ్వు వాళ్ళ కోసం ఆరోగ్యకరమైన తయారు చేసుకో అన్న సలహాని ఇచ్చేవారు. కానీ అమ్మను చూసుకోవడంలో పడి ఆ మాటను అంతగా పట్టించుకోలేదు కృతిక. ఆవిడ పోయాకైనా ఆ ఆలోచనకు కార్యరూపం ఇద్దాం అనుకున్నారు వారు. అదే ఆమెను విజయవంతమైన వ్యాపారవేత్తను చేసింది. తమిళనాడులోని గోబీ చెటాపాయలం కృతికది. చిన్నప్పటి నుంచి మంచి విద్యార్థినిగా పేరు తెచ్చుకున్నారు. పై చదువుల కోసం కోయంబత్తూర్కి వెళ్లారు. ఐటీలో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడే ప్రాంగణ నియామకాల్లో 2 ఉద్యోగాలు తెచ్చుకున్నారు. పల్లెటూరు అమ్మాయి 2 ఉద్యోగాలు తెచ్చుకోవడం చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. కానీ ఆఖరి సెమిస్టర్లో వాటిని వదులుకున్నారు కృతిక. కారణం పెళ్లి కుదరడమే. ముహూర్తానికి సరిగ్గా 15 రోజులు. ఓ ప్రమాదంలో కాబోయే మామగారు, బావగారు మరణించారు. దీంతో పెళ్లి ఆగడంతో పాటు నష్టజాతకురాలు అన్న పేరు వచ్చేసింది. తర్వాత పెళ్లి జరిగిన అత్తారింటి వాళ్లు ఇష్టానికి వ్యతిరేకంగా కెరియర్ మాట ఎత్తలేకపోయారు ఆమె. కృతిక తల్లికి తీవ్రమైన చర్మ సమస్యలు. ఎన్ని క్రీములు వాడినా ఫలితం లేదు. స్టెరాయిడ్స్ ని తీసుకున్నారు. తన పాపకి ఎగ్జిమా. వీళ్ళిద్దరినీ చూసుకోవడంలోనే సరిపోయేదాముకు. స్టెరాయిడ్స్ ప్రభావంతో కిడ్నీలు దెబ్బతిని కృతిక వాళ్ళమ్మ చనిపోయారు. ఎలాగూ వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబమే. దీంతో అమ్మ మాట మేరకు ఆమె పోయాక సహజ పదార్థాలతో సబ్బులు తయారు చేశారు. పాపకి బాగా పనిచేశాయి. ఇతరులకు ఉపయోగపడతాయని వాటిని ఫేస్బుక్ లో అమ్మకానికి పెట్టారామె. స్నేహితులకు నచ్చి ప్రయత్నించారు. వారికి బాగా పనిచేయడంతో ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆర్డర్లు పెరిగే కొద్దీ వీటి గురించి లోతుగా తెలుసుకుంటున్నారు కృతిక. భర్త ప్రోత్సాహంతో కాస్మెటాలజీ కోర్సులు చేశారు. మేకపాలు, ఆలివ్, బాదం నూనెలతో చర్మ, కేశ సంబంధ ఉత్పత్తులు తీసుకువచ్చారు. విల్వా పేరుతో అమ్మకం మొదలుపెట్టారు. వంటగదిలో చిన్నగా మొదలైంది విల్వా. ఫేస్బుక్, వాట్సాప్ల్లో మొదలైన అమ్మకాలు సొంత వెబ్సైట్తో పాటు ఈ కామర్స్ వేదికల్లో చోటు సంపాదించుకునే స్థాయికి చేరుకున్నాయి. తమిళనాడులో సొంత స్టోర్లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్లు ఉన్నారు. గతేడాది వాళ్ల వ్యాపారం 30 కోట్లు. 7 ఏళ్లలో ఈ స్థాయికి వచ్చారనుకున్నారేమో. సబ్బుల తయారీ మొదలు పెట్టినప్పుడు వ్యాపారవేత్త అవ్వాలని కానీ, ఈ స్థాయికి ఎదగాలని కానీ లక్ష్యాలు పెట్టుకోలేదు. అప్పుడు నా దృష్టంతా నేను తయారు చేసేది నా పాపకు సహాయపడుతుందా లేదా అనే. పరిష్కారం దొరికాక అదే ముందుకు సన్నడిపేసింది. అందుకే సమస్య ఎదురైనప్పుడు పరిష్కారం కోసం వెతకాలి. దొరకలేదా సొంతంగా ప్రయత్నించాలి. అంతేకాని ఆగిపోకూడదు. నేను చేసింది అదే అనే కృతిక టెడెక్స్ స్పీకర్ కూడా. వినర్ కదిలిసినాస్. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: Dr. Sanjeev Homeocare. Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeocare. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni deerghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఇప్పుడు మనం ఆమ్కా పన్నా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు మామిడికాయలు, బెల్లం, జీలకర్ర టీ స్పూన్, ఉప్పు తగినంత, నీళ్లు 1 లీటరు, నల్ల ఉప్పు, మ్యాంగో ఎసెన్స్. మరి దాని

ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మామిడికాయలను కడిగి తగినంత నీరు పోసి ఉడికించాలి. చల్లారిన తర్వాత గుజ్జు తీసి మిక్సర్లో వేసి బ్లెండ్ చేయాలి. నీళ్ళలో బెల్లం, ఉడికించిన మామిడికాయ గుజ్జు, ఉప్పు, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలపాలి. గాజు గ్లాస్లో సర్వ్ చేసుకుంటే సరి, ఎంతో రుచికరమైన ఆమ్క పన్న రెడీ అయిపోతుంది. ఈ పానీయాన్ని సేవించడం వల్ల శరీరంలో వేడి, అతిదాహం తగ్గుతాయి. విన్నర్ కథ లిసినర్స్, తిరిగి ప్రసారం అయ్యే మహిళా ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే నేహా.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశ

0: పట్టణాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666. వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FIMAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: చెవి పూట, ముక్కుది బుడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్,

0: అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
1: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

FM 90.4. హాయ్ హలో లిసినర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈరోజు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చేసానండి. మరి అవేంటో తెలుసుకుందామా? జుట్టు తల మీద ఒత్తుగా నల్లగా నిగనిగలాడాలనే మహిళలంతా కోరుకుంటారు కదండి. అందాన్ని, ఆకర్షణను తెచ్చిపెట్టే దీన్ని సంరక్షించుకోవటానికి రకరకాల పద్ధతులు కూడా పాటిస్తూ ఉంటారు. కానీ అవే వెంట్రుకలు ముఖం మీద మొలిచి అందాన్ని దెబ్బతీస్తుంటే మనసులో తీవ్ర వేదన మొదలవుతూ ఉంటుంది. అనుక్షణం ఆలోచనలన్నీ దాని చుట్టే తిరుగుతూ ఆందోళనకు గురితీస్తాయి. నిజానికి మహిళలకు పెదవులు, చుముఖం, ఛాతీ, కడుపు, వెన్ను వంటి భాగాల మీద వెంట్రుకలు చాలా సూక్ష్మంగా కంటికి కనిపించని విధంగా ఉంటాయి. కానీ కొందరిలో మాత్రం ఇవి గుబురుగా పెరుగుతూ నల్లగా స్పష్టంగా కనిపించడం చూస్తూ ఉంటాము. ఈ సమస్యను హిర్సుటిజం అంటారు. సాధారణంగా స్త్రీలలో పురుష లక్షణాలు, పురుష హార్మోన్లు తక్కువ మోతాదులోనే ఉత్పత్తి అవుతాయి. ఒకవేళ ఈ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయితే అవాంఛిత రోమాలు పెరగటం మొదలవుతూ ఉంటుంది. ఇలా జరగటానికి కారణాలు అనేకమంది. అయితే చాలా మందిలో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే సమస్య అవాంఛిత రోమాలు పెరగటానికి కారణమవుతుందట. చూడటానికి ఇబ్బంది తప్పించి ఆ అవాంఛిత రోమాలన్నది చాలాసార్లు హానికరమైన సమస్య ఏమీ కాదు. అధిక బరువు గలవారు కూడా బరువు తగ్గించుకుంటే ఈ వెంట్రుకలు పెరగటము తగ్గుతుంది. బ్లీచింగ్ చేసుకోవడం ద్వారా వీటిని అంతగా కనిపించకుండా చూసుకోవచ్చు. షేవింగ్ చేసుకుంటే మరిన్ని వెంట్రుకలు మొలుస్తాయని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. కాకపోతే వెంట్రుకలు దట్టంగా కనిపిస్తాయి. ప్లకింగ్, ట్వీజింగ్, వ్యాక్సింగ్ సురక్షితమైన మరియు చవకైన ప్రక్రియలు, అయితే వీటితో నొప్పి కలుగుతుంది. అలాగే మచ్చలు, వాపు, చర్మం నల్లబడటం, కొన్నిసార్లు చీము పట్టి ఇన్ఫెక్షన్లు రావటం వంటి ముప్పులు కూడా ఉంటాయి. అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించే ఎలక్ట్రాలిసిస్ లేదా లేజర్ వంటి ప్రక్రియలు ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాయి. నిపుణులతో చికిత్స చేయించుకుంటే మంచి ఫలితం కనపడుతుందండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు ఒక చక్కని పాటను వినేద్దాం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందామండి. వంటకాల గుమగుమలు ముక్కుకు తగలగానే నోట్లో నీళ్ళుతూ ఉంటాయి కదండి, అలానే మురికి కాలువల దగ్గరికి వెళ్తే వెంటనే ముక్కు మూసేసుకుంటాం. కొన్ని రకాల సువాసనలు మన మనసును ఆహ్లాదపరుస్తాయి, ఇంకా ఉత్తేజపరుస్తాయి. ఇలా గ్రహణశక్తి అంటే వాసనలను పసిగట్టే శక్తి మన జీవితం మీద శారీరకంగా ఇంకా మానసికంగా రకరకాలుగా ప్రభావం చూపుతుందట. భావోద్వేగాలు, జ్ఞాపకాలు, ఆహార అలవాట్లు, మూడ్స్ ఇలాంటివన్నీ దీంతో సంబంధం కలిగినవే. కొన్నిసార్లు జలుబు, అలర్జీలు, సైనస్ సమస్యలు వంటివి తాత్కాలికంగా వాసన చూసే శక్తిని తగ్గిస్తాయట. దీనికి పెద్దగా బాధపడాల్సిన పని లేదు, కానీ దీర్ఘకాలికంగా వాసన చూసే శక్తికి తగ్గిపోతే ప్రమాదకరమేనని చెప్తున్నారు పరిశోధకులు. ముఖ్యంగా మలి వయసులోనే దీన్ని నిర్లక్ష్యం చేయటానికి వీలు.

అంటున్నారు. ఎందుకంటే ఘ్రాణశక్తి తగ్గిపోవటం ఆయుష క్షీణించిపోవటానికి సంకేతమని తాజా అధ్యయనంలో వెల్లడైంది. షికాగో విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవలే 57 నుంచి 85 ఏళ్ల వయసుకు చెందిన 3000 మందిని ఎంచుకొని పిప్పర్మెంటు, చేప, నారింజ, గులాబీ, చర్మం వంటి వాసనలను గుర్తించే పరీక్షను పెట్టారట. 5 ఏళ్ల తర్వాత పరిశీలించగా వాసనలను సరిగ్గా గుర్తుపట్టిన వారిలో 10% మంది మరణిస్తే, వాసనలను అంతగా పోల్చుకోలేని వారిలో 39% మంది చనిపోవటం గమనార్హం. వయసు, పోషకాహారం, పొగ అలవాట్లు, పేదరికం, సంపూర్ణ ఆరోగ్యం వంటివి పరిగణలోకి తీసుకొని చూసిన వాసనలను సరిగా గుర్తుపట్టలేకపోవటం పెద్ద ముప్పుగానే కనిపిస్తోందని తేలింది. వాసనలు తెలియకపోవటం నేరుగా మరణానికి కారణం కాదు, కానీ శరీరంలో అప్పటికే ఏదో నష్టం జరిగిపోయిందనటానికి ముందస్తు హెచ్చరిక అని అధ్యయన నేత ప్రొఫెసర్ జయంత్ పింటో చెబుతున్నారు. తమ అధ్యయనం మరణం ముప్పును పసిగట్టేందుకు తేలికైన పరీక్షగా ఉపయోగపడాలని పేర్కొంటున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్.

0: మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయ్స్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయ్స్.
1: ఫోన్ 7738351695.
0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేటర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించడం. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడదు. నిచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867425588.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. రోజు రోజుకి మన జీవనకాలం పెరుగుతూ పోతుంది. దీంతో ఉద్యోగ విరమణ తర్వాత కూడా చురుకుగా ఆరోగ్యంగా జీవించాలనే కోరిక మనలో కూడా పెరుగుతుంది. నిజానికి చాలా మంది తమ అసలు వయసు కన్నా 5 నుంచి 10 ఏళ్ల తక్కువగానే ఉన్నామని భావిస్తూ ఉంటారు. కానీ తమ శారీరక దృఢత్వం మీద మాత్రం పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఎందుకంటే 50 ఏళ్లు పైబడిన వారిలో దాదాపుగా ప్రతి ముగ్గురులోనూ ఒక సార్కోపీనియా, అనగా క్రమంగా కండరాలు పరిమాణం చెందటం లేదా బలం క్షీణించటం అనే సమస్యతో బాధపడుతున్నట్టు తాజా అధ్యయనం హెచ్చరిస్తున్నట్టు దీనికి నిదర్శనం. మంచాన పడ్డవారి మీద లేదా దీర్ఘకాలికంగా చికిత్స తీసుకునే వారి మీద మాత్రమే సార్కోపీనియా ప్రభావం చూపుతుందని చాలా మంది భావిస్తూనే ఉంటారు. కానీ మిగతా వారికి ఈ ముప్పు లేకపోలేదని తాజా అధ్యయనం సూచిస్తోంది. సాధారణంగా 40 ఏళ్ల వయసు నుంచి కండరాలు క్షీణించడం మొదలవుతుందట. ప్రతి 10 ఏళ్లకు 8% చొప్పున కండరాల మోతాదు తగ్గుతూ వస్తుంది. 70 ఏళ్ల వయసులో ఈ వేగం మరింతగా, అంటే 15% ఎగపాకుతుందట. ఇది శారీరక బలం, సామర్థ్యం వంటి వాటి మీద దుష్ప్రభావం చూపిస్తుంది. నడవటం, కుర్చీలోంచి లేవటం, వస్తువులను పట్టుకోవటం లేదా లేపటం వంటి రోజువారీ పనులను చేసేటప్పుడు కూడా దెబ్బతీస్తుందట. అయితే మంచి విషయం ఏంటంటే, సార్కోపీనియా బారిన పడ్డప్పటికీ కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు చేయడంతో పాటు ఆహారంలో తగినన్ని ప్రోటీన్లు, అత్యవసరమైన అమైనో ఆమ్లాలను తీసుకోవటం ద్వారా సమస్యను అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వయసు మీద పడ్డాక కూడా వ్యాయామాలు ఎందుకులే అని అనుకోకుండా కండరాలకు బలాన్నిచ్చే కసరత్తు చేయటం మంచిదని నిపుణులు చెప్తున్నారు. అలాగే తగినంత ప్రోటీను, అమైనో ఆమ్లాలు లభించే ఆహార పదార్థాలు కూడా తీసుకోవటం మర్చిపోకూడదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మన ప్రపంచాన్ని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలను పట్టికుదుపుతున్న మొండి జబ్బుల్లో క్షయ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 86 లక్షల మంది దీని బారిన పడుతుండగా సుమారు 13 లక్షల మంది చనిపోతున్నారని అంచనా. హెచ్ఐవి తర్వాత ఇంతమందిని పలుగొంటున్న జబ్బు ఇదే. క్షయ మొండి జబ్బే అయినప్పటికీ క్రమం తప్పకుండా 6 నెలల పాటు మందు వేసుకుంటే పూర్తిగా నయమైపోతుందంటండి. కానీ మధ్యలోనే మందులు ఆపేస్తే మందులకు మొండికేసే ఎన్డీఆర్టీబీగా మారుతుందట. కొన్ని దేశాల్లో ఇలాంటి క్షయ కేసులు 30% వరకు ఉన్నాయని అంచనా. క్షయను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స చాలా సులభంగా ఉంటుంది. అందువల్ల తేలికగా, చవకగా క్షయను గుర్తించే పరీక్షలను రూపొందించడంపై చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా క్షయ శ్వాస పరీక్షను పరిశోధకులు రూపొందించారు. ఇది క్షయకారక మైక్రోబాక్టీరియం ట్యూబర్క్యులాసిస్ వెలువరించే నైట్రోజన్ వాయువును పసిగట్టడం ద్వారా జబ్బును గుర్తిస్తుందట. ఇందులో ముందుగా క్షయ చికిత్సలో వాడే ఐసోనియాసిడ్ మందును లోనికి పీల్చుకునేలా మార్చిస్తారు. 10 నిమిషాల తర్వాత శ్వాసను పరీక్షిస్తారు. శరీరంలో క్షయకారక బ్యాక్టీరియా ఉంటే దానిలోని కేఏటీజీ అనే ఎంజైమ్ ఐసోనియాసిడ్ మందుకు స్పందించి నైట్రోజన్ వాయువును వెలువరిస్తుంది. దీన్ని స్పెక్ట్రోమీటర్ విశ్లేషించి వెంటనే జబ్బును పసిగడుతుందట. కుందేళ్లపై పరీక్షించగా ఇది బాగా పనిచేస్తున్నట్టు బయటపడింది. దీన్ని సురక్షితత్వాన్ని, ఇంకా ఖచ్చితత్వాన్ని తెలుసుకోవటానికి మనుషులపై కూడా ప్రయోగాలు చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే తేలికగా, వేగంగా ఎక్కడైనా క్షయను పరీక్షించడానికి ఉపయోగపడగలదని ఆశిస్తున్నారు. అది మామూలు క్షయేనా లేక మందులకు తట్టుకునే మొండి క్షయనా అనేది పరీక్షించడానికి చాలా వీలుగా ఉండటం గమనార్హం. ఇదండి ఈరోజు ఆయుష్మాన్ భావాలో మనం తెలుసుకున్న ఇంట్రెస్టింగ్ టాపిక్స్. ఇంకొక ప్రోగ్రామ్తో, ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే ఫ్రెండ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ లు మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ

endoscopy, double balloon endoscopy, pediatric endoscopy, ERCP, cholangioscopy, fibroscan, high resolution manometry, pH impedance, H. pylori evolution కోసం urea breath test, glucose breath test, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: వరదలను తట్టుకునే వరి.
1: వరదలు వచ్చినప్పుడు 10-15 రోజుల పాటు నీళ్లు నిలిచిపోయాయి. నాట్లు వేసిన వరి పొలం నీళ్లలో మునిగిపోయి పూర్తిగా దెబ్బతిన్నది.
2: మేము నాట్లు వేసినప్పుడు వరదలు వస్తే మొలకలు మునిగిపోయి పాడైపోతాయి, కాబట్టి నాట్లు వేయం. ఏడాదికి ఒక పంటనే వేస్తాం.
0: లోతట్టు ప్రాంతాల్లో చేసే వరి సాగుకి పంటను నాశనం చేయగల వరదలొచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. వాయువ్య బంగ్లాదేశ్ కు చెందిన అక్బర్ అలీ కొన్ని సంవత్సరాలుగా వరదలు మారిన తీరు గురించి చెప్తున్నది విందాం.
1: 20-30 సంవత్సరాల క్రితం వరదలు చాలా తరచుగా వచ్చేవి, కానీ నీళ్లు ఎక్కువ కాలం నిలిచేవి కావు. ఇప్పుడు వరదలు తక్కువే వస్తున్నా నీళ్లు ఎక్కువ కాలం నిలుస్తున్నాయి. ఎందుకో నాకు తెలియదు, బహుశా డ్రైనేజ్ సరిగా లేకపోవడం వల్లనేమో. వరద నీళ్లు ఎక్కువ కాలం నిలుస్తుంటే వరి మొక్కలు దెబ్బతింటున్నాయి.
0: వరద నీళ్లలో పూర్తిగా మునిగిపోయిన మొలకలకు ఎండ తగలదు, కాబట్టి అవి ఎక్కువ కాలం బతకలేవు. తరచుగా వరద నీళ్లు తగ్గిన తర్వాతే రైతులు నాట్లు వేయాల్సి వస్తుంది. వాళ్ళు మార్కెట్ నుంచి మళ్లీ కొత్త నాట్లు కొనాల్సి వస్తుంది. చాలాసార్లు అవి ఏ రకమో వాళ్ళకి తెలియదు, ఒక్కోసారి నాట్లు దొరకకపోవచ్చు కూడా. చాలామంది రైతులకి తమ భూములని బీడుగా వదిలేసి తర్వాతి సీజన్ కోసం ఎదురు చూడడం తప్ప వేరే మార్గం ఉండదు. మరి వరద ముంపుకి గురయ్యే ప్రాంతాలకు పరిష్కారమేమిటి? సమాధానం, వరదలను తట్టుకునే వరి. ఈ వీడియోలో ఈ క్రింది విషయాలని మనం నిశితంగా పరిశీలించబోతున్నాం. తగిన వరి రకాలను ఎంచుకోవడం, నాణ్యమైన వడ్లను వాడడం, ఆరోగ్యంగా బలంగా ఉండే మొలకలను పెంచడం, వరదలు తీసేసిన తర్వాత మీ పొలాన్ని నిర్వహించడం. ముందు కొన్ని కొత్త రకాల వరి వంగడాలు 2 వారాల వరకు వరదలను తట్టుకోగలవని మీరు తెలుసుకోవాలి. మీ స్థానిక డీలర్ వద్ద గానీ, రైతు క్షేత్ర పాఠశాల నుంచి గాని, పరిశోధనా సంస్థ నుంచి గాని వరదలను తట్టుకునే వరి రకాలు దొరుకుతాయేమో కనుక్కోవాలి. బినతరి గ్రామంలో రైతు క్షేత్ర పాఠశాల నుంచి రహీమా, ఆమె తోటివారు వరదలను తట్టుకునే కొత్త వరి వంగడాన్ని వాడిచూశారు.
2: వరద నీళ్లలో మునిగిపోతే పంట కుళ్ళి పాడైపోతుందని మా అందరికీ దిగులుగా అనిపించింది. నాట్లు వేశామే, అవి పాడవుతాయేమో అని మదనపడ్డాం. నీళ్లు తగ్గిన తర్వాత మా పొలాలకు వెళ్లి చూస్తే పంట బురద ఆకులతో కనిపించింది, కాని పంటలు కోలుకున్నాయి. అందరం సంతోషించాం, మా వరి పంట బాగా పండింది.
0: రెండోది, వరదలను తట్టుకునే వరి రకాల్లో పురుగు పట్టిన తెగుళ్లు లేని మిశ్రమం కాని నాణ్యమైన వడ్లని వాడండి. సూత్రాపూర్ గ్రామానికి చెందిన మాణిక్ మియా 2008 నుంచి నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాడు.
1: కోతల తర్వాత వడ్లను ఎండలో ఆరబెట్టి శుభ్రం చేసి పాలిథిన్ సంచిలో పోసి దాన్ని గోనె సంచిలో ఉంచి నిల్వ చేస్తాను. నా స్వంత వాడకానికి వడ్లని మా ఇంట్లోనే దాస్తాను. కొంత మా చుట్టాలకి

0: మొలకలు సన్నగా బలహీనంగా వచ్చాయి. అవి 10-15 రోజుల పాటు నీళ్లలో మునిగి ఉండేసరికి పాడైపోయాయి. ఇప్పుడు మేము వడ్లని తక్కువ మోతాదులో వాడుతున్నాం. అంతే విస్తీర్ణంలో 1/2 కిలో వడ్లనే వాడుతున్నాం. ఇప్పుడు మొలకలు బలంగా వస్తున్నాయి. 10-15 రోజుల పాటు వరదల్లో మునిగి ఉన్న ఈ మొక్కలకు ఏమీ కాదు.
1: నాలుగోది, వరద నీళ్లు తగ్గాకనే మీ పొలాన్ని నిర్వహించడం. వరద నీళ్లలో ఎక్కువ బురద ఉంటే అది ఆకులను అంటుకుంటుంది. ఆకులు ఊపిరి పీల్చుకోవడానికి, మొక్కలు పెరగడానికి అవసరమైన ఎండ తాకకుండా ఈ బురద అడ్డుకుంటుంది. ఆకుల మీది బురదను జాగ్రత్తగా కడగాలి. వరద నీరు తగ్గిపోయిన వారం తర్వాత వరద నీళ్లతో వచ్చిన కలుపు మొక్కలని, చెత్తని తొలగించండి. మనం నేర్చుకున్నదేమిటి? వరద పరిస్థితులను తట్టుకోగల వరి రకాలను ఎంచుకోవాలి. దెబ్బతినని, మిశ్రమాలు లేని నాణ్యమైన వడ్లను వాడాలి. నాణ్యమైన విత్తనం వల్ల బలమైన మొలకలు వస్తాయి. బలమైన మొలకలను పెంచాలి. బలమైన మొలకలు రావాలంటే మీ నారుమడిలో తక్కువ వడ్లని వాడాలి. కొద్దిగా పాతబడిన మొలకలని నాటాలి. అవి కొత్త మొలకల కన్నా వరదలను బాగా ఎదుర్కొంటాయి. వరద తీసేసిన తర్వాత నీళ్లలోని చెత్త, కలుపు మొక్కలను తొలగించండి. అవసరమైతే ఆకులకి అంటిన బురదను జాగ్రత్తగా కడగాలి.
0: వడ్లు తెచ్చిన తర్వాత మొలకలను పెంచాను. 12 రోజులు పూర్తిగా వరద నీళ్లలో మునిగి ఉన్న మొక్కలు దెబ్బతినలేదు.
1: వరదలను తట్టుకునే వరి రకాలను వాడితే వరదలొచ్చే ప్రాంతాల్లో మంచి పంటను పండవచ్చు. మీరు వరదలను ఆపలేకపోవచ్చు, కానీ అవి వరి పొలాలకి చేసే నష్టాన్ని తగ్గించుకోగలరు.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: గత 19 సంవత్సరం

అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్ళు శుభ్రపరచుట, పిప్పి పళ్ళకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్ళను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు అది సంగతి. ఈ రోజు మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను. అవేంటో వినేద్దామా మరి. అవకాడో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, హానికర ఫ్రీ రాడికల్స్ విడుదల కావడం, ఇవే క్యాన్సర్ కంతులు పెరుగుదలకు ప్రధాన కారణాలు. అయితే ఆహార పదార్థాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో నిరంతరం పోరాడుతూ వాటి పెరుగుదలకు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అలాంటి వాటిల్లో మొదటగా చెప్పుకోదగ్గది అవకాడో. ఇందులో అధికంగా ఉండే గ్లూటాథియాన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ ను అడ్డుకోవడం ద్వారా అన్ని రకాల క్యాన్సర్లను నిరోధిస్తుంది. అందుకే గ్లూటాథియాన్ ను మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ గాను పిలుస్తారు. ఇదండి అవకాడో గురించి. దీని గురించి మంచి విషయాలు తెలుసుకున్నారు కదా. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఓ చక్కటి పాట వినేద్దాం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: September 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
3: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. బ్రకోలీ తరహావన్నీ అట. బ్రకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రసెల్స్, స్ప్రౌట్స్ వంటి క్రూసిఫరస్ జాతులకు చెందిన ఆకు. కాయగూరలన్నీ క్యాన్సర్ నిరోధకాలే. ఇవన్నీ కూడా ఫ్రీ రాడికల్స్ ను ఎదుర్కొనే గ్లూటాథియోన్ ను మంచి నిల్వలు. అలాగే వీటిల్లోని ఐసోథియోసైనేట్లు కూడా అన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకుంటాయి. వీటిల్లోని ఇండోల్ 3 కార్బినాల్ రొమ్ము క్యాన్సర్ ను సమర్థంగా అరికడుతుందట. బ్రకోలీ మొలకల్లోని సల్ఫోరాఫేన్ అనే ఫైటోకెమికల్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే ఎంజైమ్లను విడుదల చేయడం ద్వారా పేగు, మలద్వార క్యాన్సర్లను నియంత్రిస్తుంది. బ్రకోలీతో పోలిస్తే వాటి మొలకల్లో ఈ రసాయన శాతం 20 రెట్లు ఎక్కువట. బ్రకోలీ తరహావన్నీ గురించి తెలుసుకున్నారు కదా. మరొక కొత్త విషయాన్ని గురించి తెలుసుకునే ముందు ఓ చక్కటి పాట వినేద్దాం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
5: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
6: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. ఎండల్లో టొమాటోలు. టొమాటోల్లోని లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తగ్గించడం ద్వారా క్యాన్సర్లను నివారిస్తుంది. వేసవిలో వచ్చే టొమాటోల్లో ఈ లైకోపీన్ శాతం మరీ ఎక్కువ. ఈ లైకోపీన్ నోటి క్యాన్సర్ కణాలను అద్భుతంగా నాశనం చేస్తుందని ఇజ్రాయెల్ పరిశోధకులు నిరూపించారు. ఉడికించిన టొమాటోల్లో విటమిన్ సి శాతం ఎక్కువ. ఇది సాధారణ కణాలు దెబ్బతీయకుండాను క్యాన్సర్ రాకుండాను నిరోధిస్తుంది. వీటిని తినడం వల్ల రొమ్ము, ప్రోస్టేట్, క్లోమా మలద్వార క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. టొమాటో గురించి తెలుసుకున్నారు కదండి. మరొక విషయం గురించి తెలుసుకునే ముందు ఓ చక్కటి పాట మరి వినేద్దాం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైమ్ వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
3: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. గింజల్లో సమృద్ధిగా ఉండే క్యూర్సిటిన్, క్యాంఫెరాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వ్యాపించకుండా అడ్డుకుంటాయి. నట్స్ అన్ని క్యాన్సర్ నిరోధకాలే అయినప్పటికీ బ్రెజిల్ నట్స్ లో సెలీనియం అత్యధికం. అందుకే ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ ను చాలా వరకు నిరోధించగలదు. అయితే నట్స్ కొందరిలో అలర్జీలకు కారణమవుతాయి. అలాంటి వాళ్ళు నేరుగా సెలీనియం సప్లిమెంట్లను తీసుకోవడం మేలు. వాల్నట్స్, అవిస గింజల్లోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మొదటి క్యాన్సర్ ను సమర్థంగా అడ్డుకుంటాయి. అవి అవిసెలతో పాటు ఇతర ముడిధాన్యంలోని పీచుతో పేగు, మలద్వార క్యాన్సర్ను నిరోధించవచ్చు. అవిసెల్లోని లిగ్నన్లు కంతులు పెరగకుండా చూస్తాయి. అలాగే బెంజాల్డిహైడ్ కు ప్రధాన నిల్వైన అత్తి పండ్లు కంతుల్ని కుణించుకుపోయేలా చేస్తాయట. ఇవి జీర్ణాశయ క్యాన్సర్.

రోగాల నివారణకి తోడ్పడతాయి. గింజలతో పాటు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చేపలు, మాంసాహారం తీసుకుంటే ఎముక క్యాన్సర్ నివారణ కూడా సులభమవుతుంది. ఇదండి మరి ఇవాల్టి అది సంగతి కార్యక్రమం. మరికొన్ని కొత్త విషయాలతో రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధులు

0: FM 90.4. హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 మస్త్ టైం పాస్. మరి ఈ రోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే భవ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని తిరిగి వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విషన్ 90.4.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
5: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
6: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
1: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ KSV రమేష్ MDS చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు,
2: డాక్టర్ పసుపులేటి శ్వేత MDS నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేయట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును,
2: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9176126669.
0: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. మరి ఈ రోజు మన ఫస్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో హలో
7: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: మేడం కర్నూలు జిల్లా ఆస్మేరి మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు హరినాథ్ రెడ్డి గారు?
7: బాగున్నాం మేడం, మీకు విజయ మేడం గారికి స్టాఫ్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
0: చాలా థ్యాంక్స్ అండి. మరి ఈ రోజు
7: మేడం చెప్పండి మేడం.
0: మరి ఈ రోజు అయితే ఒక మంచి పొడుపు కథ అయితే వచ్చేసానండి, మరి అడగమంటారా?
7: అడగండి అడగండి మేడం.
0: సరే, మరి నోరు ఉంటుంది కానీ మాట్లాడదు, కడుపు ఉంటుంది కానీ తిండి తినదు, మరి ఏమై ఉంటుంది?
7: మేడం ఈ పొడుపు కథ నేను తర్వాత లాస్ట్ వింటాను మేడం ఆన్సర్.
0: ఓకే అండి.
7: మీకు స్టాఫ్ అందరికి బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు మేడం. శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా మేడం, ఆ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు మేడం.
0: మీకు కూడా అండి.
7: మేడం ఓం నమో వెంకటేశాయలో మా 3 నామాల ముద్దు శ్రీనివాసుడు అనే పాట ఉంటది మేడం.
0: ఓకే అండి, మరి లిజినెస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
7: ఇంకేం లేదు మేడం, ఇంకేమో వానలు లేవు కదా మేడం, మాకు కూడా చాలా రోజులైంది మేడం వానలు లేక. ఏమో దయతోనన్నా వస్తే బాగుంటదని కోరుకుంటున్నా మేడం. రైతులు
0: వచ్చేస్తారులేండి, మంచి మనసు
7: సంతోషం మేడం.

0: పాట అందరి కోసం మేడం, మీకోసం, మా కోసం వింటున్న అందరి కోసం మేడం.
1: ఓకే అండి, లిజనర్స్ అందరికి డెడికేట్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రుపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు,

0: ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి.
1: మరి ఆన్సర్ వచ్చేసి
0: ఏమనుకుంటున్నారు?
1: కుండ అనుకుంటున్నాను మేడం.
0: కుండ ఎందుకంటారు?
1: అదే నోరు ఉంటుంది కానీ మాట్లాడలేదు, కడుపు ఉంటుంది కానీ తినలేదు అనేది ఇంకుండ అనుకుంటున్నాను ఐడియా.
0: అవునా? సరే, కరెక్ట్ ఆన్సర్ అయితే నేను లాస్ట్ లో రివీల్ చేస్తాను. మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: వెంకీ సినిమాలో రవితేజ గారు మేడం.
0: ఆ మూవీ నుండి
1: గోంగూర తోటకాడ కాపుగా సేన సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి, మరి లిజినెస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: మా మిత్రుడు బండారు తిమ్మతుల్ గుప్తా గారికి, మా అక్కయ్య గొల్లపూడి నాగలక్ష్మి గారికి, సర్దార్ భాయ్ గారికి, ఎఫ్ఎం సర్దార్ భాయ్ గారికి, తపలా బుచ్చి తపలా మస్తాన్ భాయ్ గారికి మేడం.
0: ఓకే అండి. మీ స్నేహితులందరికీ హాయ్ చెప్పేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలేజ్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: శుభ సాయంత్రం అమ్మా.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను విజయవాడ దగ్గర నున్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నానమ్మా.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నానమ్మా. మీరందరూ ఎలా ఉన్నారు?
0: మేము కూడా చాలా బాగున్నామండి.
1: మీరు ఒక పొడుపు కథ అడిగారు కదా.
0: అవునండి అవును. మరి ఆన్సర్ ఏమైనా ఆలోచించారా?
1: అది కొండ అనుకుంటున్నానమ్మా.
0: అవునా?
1: ఎందుకంటే కొండ అంటే పైన నోరు లాగా ఉంటుంది కదా, నీళ్ళు పోయొస్తాం మనం, నోరు ఉంటుంది కానీ అది మాట్లాడలేదు కదా. మరి పొట్టలాగా ఉంటుంది కదా, అలా రౌండ్ గా లావుగా.
0: అవునవును.
1: మరి అది తినలేదు కదా, ఏమీను కడుపు ఉంటుంది కదా అని అనుకుంటున్నాను నేను. మరి లాస్ట్ లో మీరు చెప్తారు కాబట్టి నేను కూడా వింటాను.
0: కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్పేస్తాను.
1: ఓకేమ్మా.
0: మరి ఈరోజు
1: ఈరోజు పాట వచ్చేసి
0: చెప్పండి.
1: కన్యాదానం.
0: ఆ చిత్రం నుండి,
1: కన్యాదానం చిత్రం నుండి ప్రేమంటే ఇదేనా, ఏదో ఒక పాట ఉంది, హా పెళ్ళంటే ఇదే అని ఒక పాట ఉందమ్మా. ఆ పాట ఉంటే వినిపించండి, ఎందుకంటే ఈరోజు సరే నేను ఒక కవిత చెప్తానమ్మా.
0: చెప్పండి.
1: ఒక నిమిషం. కవికి కవిత వస్తుంది. ఇంజనీర్లు కీబోర్డు తాకితే నవ్య ప్రపంచం ఆవిష్కృతం అవుతుంది. చిత్తు కాగితంపై గీసిన గీతలే రేపటి నింగిని తాకిన నిర్మాణాలు అవుతాయి. సృష్టికర్త బ్రహ్మ అయితే నవ నిర్మాణ సృష్టికర్తలు నేటి ఇంజనీర్లు. నూతన టెక్నాలజీని కానుగ్గా ఇచ్చే శ్రామికులు. నవ్య ఆకృతికి నూతన స్వభావులద్దే నిర్మాణ ప్రదీప్తులు. భవిష్య నిర్మాణ రథసారథులు. నూతన పుంతలు ఆవిష్కరించే ఆవిష్కర్తలు. యంత్రాలు ప్రాణం పోసే నేటి బ్రహ్మలు. ఉత్పత్తులను ద్విగుణీకృతం చేసే నవ్య శిల్పులు. ఉలిచేతిలో గండుశిల శిల్పంగా మారినట్టు ఇంజనీరు తెలివితో ఊహతో నవనగరాలు నిర్మితమవుతాయి. నూతన సృష్టికి శ్రీకారం చుడతాయి. మానవ మేధస్సుతో మరో ప్రపంచం ఉద్భవిస్తుంది. ఇంజనీర్ల డే సందర్భంగా రాసిన పాట అమ్మా, రాసిన కవిత అమ్మా ఇది.
0: చాలా థ్యాంక్స్ అండి, ఇంజనీర్స్ గురించి చాలా గొప్పగా వర్ణించారు.
1: థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఉపేంద్ర గారి బర్త్డే ఉందమ్మా. నటుడు ఉపేంద్ర ఉన్నాడు కదా, మరి ఉపేంద్ర గారి బర్త్డే ఉంది. మరి ఉపేంద్ర గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నటించిన మూవీ కన్యాదానం అనమాట.
0: ఓకే ఓకే అండి.
1: కన్యాదానంలో కళ్యాణం ఇది కళ్యాణం అంటూ ఒక పాట ఉందమ్మా, ఆ పాట వినిపించండి.
0: ఓకే అండి.
1: ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం. మేడం గారు
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అది బాపట జిల్లా పొత్తూరు మండలం నూదలపాడు మేడం.
0: పేరు చెప్పలేదు.
1: నా పేరు చిర్రా వెంకటేశ్వర రెడ్డి అండి.
0: వెంకటేశ్వర రెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నాం మేడం, కానీ వర్షాలు మేడం
0: పడట్లేదా?
1: వర్షాలు మేడం బాగా ఇబ్బంది పడుతున్నాం రైతులు.
0: అయ్యో పడతాయి లేండి, త్వర మంచిగా ప్రార్థించుకోండి.
1: చేసేదే.

0: మేడం.
1: అంతే అండి.
0: బానే ఉండ మేడం. సార్ మేడం
1: చెప్పండి.
0: ఈరోజు సీతారామ కళ్యాణం చిత్రం నుండి పాత సినిమా.
1: ఆ చిత్రం నుండి
0: సీతారాముల కళ్యాణం అనే పాట ఏంటి మేడం?
1: ఓకే అండి. మరి ఈరోజు పొడుపు కథ అడిగాను, విన్నారా?
0: చెప్పండి మేడం.
1: నోరు ఉంటుంది కానీ మాట్లాడదు, కడుపు ఉంటుంది కానీ తిండి తినదు, మరి ఏమని ఉంటుంది?
0: కొండా మేడం.
1: అవునా? సరే, కరెక్ట్ ఆన్సర్ అయితే నేను లాస్ట్ లో చెప్తాను.
0: ఓకే, థాంక్యూ మేడం.
1: ఓకే అండి. చెప్పండి.
0: మా మిత్రులు పొనుకూరు ప్రభాకర్ రెడ్డి, లక్ష్మి మేడం, పాపిరెడ్డి, చంద్రం మేడం, వీళ్ళందరికి హాయ్ చెప్తూ ఈ పాట వినిపించండి మేడం.
1: ఓకే అండి.
0: హలో.
1: హలో.
0: చెప్పండి మేడం.
1: ఓకే అండి.
0: హలో.
1: మీ స్నేహితులందరికీ హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామం, ఆత్మకూరు మండలం, అనంతపూర్ జిల్లా మేడం గారు.
0: పుల్లన్న గారు ఎలా ఉన్నారు?
1: బాగా ఆరోగ్యంగా ఉన్నాం మేడం గారు, మీ దయ వల్ల, దేవుని దయ వల్ల.
0: చాలా మంచిదండి.
1: అందరూ బాగుండాలి కదా మేడం గారు?
0: మేము కూడా చాలా బాగున్నామండి.
1: మేడం గారు
0: చెప్పండి,
1: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే పాట ఏ చిత్రం మేడం గారు? నాకు ఐడియా రాలేదు, లేదమ్మా?
0: ఆ సాంగ్స్ వేయకూడదండి.
1: అవునా మేడం గారు?
0: అవునండి.
1: వెరీ గుడ్ మేడం గారు. ఉండాలి మేడం గారు, పాటలు కోరుకుంటుంది మేడం గారు.
0: ఏంటి?
1: సంతానం చిత్రంలో చల్లని వెన్నెలలో చక్కెర హాయి అనే పాట ఉంటుంది, చూడండి మేడం గారు.
0: ఓకే అండి. మరి ఈరోజు ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: లెటర్ అనుకున్నా మేడం గారు, జాబ్.
0: ఎందుకంటారు?
1: మంచి ఆలోచన. ఇంతకుముందు మీరే ఒకసారి ఈ ప్రశ్న వేసింది మేడం గారు.
0: అవునవును.
1: ఏమో మేడం గారు, చెప్తే చెప్పినాను, అది అవును కానీ కాదన్నా కూడా మీ నోటారు మరీ వింటాను కదా నేను.
0: సరే సరే అండి. మరి లిజినెస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: మన ఆకాశవాణి బృందం అందరికీ మేడం గారు.
0: ఓకే అండి.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: చాలా కృతజ్ఞతలండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, లిజనెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది ఏలూరు అండి. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి. మరి చెప్పండి.
1: చెప్పండి చెప్పండి.
0: మరి ఈరోజు ఒక పొడుపు కదా అడిగాను, విన్నారా?
1: వినలేదండి.
0: అవునా? మరి మీకోసం మళ్ళీ అడుగుతున్నాను. హలో
1: చెప్పండి. అడగండి.
0: నోరు ఉంటుంది కానీ మాట్లాడదు, కడుపు ఉంటుంది కానీ తిండి తినదు, మరి ఏమై ఉంటుంది? నోరు ఉంటుంది కానీ మాట్లాడలేదు, కడుపు ఉంటుంది కానీ తినలేదు, ఏమై ఉంటుంది? అవునా? ఆలోచించండి. లేదు, మీరే ఆలోచించాలి.
1: సరే సరే, ట్రై చేస్తానండి.
0: ఓకే అండి. మరి కరెక్ట్ ఆన్సర్ అయితే నేను లాస్ట్ లో చెప్తాను.
1: ఓకే మేడం గారు. ఓకే ఓకే.
0: మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: శుభాకాంక్షలు అండి.
0: ఏంటండి?
1: బిలేటెడ్ గా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అంటున్నాను.
0: మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
1: కొదమసింహం మూవీ నుంచి అండి, పిల్లో జాబిల్లో అన్న సాంగ్ అండి.
0: ఓకే అండి. మరి బిజినెస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: బిజినెస్ అందరూ కూడా చక్కగా అన్నదానాలు అయినా చక్కగా అటెండ్ అయ్యి ఊరేగింపుల్లో ఏ గొడవలు లేకుండా చక్కగా ప్రశాంతంగా జరుపుకోమని చెప్తున్నాడు వినాయక చవితి ఊరేగింపులు. ఏం మనస్పర్ధలు రాకుండా వినాయకుని బాగా సాగనంపాలని కోరుకుంటున్నాను.
0: ఓకే అండి.
1: ఓకే అండి.
0: మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అన్న. బడ్జెట్ తల్లి, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం త్రిమూర్తులు గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా. మీరు చేస్తున్న లైవ్ వింటున్నాం, మీరు అడిగిన ప్రశ్న విన్నాం, సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.
0: చెప్పండి.
1: మా సోదరులు బండారు శంకరయ్య గారు అన్నట్టు నేను కూడా కొండనే అనుకుంటున్నాను. సరైన ఆన్సర్ మీరు చెప్పినప్పుడు తెలుసుకుంటాను.
0: ఓకే అండి. మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు నారి నారి నడుమ మురారి. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం కేవి మహాదేవన్. దొత్తలాగున్నావే రత్తమ్మతో అనే పాట మంచి హాస్యంగా ఉంటది. బాలకృష్ణ గారు శారద గారిని సరదాగా ఆట పట్టిస్తూ పాడతారు మేనత్తని. ఆ పాట అందుబాటులో ఉందా తల్లి? ఏ పేరే పాట అడిగినా?
0: అందుబాటులో ఉందండి.
1: ఈ పాట ప్రసారం చేయండి. ఈ పాట మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారు, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లి, పిన్నమ్మ గారు బాబాయ్ గారు, కొట్టేటి జగన్నాథరావు మాస్టర్ గారు, శ్రీకాకుళం భాస్కర్ రావు గారు, బండారు శంకరయ్య గారు, మస్తాన్ బాషా గారు. మస్తాన్ తల్లి, ధన్యవాదాలు.
0: ఓకే అండి. మీరు చెప్పిన వాళ్ళందరికీ డెడికేట్ చేస్తే ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: मैं फसल से
1: ఇది మరీ మా కాలంలో పాటలాగా ఉందరా మోడర్న్ పాడు
0: ఒరు ఒరు ఒరు ఒరు ఆహా దుత్తలాగున్నావే రక్తమత్త గిత్తలాగున్నదే నీళ్ళు సత్త.

0: ఒక చక్కటి పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్కారం మేడం. శుభ సాయంత్రం మేడం గారు.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, మాది నాగర్ కర్నూలు జిల్లా పెద్దపతపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య మాట్లాడు. లక్ష్మయ్యను.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం. అందరు మంచిగా మేడం. మీరు కూడా మంచి కూడా కోరుకుంటాను మేడం.
0: చాలా థ్యాంక్స్ అండి. ఏంటి చాలా హుషారుగా ఉన్నారు?
1: ఏం లేదు మేడం, దగ్గర వాళ్ళని కొంచెం మళ్ళా పడలేకపోతాం చేసి మేడం లాస్ట్. మేడం,
0: మరి ఈరోజు ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా?
1: మేడం, నోరు ఉంటుంది కానీ మాట్లాడుతుంది మాట్లాడదు.
0: ఏంటండి?
1: నోరు ఉంటుంది కానీ మాట్లాడదు.
0: అవును, కడుపు ఉంటుంది కానీ తిండి తినలేదు.
1: పుస్తకం మేడం?
0: ఏమో అండి, మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను.
1: చెప్పండి మేడం.
0: మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: నాకు మేడం గోపాలకృష్ణుడు మేడం, మన గోపాలకృష్ణుడు నాయసరావుది. ఏంటి ఏనాది?
0: ఆ చిత్రం నుండి
1: గోదారి గట్టంట వయ్యారి పిట్టంట అని పడదు మేడం.
0: ఓకే అండి, మరి లిజినెస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: చెప్పాలి మేడం. మిత్రులు ఉన్నారు మేడం, ముఖ్యంగా మా మిత్రులు నలుగురు మిత్రులు ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే నలుగురు మిత్రులు మేడం, మన కర్నూలులో ఉంటాడు మేడం బ్రహ్మయ్య గారు. ఎందుకంటే మాకు రికార్డింగ్ చేసి పెడుతుంటాడు అది కర్నూలు నుండి బ్రహ్మయ్య గారికి. మన మహబూబ్నగర్ జిల్లాలో ఉంటారు మేడం ఇద్దరు, పులిపాటి వెంకటేష్ గారు, మన బాలాజీ గారు. సాతాపూర్ లో ఉంటాడు మేడం నాయశెట్టి గారు. వాళ్ళ నలుగురికి మేడం. హాయ్.
0: ఓకే అండి, మీ స్నేహితులందరికీ హాయ్ చెప్పేస్తూ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం నుంచి. మస్తాన్ భాషా మేడం.
0: భాషా గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం. బాగున్నారు మేడం?
0: నేను కూడా చాలా బాగున్నానండి. మరి
1: మంచి టాపిక్ చెప్పారు, విన్నాను. అది వచ్చి కుండ మేడం.
0: అవునంటారా?
1: అవును అనుకుంటున్నాం. మీరేమనుకున్నారో మాకు తెలియదు కదా.
0: నేనైతే
1: అంటే నానా రకాలు వస్తాయి దానికి.
0: అవును,
1: చూద్దాం మా లక్ ఎలా ఉందో ఈ రోజు. మీరు లాస్ట్ లో వింటాను.
0: ఓకే అండి. మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు
1: మేడం? రిలేటెడ్ గా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు మేడం, స్టేషన్ డైరెక్టర్ గారికి, మీ టెక్నీషియన్స్ అందరికి,
0: మీకు కూడా అండి.
1: తర్వాత మా ఫ్రెండ్స్ అందరికి, వింటున్న శ్రోతలందరికి కూడాను బిలేటెడ్ గా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు.
0: ఓకే అండి.
1: ఎక్కడ మేడం? నేను ట్రై చేశాను పండుగ రోజు నుంచి, విష్ణు ఎఫ్ఎం లేదు. మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో అప్పుడు.
0: అవునండి.
1: అంతే కదా మేడం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. పండగ పూట మనం సర్వ విఘ్నాలు పోవాలంటే మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఆ వినాయకుడిని మనం ప్రార్థిస్తే కనుక సర్వ విఘ్నాలు సంవత్సరం పొడుగునా రాకుండా ఆయన కాపాడతారు.
0: అవునండి. మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు స్పెషల్ గా మా విష్ణు ఎఫ్ఎం డైరెక్టర్ గారు, టెక్నీషియన్స్ అందరి కోసం 100% లవ్ సినిమాలో నుంచి తిరు తిరు గణనాద అనే పాట వస్తుంది. అది చాలా బాగుంటది. అది ఒక ఎగ్జామ్ కి సంబంధించి ఆ సిచ్యుయేషన్ లో వస్తుంది.
0: ఓకే అండి.
1: ఆ పాట డెడికేట్ చేస్తున్నా మేడం.
0: ఓకే అండి. మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. మరి అంతకంటే ముందు మరి ఈ రోజు అడిగిన క్వశ్చన్కి అయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నది అండి. మరి చాలా మంది అయితే కుండ అని చెప్పారు, అది కూడా కరెక్టే అండి. అందరికీ కంగ్రాట్స్. మరి ఈ రోజు లైవ్ లో అయితే మంచి మంచి సాంగ్స్ వినేసాం, మంచి మంచి కబుర్లు పెప్పేసుకుందాం. మరి రేపు ప్రసారం అయ్యే మాస్ టైం పాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మీరండి మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD, హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్,

లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు ఇంటికి కావాల్సిన

0: హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును.
1: ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును.
0: వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్,
1: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
1: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.
0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్, భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818167796 237295.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: హై లిసనర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. సంగీతంతో భారతదేశం మొత్తాన్ని ఏకం చేసిన ఒక గొప్ప శక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ. ఆమె సంగీతమే మనం అందుకున్న ఓ గొప్ప సందేశం అన్నారు ప్రముఖ నటుడు కమల్ హాసన్. ఆయన ముఖ్య అతిథిగా బుధవారం చెన్నైలో ఎంఎస్ఏ లెగసీ ఆన్ స్క్రీన్ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ప్రఖ్యాత గాయని, భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆమె 100వ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించారు. ఆమె పాత్రని ప్రముఖ కథానాయిక

రష్మిక పోషిస్తున్నారు. గౌతమ్ తెననూరి దర్శకుడు, అల్లు అరవింద్, రాక్లైన్ వెంకటేష్, బన్నివాస్ నిర్మాతలు, అనిరుత్ రవిచంద్రన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి కమల్ హాసన్ క్లాప్నిచ్చారు. కమల్ మాట్లాడుతూ ఎన్నో భాషల్లో పాటలు పాడారు ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ, ఏ భాషలో పాడినా ఆ భాషకే అందం తీసుకొచ్చారు అన్నారు. ఇక రష్మిక మాట్లాడుతూ, నటిగా ఈ గొప్ప అవకాశం నాకు దక్కినందుకు మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. దేవుడి సమక్షంలో ఉన్న భావన కలుగుతోంది. సుబ్బలక్ష్మి అమ్మ జీవిత ప్రయాణంలో చిన్న భాగంగా మారుతున్నందుకు ఎంతో గర్వంగా గౌరవంగా భావిస్తున్నా అన్నారు. ఇక అల్లు అరవింద్ మాట్లాడుతూ, సుబ్బలక్ష్మి అమ్మ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల గురించి తెలిసాక ఆ బయోపిక్ తీయాలని మరింత గట్టిగా నిర్ణయించుకున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు సుహాసిని, శివకుమార్, మహేంద్రన్, సముద్రకణి, కలైపులి, తాను, రాజేంద్రన్, కాటర్గడ్డ ప్రసాద్, ఎంఎస్ సుబ్బలక్ష్మి మనవడు చంద్రశేఖర్, ఆయన సతీమణి మాల తదితరులు పాల్గొన్నారు. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోవడం ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: interventional gastroenterologist and hepatologist, GB Panth Hospital, Delhi.
1: ఈ క్యాంప్ లో చెరుకు వైద్యం కడుపునొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
2: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
2: 5000 రూపాయల గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
2: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. నా తమ్ముడు మేఘాం శ్రీ నేను ఇలా చూడాలనుకున్నాను, అలాంటి పాత్రలోనే కనిపించాడు. అస్మాన్ టీజర్ నాకు చాలా నచ్చింది అన్నారు హీరో మంచు మనోజ్. ఆయన శివాత్మిక రాజశేఖర్ ముఖ్య అతిథులుగా బుధవారం హైదరాబాద్ లో అస్మాన్ టీజర్ ఆవిష్కరణ వేడుక జరిగింది. దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాం శ్రీహరి కథనాయకుడు నటిస్తున్న చిత్రమిది. రాయించా కథనాయిక రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్యం నిర్మాతలు. మేఘాంస్ పుట్టినరోజును పురస్కరించుకుని టీజర్ ని విడుదల చేశారు. మీరిప్పుడు గొంగళి పురుగు దశలో ఉన్నారు. అది దాటి సీతాకోక చిలుక దశలోకి మారాలి. దానికి మార్గం నేనే. మీరందరూ కూడా కనిపించే చీకట్లో ఉన్నారు, అదే నిజం అనే మాటలతో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, అరబిక్ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రవివర్మ, కమల్, కేశవ్, దీపక్, నిఖిల్, రాజశేఖర్, పద్మిని, ప్రేరణ, గ్యాంగ్ తదితరులు నటిస్తున్నారు. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్ మిస్టర్స్ కబీ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
1: వాళ్ళు వింటున్నారు రెడివిష్ణు 90.4 MHz పై టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని. నేను ఎలాంటి సినిమా చేశానో చూడాలని మా నాన్న ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అని చెప్పారు జాసన్ సంజయ్. తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ కథనాయకుడు విజయ్ కుమారుడైన జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం సిగ్మా. సందీప్ కిషన్ కథనాయకుడు, ఫరియా అబ్దుల్లా కథనాయిక. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సభాస్కరన్ నిర్మిస్తున్నారు. మరి చిత్రం మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ NVR సినిమా సంస్థల నుంచి అక్టోబర్ 2న తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం బుధవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం నిర్వహించింది. సందీప్ కిషన్ మాట్లాడుతూ, సంజయ్ బాండెడ్ స్క్రిప్ట్ తో తను చెప్పిన కథని 100% తెరపైకి తీసుకొచ్చాడు. నా ప్రాధాన్యం ఎప్పుడూ తెలుగు భాషకే, అయితే ఒక తెలుగు హీరో తమిళంలోనూ ఇలాంటి సినిమా చేయడం అనే విషయం నాకు మరింత సంతృప్తినిచ్చింది అన్నారు. ఇక జాసన్ సంజయ్ మాట్లాడుతూ, సాహసాలతో కూడిన కథ ఇది, నిధి అన్వేషణ తరహాలో ఉంటుంది, మరి సినిమాలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి అన్నారు. లిజనర్స్, మరిన్ని

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్

0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపిరోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176-12669.
1: ఎంతో అభిరుచి తపనతో ఈ సినిమాని చేశారు దర్శక నిర్మాతలు, నటీనటులు. నా వంతు ప్రోత్సాహంగా తొలి రోజు 1000 టిక్కెట్లు కొని అందరికీ పంచుతా అన్నారు కథ నాయకుడు విశ్వక్ సేన్. ఆయన ముఖ్య అతిథిగా ఇటీవల హైదరాబాద్ లో కాగితం పడవలు విడుదలకు ముందస్తు వేడుక జరిగింది. వర్ధన్, కృష్ణప్రియ జంటగా ఎంజీఆర్, తుకారం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. కీర్తన, నరేష్, టిఆర్, ప్రసాద్ రెడ్డి, వెంకటరాజుల, గాయత్రమ్మ, అంజనప్ప నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 18న ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి ప్రేక్షకుల ముందుకొస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ, విశ్వక్ సేన్ తో నాకెప్పటి నుంచో పరిచయం ఉంది, నమ్మిన వారికి అండగా నిలిచే వ్యక్తిత్వం ఆయనది. కథ కోసం, సంగీతం కోసం మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది ఈ చిత్రం, ప్రేక్షకుల మనసుల్ని దోచేలా ఉంటుంది అన్నారు దర్శకులు. లిజనర్స్, మరింత వరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి, తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆజే గాయత్రి. వెల్కమ్ టు థీమ్ మార్. సో లిసనర్స్, మరి వాళ్ళ థీమ్ మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అంటే విని ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్ అండ్ లర్న్. కీప్ లిసనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో

0: రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: So listeners, మరి వాళ్ళ మన ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే చిలిపిక చూస్తావల ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్. రామ్ చరణ్ అండ్ జనీల్ యర్లీ రోజు నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే హరీష్ జయరాజ్ అందించగా, కార్తీక్ ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ లిరిక్స్ అయితే వనమాలి గారు అందించారండి. మరి వీరందరూ కాంబినేషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

లిజనర్స్ ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే చల్లా ఫ్రమ్ ద మూవీ జబ్ తక్ హే జాన్. షారుఖ్ ఖాన్ అండ్ కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ కి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించగా, షేర్ గిల్ ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ లిరిక్స్ అయితే గుల్జార్ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine tho chikitsa chestunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikkam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
4: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం ఒక సూపర్ హిట్ తెలుగు సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. ఆ సాంగ్ ఏంటంటే నువ్వుంటే నా చెత్తగా, ఫ్రమ్ ద మూవీ ఐ. విక్రమ్ అండ్ ఆమీ జాక్సన్ లీటోస్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించగా, సిద్ధ శ్రీరామ్ ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ లిరిక్స్ అయితే రామ్ జోగయ్య శాస్త్రి గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో ఉన్నాయి ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే నైనా ఫ్రమ్ ద మూవీ దంగల్. అమీర్ ఖాన్ లీడ్ రోల్ గా నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా, అజిత్ సింగ్ ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ లిరిక్స్ అయితే అమితాబ్ భట్టాచార్య అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక అదిరిపోయే తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా?

0: వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్, మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇప్పుడు రావే తెలుగు సాంగ్ ఏంటంటే అటు ఇటు ఊగుతూ, ఫ్రమ్ ద మూవీ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. అభిజిత్ అండ్ శ్రేయా లిట్రోస్కి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే మిక్కీ జే మేయర్ అందించగా, శ్రీ రామచంద్ర ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ లిరిక్స్ అయితే అనంత శ్రీరామ్ అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే జిందా ఫ్రమ్ ద మూవీ బాగ్ మిల్కా బాగ్. ఫర్హాన్ అక్తర్ అండ్ సోనామ్ కపూర్ లీటర్స్ నటించిన ఈ సపరేట్ మూవీకి మ్యూజిక్ అయితే శంకర్ అందించగా, సిద్ధార్థ్ మహాదేవన్ ఆల్పించిన ఈ సపరేట్ సాంగ్ లిరిక్స్ అయితే జోషి గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సపరేట్ సాంగ్ కోసం ప్లే చేసే పోతాం. ఇజ్ నిట్ అండ్ ఎంజాయ్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైమ్ వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9171266.
2: కదా మరి ఇప్పుడు రాబోయే మన లాస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే నా చెల్లి రోజావే ఫ్రమ్ ద మూవీ రోజా. అరవింద్ స్వామి అండ్ మధుబాల లీడ్ రోల్స్ కు నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ సుజాత మోహన్ ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ లిరిక్స్ అయితే రాజశ్రీ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

లిసనర్స్ విన్నారు కదండి, మీ అందరికీ ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అంటే లాస్ట్ స్టే ట్యూన్డ్ రేడియో విజన్ 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే గాయత్రి.